ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్, 102 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57 22 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఒక్కటే ఓ మంత్రం బృందగానం. సాహిత్యం శ్రీ ఉప్పల అప్పలరాజు. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

0: ఈద్ మిలాదున్నబీ గీతం విన్నారు భక్తిరంజన్లో తుది అంశంగా.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు. ఇప్పుడు చింతన బౌద్ధ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ బంటి సత్యనారాయణ గారు.
2: దివాతపతి ఆదిత్యో రత్తి భాసితి చందిమా సన్నిద్ధో ఖత్తియో తపతి ఝాయి తపతి పండితో అధా సబ్బ మహారత్తి బుద్ధో తపతి తేజస. చంద్రమానం ప్రకారం పౌర్ణమి అనగా శుక్లపక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిథి. చంద్రుణ్ణి చూడడం, వెన్నెల్లో తిరగడం ఎవరికైనా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాకతాళీయంగా బుద్ధుని జీవితంలోనూ బౌద్ధంలోనూ పౌర్ణమి ఒక విశిష్ట స్థానాన్ని ఆపాదించుకుంది. బుద్ధుని జీవితంలో పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా పురుడు పోసుకోవడానికి మహామాయ పుట్టింటికి బయలుదేరింది. అత్తవారు కపిలవస్తు శాక్యరాజులు, ఆశ్చర్యాలు సకల సౌకర్యాలు గల కుటుంబం వారిది. ఇటు పుట్టింటి వారిది దేవదహలో సంపన్న కుటుంబమే. అయినా ఊహించని రీతిలో బుద్ధునికి మహామాయ లుంబిని వనంలో జన్మనించింది. అది వైశాఖ పౌర్ణమి రోజు. బౌద్ధంలో ఇది మొదటి పౌర్ణమిగా చెప్పుకోవచ్చు. మరో సందర్భం ఏమిటంటే, ఎప్పట్లానే ఆ రోజు కూడా బుద్ధుడు బోధివృక్షం కింద ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ ఏకాగ్రత ధ్యానంలో దుఃఖం నివారణ మార్గాలు, మలినాల విముక్తి మార్గాలను దర్శించాడు. కోరికల అస్తిత్వం నుంచి క్రమంగా విముక్తుడయ్యాడు. అతని మనసు నిర్మల సరోవరంలా ఉంది. వజ్ర సమానమైన దృఢత్వాన్ని సాధించింది. అతనికి అజ్ఞానం తొలగి పూర్తిగా జ్ఞానోదయం కలిగింది. బోధిసత్వుడు బుద్ధుడయ్యాడు. ఆ అర్ధరాత్రి ఆకాశంలో పూర్ణచంద్రుడు జ్ఞానచంద్రికలను ప్రసరించాడు. అది వైశాఖ పౌర్ణమి. ఇది బౌద్ధంలో మరో పౌర్ణమి. బుద్ధుడు జ్ఞానోదయం పొంది సారనాథ్ దగ్గర జింకల వనంలో తన 5 మిత్రులైన శిష్యులకు ఉపదేశం ఇచ్చాడు. దాన్నే ధర్మచక్ర ప్రవర్తన లేదా ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అంటారు. ఇది జరిగింది ఆషాఢ పౌర్ణమి. ఈ పౌర్ణమి బౌద్ధంలో మరొక విశేషం. తన మాతృమూర్తి గౌతమి ప్రజాపతికి, ఇంకా మరికొందరు శాక్యస్త్రీలకు బుద్ధుడు స్వయంగా ధమ్మదీక్ష ఇచ్చాడు. అది ఆశ్వయుజ పౌర్ణమి. ఇంకో పౌర్ణమి కూడా ఉంది. బుద్ధుడు జ్ఞానోదయం పొంది తండ్రి ఆహ్వానం మేరకు తొలిసారి కపిలవస్తు నగరానికి వస్తాడు. ఆ సందర్భంగా తన కుమారుడైన రాహులునికి ధమ్మదీక్ష ఇస్తాడు. ఆ రోజు ఫాల్గుణ పౌర్ణమి. ఇది మరో పౌర్ణమి. వీటన్నిటికీ కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అశ్వఘోషిని సంస్కృత బుద్ధ చరిత్ర నుండి బొర్రా గోవర్ధన గారి బౌద్ధ రచనల వరకు సాహిత్య నిరూపణలు కూడా ఉన్నాయి. ఎటువంటి చారిత్రక నేపథ్యం లేని కొన్ని నమ్మకాలు కూడా ఈ బౌద్ధంలో పౌర్ణమికి సంబంధించిన విషయంలో చోటు చేసుకున్నాయి. సిద్ధార్థుడు తల్లి మహామాయ కడుపులో పడింది ఆషాఢ పౌర్ణమి రోజునే అని కొందరు విశ్వసిస్తారు. మహామాయ తన గర్భధారణ గురించి కన్న కల కూడా ఒక పౌర్ణమి రోజునే వచ్చిందని అంటారు. బుద్ధుని జాతక విశేషాలు చూడడానికి అసిత మహాముని పౌర్ణమి రోజునే కపిలవస్తుకు వచ్చాడని ఒక విశ్వాసం. అలాగే సిద్ధార్థుడు కపిలవస్తును వదిలి వెళ్లిన మహాభినిష్క్రమణ కూడా ఆషాఢ పౌర్ణమి రోజే అని మరికొందరి విశ్వాసం. ఇటువంటి నమ్మకాలు విశ్వాసాలు శ్రీలంక బౌద్ధ సాహిత్యంలో

0: మనకు ఎక్కువగా కనిపిస్తాయి. బౌద్ధ ధర్మం ప్రకారం ప్రతి పౌర్ణమి ఒక ఉపోసిత దినం. అలాగే అమావాస్య కూడా బౌద్ధులకు మరో ఉపోసిత దినం. ఇటువంటి ఉపోసిత రోజుల్లో బౌద్ధులు కొన్ని నియమాలు పాటిస్తారు. ఆ రోజు అందరూ పంచశీల పాటిస్తారు. ఒక పూటే ఆహారం తీసుకుంటారు. అది ద్రవరూపాహారం అయితే మరి ఉత్తమం. నేల మీద పడుకుంటారు. డబ్బు, బంగారం వంటి లావాదేవీలకు ఆ రోజు దూరంగా ఉంటారు. చంద్రుడు వెన్నెల ఆహ్లాదకరమైనవి. ఒక ఆశావహ ఆలంబనకు వాటి ఉద్దీపనగా తీసుకోవడం బౌద్ధ ధర్మం యొక్క విశిష్టతగా కనిపిస్తుంది. సబ్బ పాపస్య అకరణం, కుశలస్య ఉపసంపద, సచిత్త పరియోదపనం, ఏతం బుద్ధానుశాసనం.
1: ఇంతవరకు డాక్టర్ బండి సత్యనారాయణ గారితో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై FM ప్రసారాలు వింటున్నారు. పొలం పనులు.

పంటలను కాపాడుకోవటానికి మనము ఎంతో కాలంగా రకరకాలైనటువంటి రసాయనాలను వాడి మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నాల్లో కొన్ని మనం సఫలీకృతం అవుతున్నాం, కొన్నిసార్లు మనకు ఫలితాలు రావటం లేదు. ఫలితాలు రాకపోవడంతో పాటుగా మనకి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా అవసరానికి మించి మోతాదుకు మించి ఎప్పుడైతే మనం రసాయనాలు ఎక్కువగా వాడతామో అవశేషాలు మరి మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో మిగిలిపోవటం జరుగుతూ ఉంది. దానివల్ల మనకి భవిష్యత్తులో ఇంకా మనం తినే సమయానికి కూడా అవశేషాలు మిగిలి ఉంటే దాని ప్రభావం మన ఆరోగ్యం మీద పడతా ఉంది. అలాగే మనం ఎప్పుడైతే మన వ్యవసాయ ఉత్పత్తుల్ని వేరే దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటామో వాళ్ళు కొనుక్కునేటప్పుడు మనం పంపించినటువంటి లాట్లో కొన్ని భాగాల్ని పరీక్షించి దాంట్లో ఏదన్నా రసాయనాలు మిగిలిన్నాయా, హానికరమైనటువంటి రసాయనాలు ఉంటే గనక తిరిగి మొత్తం వెనక్కి పంపించినటువంటి సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దానివల్ల మన రైతాంగానికి అలాగే మన వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మన ఉత్పత్తి చేసినటువంటి ఈ రకమైనటువంటి పంట ఉత్పత్తుల్ని మన వ్యాపారులు కొనేటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి మరి వేరే దేశాలకు పంపించినప్పుడు వెనక్కి తిరిగి వస్తున్నాయి కాబట్టి. మరి ఎక్కడికైనా మనం ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని కనుక ఉత్పత్తి చేస్తే అది ఎవరైనా కొంటారు. మన స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తిలో మనకు వచ్చేటువంటి సమస్యలు ఏంటి? ప్రధానంగా ఈ పురుగు పుట్టుట నియంత్రణ. దీనికి మొదటి కాండించి మనం సరైనటువంటి జాగ్రత్తలతోటి కనుక మన ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఎలాంటి రసాయనాలు లేకుండా కూడా మనము ఈ సస్యరక్షణ అనేది సాధించడానికి అవకాశం ఉంది అనేది మన కొంతమంది రైతు సోదరుల అనుభవాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా మనకున్నటువంటి అవకాశాల్లో జీవరసాలని వాడి మనము ఈ పురుగుల తెగుళ్ల నియంత్రణ అనేది సాధ్యమవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకున్నటువంటి జీవరసాలు అంటే కొన్ని సూక్ష్మజీవులు జీవున్నటువంటి జీవరాశులు ఉపయోగించుకొని మన పంటను నష్టం చేసేటువంటి పురుగులను కానీ తెగుళ్ళను కానీ మనం నియంత్రించటం. అవి మనకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా కావచ్చు, మేలు చేసేటువంటి వైరస్ కణాలు కావచ్చు, లేదంటే బూజు కూడా కావచ్చు. ఇవి మనం సద్వినియోగపరుచుకొని మనము మన పంట మీద వచ్చేటువంటి పురుగు పుట్రాకు కూడా ఈ నియంత్రణకు ఉపయోగించుకొని

0: మనం గనక వ్యవసాయం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. లేదా గవర్నమెంట్ వాళ్ళు నడిపేటువంటి జీవ నియంత్రణ ప్రయోగశాలలో కూడా ఉత్పత్తి జరుగుతూ ఉంది. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడిచేటువంటి అనేక రకాల పరిశోధనా స్థానాల్లో కూడా మనకి ఈ జీవరసాలు దొరుకుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఎన్పి వైరస్ ద్రావణము మనకి ఇటుపక్క శనగపచ్చ పురుగు, అలాగే మరొక రకమైనటువంటి ఎన్పి వైరస్ ద్రావణము లద్దె పురుగు నియంత్రణకు, ఇలా రకరకాల పురుగుల నియంత్రణకు కొన్ని రకాలైన వైరస్ కణాలు చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. కాకపోతే మనము పురుగు మొదటి దశలో లేకపోతే రెండో దశలోనో చల్లటి వేళల్లో మనం గనక దీన్ని ఉపయోగించుకున్నట్లయితే ఫలితాలు బాగా ఉంటున్నాయి. అలాగే మనకి సుడోమోనాస్ కూడా ఒక బ్యాక్టీరియా, ఇది కూడా మనకి ఈ పంటలో వచ్చేటువంటి రకరకాల తెగుళ్ళ నియంత్రణకు కూడా చక్కగా పనిచేస్తుంది. దానికి తోడు ట్రైకోడర్మా విరిడి, ఇవి కూడా ఈ మధ్యకాలంలో రసాల్లాగా అంటే ద్రావణంలాగా కూడా అమ్ముతూ ఉన్నారు. వాటిని ఉపయోగించుకొని రకరకాలటువంటి భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళను నియంత్రించడానికి ఒక మంచి అవకాశం. అలాగే బీటీ పొడి కానీ బీటీ ద్రవం కానీ బాసిల్లస్ థురంజెన్సిస్ అనేటువంటి ఈ బ్యాక్టీరియాని ఉపయోగించుకొని పంటల్లో వచ్చేటువంటి రకరకాల పురుగుల్ని నియంత్రించడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఇది మనము గమనించుకోవాలి. మనలో ఎంతమందిని వీటన్నిటినీ వాడుకుంటూ సస్యరక్షణ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, వీటన్నిటిని వాడుకుంటూ విత్తన శుద్ధులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ దొరుకుతున్నాయి, అయినప్పటికీ కూడా మనం రసాయనాల మీద ఆధారపడి నష్టపోతున్నాం, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మన ఉత్పత్తులు బయటికి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి రాకుండా మనకు సరైనటువంటి ధర, మంచి ధర రావాలంటే స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఇప్పుడు సాధ్యమే. గతంలో అంటే రసాయనాల్లో దొరికే ఈ జీవ నియంత్రణ మందులు కానీ జీవరసాలు కానీ సరిగ్గా దొరికేవి కాదు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ప్రాచుర్యానికి తగ్గట్టుగా బయట చాలామంది కూడా వీటిని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఒక మంచి కంపెనీ నుంచో లేకపోతే మంచి జీవ నియంత్రణ ప్రయోగశాల నుంచో లేకపోతే పరిశోధనా కేంద్రాల నుంచో కృషి విజ్ఞాన కేంద్రాల నుంచో ఇవి మనం తెచ్చుకొని వాడుతూ ఉంటే వాటి ఫలితం కనుక బాగా ఉంటే మనకి వాళ్ళు ఉత్పత్తి కూడా పెంచుతారు. రైతులు ఎప్పుడైతే కొంటా ఉన్నారో వాళ్ళు కూడా ఉత్పత్తి పెంచుతారు, మనకు కూడా లభ్యత పెరుగుతుంది. ఎవరు వాడకపోతే వాళ్ళు ఉత్పత్తి చేసుకుని ఏం చేసుకుంటారు? కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. మనము ప్రయత్నం మొదలు పెడదాం, పూర్తిగా మొత్తం ఎకరాల్లో కాకపోయినా కొంత భాగంలో అన్న మన ప్రయత్నం చేస్తే మన ఫలితం అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులు కూడా దాన్ని వినియోగించుకుంటారు. అది బాగుందనుకోండి, మనం కూడా 10 మందికి చెప్దాం. మంచి ఆహార ఉత్పత్తి మనకి, మన పిల్లలకి, మన ప్రజలకి మనం అందించిన వాళ్ళవుతాం, మన దేశ ఆర్థిక ప్రగతికి కూడా మనం తోడ్పడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే బయట మార్కెట్కి వెళ్తే మన ఉత్పత్తులకు ఎక్కువ ధర వస్తుంది, గవర్నమెంట్కి కూడా కొంత డబ్బు వస్తుంది ట్యాక్సుల రూపాన, మనకు కూడా ఎక్కువ ధర వచ్చేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. ఇవన్నీ ఆలోచించుకుంటూ మనం గనక స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తికి మన వంతుగా మనం గనక కృషి చేస్తున్నట్లయితే గనక మనకు కూడా మంచి జరుగుతుంది.
1: ఇంతవరకు జీవరసాలు అవగాహన అనేటువంటి అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, గోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లా రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో కొన్ని తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాబోయే 2 రోజుల్లో కూడా వాతావరణంలో ఎలాంటి గణనీయమైన మార్పులు లేవు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఇంతటితో పొలం పనులు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్బంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే బొగ్గు వేలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ,
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్ఫీల్డ్ జోన్లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా
0: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా

0: జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్టాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదేవిధంగా పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం
0: చేస్తాం. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్తో కలిసి గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ హైదరాబాద్లో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్టువ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకురాగానే మదర్ థెరిసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరిసా భారత్లో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్టంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

0: ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను రెండు లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అవసంరచనా సేవాభ్యః యథాసంభవం సామాన్యోపయోగమార్గాణాం సంభావనాః అన్వేష్టుం ఆవశ్యకతా అస్తీతి. విశేషతయా ప్రముఖ పరివహన్ అవసంరచనా పరియోజనానాం నిర్మాణ సమయే సేవాతీర్థే ప్రగతిః ఇత్యస్య 53వ ఉపవేశనస్య అధ్యక్షతాం కురవన్ శ్రీమోదీ మంత్రాలయేభ్యః రాజ్యేభ్యః ప్రావిధిక ఆర్థిక సంభావనాః దృష్ట్వా యోజనా నిర్మాణస్య స్తరే ఏవ ఏతాదృశాన్ ఏకీకృతోపాయాన్ పరీక్షితుం ఆహ్వానం కృతవాన్. సహ ఉక్తవాన్ యత్ కార్యాన్వయనస్య శీఘ్రతయా సహ గుణవత్తాయాః విషయే కోపి సంధిః న భవేత్. అసౌ మంత్రాలయేభ్యః రాజ్యేభ్యః కార్యాన్వయన సంస్థానేభ్యశ్చ ఆధునిక ప్రౌద్యోగికీనాం అంగీకరణాయ ప్రత్యేకస్మిన్ చరణే గుణవత్తా నిశ్చయం పర్యవేక్షణం చ సుదృఢీకర్తుం ఆహ్వానం కృతవాన్. ఉపవేశనె శ్రీమోదీ రేలపట్టికా మార్గ విద్యుత్ క్షేత్రాణాం షట్ ప్రముఖాణాం అవసంరచనా పరియోజనానాం సమీక్షాం కృతవాన్. ఏతాః పరియోజనాః నవరాజ్యేషు విస్తృతాః సంతి అథ చ తాసాం సమగ్ర వ్యయః 30,000 కోటి రూప్యకాధికః అస్తి. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః ఉక్తవాన్ యత్ ప్రత్యేకస్మిన్ క్షేత్రే అగ్రస్థానం ప్రాప్తుం భారతస్య ఆంతరిక సురక్షా అధికం సుదృఢా కరణీయా. నవదిల్ల్యాం రాష్ట్రీయ సురక్షా రణనీతి సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయన్ శ్రీశాహః ఉక్తవాన్ యత్ 47,000 అధిక 2,000 తమ వర్షం యావత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః వికసిత భారతస్య దృష్టిం సాకారయితుం సుదృఢా ఆంతరిక సురక్షా అత్యావశ్యకీ అస్తి. మంత్రిణా ఉక్తం యత్ ప్రశాసనేన మాదకద్రవ్యసంబద్ధాః సమస్యాః నక్సలవాదః అథ పూర్వోత్తరక్షేత్రస్య చ సమాహ్వానాని సఫలతయా నిరాకృతాని. ఏతాసాం ఉపలబ్ధీనాం శ్రేయః అసౌ రాజ్యారక్షిబలాయ కేంద్రీయాభికరణేభ్యః తథా కేంద్రీయ సశస్త్రారక్షిబలేభ్యః ప్రదత్తవాన్. భారత చీన దేశయోః మధ్యే ద్వైపాక్షిక సంబంధస్య నిరంతర వికాసాయ ప్రగత్యై చ భారత చీన సీమాక్షేత్రేషు శాంతి స్థాపనస్య మహత్వం భారతం ప్రతిపాదితవాన్. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః ఫిజింగ్ నగరే చీన విదేశ మంత్రిణా వాంగ్ యీ ఇత్యనేన సహ భారత చీన సీమా ప్రశ్న విషయేషు విశేష ప్రతినిధీనాం వార్తాయాః 25వ చరణస్య సహాధ్యక్షతాం కృతవాన్. విదేశమంత్రాలయః ఏకస్మిన్ వక్తవ్యే అవదత్ యత్ ఉభౌ ప్రతినిధి తేషాం సమగ్రం దీర్ఘకాలికం చ హితం దృష్ట్వా సీమ ప్రశ్నే రాజనైతిక సమాధానస్య ప్రయత్నాన్ అనువర్తయితుం సహమతౌ అభవతాం. ఉభౌ పక్షౌ 24వ అక్టోబర్ మాసే కజాన్ నగరే గతవర్షే అగస్త మాసే తియాచీన్ నగరే చ స్వనేతృభిః ప్రాప్తానాం మహత్వపూర్ణ సర్వసమ్మతీనాం కార్యాన్వయనే ప్రగతిం అభిలక్షితవంతౌ. ఉపభోక్తృ కార్య విభాగస్య సచివా నిధిఖరే ఇత్యేష

0: अकथयत् यत् कांदा एक्सप्रेस यानम् दिल्ली नगरम् प्रति प्रायः 800 मैट्रिक टन परिमितम् पलाण्डुः आनयनस्ति। सामाजिकान्तरजालीये पटले सचिवा अवदत् यत् नाफेड, एनसीसीएफ तथा केन्द्रीय भण्डार केन्द्रेषु पलाण्डुः 35 रूप्यकाणि प्रति किलोग्राम मूल्येन विक्रियते। कांदा एक्सप्रेस यानम् आरम्भे चेन्नई, एर्नाकुलम, मदुरै, गुवाहाटी इत्येतेषु स्थानेषु प्राप्स्यति इति सा संसूचितवती इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ప్రసార విశేషాలు ఈనాటి ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం అవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 నేటి మాట శీర్షికన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కవి, రచయిత, పాత్రికేయుడు అయినటువంటి ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలు తెలుసుకుంటాం వారి జయంతి సందర్భంగా. అనంతరం స్పోకెన్ వర్డ్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మొహమ్మద్ అబ్దుల్ రజాక్ గారి ప్రసంగం వింటాం. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి ప్రసారమవుతాయి. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో ప్రసారం కానుంది. 9:15 నుండి 11:00 పాటల పల్లకి ప్రసారమవుతుంది. 10:00 విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 11:00 మధుర గీతాలను అందించే మధురిమ కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:00 న్యూస్ ఇన్ హిందీ, 12:05 ఆంగ్లంలో వార్తలను వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 మధుమంజరి తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం. మానసిక ఒత్తిడి అనేటువంటి అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు గారు. అనంతరం 4 పడగల పాము కథానిక వింటారు శ్రీ గంట్యాడ గౌరీనాయుడు గారితో. 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:33 మహిళావాణి హలో బాగున్నారా ప్రసారమవుతుంది. 2:30 వాతావరణ సమాచారం ప్రసారమవుతుంది. 3:00 కళ, వాస్తుశిల్పం, నృత్యం, సంగీతం, జానపదం ఇలా మన సాంప్రదాయాలను, భారతదేశ ప్రత్యేకతలను తెలుపుతూ అలనాటి మధుర గీతాలను వినిపించే కార్యక్రమం మధురమే సుధాగానం ప్రసారమవుతుంది. 4:00 సరదాగా కాసేపు ప్రసారమవుతుంది. 5:00 యువతకు సంబంధించిన అంశాలతో కూడినటువంటి కార్యక్రమం యువవాణి ప్రసారమవుతుంది. 5:30 ఢిల్లీలో భీమ్రావ్ అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న 65వ ఎడిషన్ సుబ్రోతో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో బాలికల U17 తుది మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. పల్లెసిములు కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ప్రసారం కానుంది. 8:00 మన పెద్దలు చెప్పినటువంటి మాటలు, సామెత, ఒత్తిడిని ఎలా అధిగమించడం అనేటువంటి టిప్స్తో శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించే కార్యక్రమం మెలోడీ మ్యాచ్ ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9 ఢిల్లీ నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి రిలే వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు చిత్ర గీతాలు వినవచ్చు. 10:00 కర్ణాటక సంగీతం రాగం తానం పల్లవి ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:45 ఆప్త మధురాలు వింటారు. 11:00 రేపు ప్రసారం.

కానున్న మా కార్యక్రమాల వివరాలతో ఈనాటి ప్రసారం కానున్న కార్యక్రమాలు సమాప్తమవుతాయి. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వార్తల వివరంగా, ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థలో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐఏలు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనవసరమని మంత్రి అన్నారు.
1: క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తీ హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగోం కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థీ నికల్తే హై ఉన్కా కైసే భవిష్య బెహతర్ హో, ఔర్ వో కృషి కో కైసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కైసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది.

ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000కు పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి 6వసారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 25వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యుతో కలిసి సహాధ్యక్షత వహించారు. సరిహద్దు సమస్యలపై ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరు దేశాల సమగ్ర దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా తమ కృషిని కొనసాగించాలని వారు అంగీకరించారు. మిలాదు నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదు నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్టపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఒమర్ హెజీరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కులాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మహమ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5,000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ

మారకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదు నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102. ఇది అలరించే కిరీటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. ఎస్ మరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.99 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలో కూడా వినవచ్చు. శ్రోతలు గమనించగలరు. ఎస్ మరి 7:17 వస్తుంది స్టూడియోస్లో సమయం. మరి మనమున్నాం ఉదయ సమీరాలు కార్యక్రమంలో. మరి ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా, నేటి మాటలో భాగంగా ఈరోజు కవి, రచయిత, పాత్రికేయుడు అయినటువంటి ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వోద్యమానికి స్తంభంగా నిలిచిన మహాకవి, రచయిత, పాత్రికేయుడు, నయాగర కవులుగా ప్రసిద్ధి చెందిన త్రయంలో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్య గారు జయంతి ఈరోజు మనం సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం. మరి సుబ్రహ్మణ్యం గారు తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా తన సాహిత్య కృషితో సమాజంలో అసమానతలను, అన్యాయాలపై పోరాడారు. ఆయన వ్యక్తిత్వం అజాత శత్రువుగా పేరుగాంచింది. అందరినీ ఆకర్షించే సౌజన్యం, సాహిత్య చమత్కారం ఆయనదే, అంటే ఆయనకే సొంతం. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో 1920 ఆగస్టు 25 రామయ్య, సుబ్బయ్యమ్మ దంపతులకు జన్మించారు. వీరి సోదరుడు ఏల్చూరి విజయ రాఘవరావు గారు ప్రముఖ వేణుగాన కళాకారుడు, విద్వాంసుడు కూడా. సుబ్రహ్మణ్యం గారి కుమారుడు మురళీధర్ రావు గారు కూడా సాహిత్య రంగంలో తన

0: ఆయన ముద్ర వేశారు. సాహిత్యంలో సహజ సిద్ధమైన ప్రతిభతో, ఉద్యమ స్ఫూర్తితో, సౌమ్యమైన వ్యక్తిత్వంతో ఆయన అఖిలాంధ్ర కవిలోకంలో ఆత్మీయ మిత్రునిగా గుర్తింపబడ్డారు. ముద్దలపల్లి గురుబ్రహ్మశర్మ, భాగవతల వెంకట సుబ్బారావు గారు, అక్కిరాజు రమాపతిరావు గారు, నాయని సుబ్బారావులు గారు చిన్ననాటి గురువులు. బిఏ చదువుకున్న రోజుల్లో కందుకుత్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసులు గారు పరిచయమయ్యారు వారికి. తరువాతి కాలంలో కూడా నయాగర కవితా సంకలనం సమకూర్చడానికి దోహదమైంది వారి యొక్క పరిచయం. ఇక ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు నయాగర కవుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు కదా, మరి నయాగర కవుల్లో సుబ్రహ్మణ్యం గారితో పాటు మిగిలిన ఇద్దరిలో ఒకరు బెల్లంకొండ రామదాసు గారు కాగా, మరొకరు వచన కవి అయినటువంటి కందుకుత్తి ఆంజనేయులు గారు. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవితోద్యమానికి బీజం వేసిన త్రయం ఈయన. ఈ ఉద్యమ సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం కవిత్వ రూపంలో పోరాటం చేశారు. సుబ్రహ్మణ్యం గారి కవిత్వం సామాన్య జనజీవితాలకు వారి సమస్యలను, ఆశలను ప్రతిబింబించేలా రచించబడ్డాయి. ఆయన రచనలు, కవిత్వం, వ్యాసం, కథలు, నాటకాలు, పాత్రికేయ రచనలు ఇలా వివిధ రూపాల్లో విస్తరించాయి కూడా. ఆయన కవిత్వంలో సరళత, సామాజిక చైతన్యం, లోతైన భావ వ్యక్తీకరణ కనిపిస్తూ ఉంటాయి. ఆయన రచనలు సమాజంలోని అనగాన్న వర్గాల గొంతులు కాగా, వారి ఆవేదనకు అక్షర రూపంగా నిలిచాయి. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు తెలుగు సాహిత్యంలో ఒక నక్షత్రంగా వెలిగారు. ఆయన కవిత్వం, రచనలు సామాజిక చైతన్యానికి చైతన్యాన్ని రగిలించేవిగా రూపొందించబడ్డాయి. ఆయన సౌమ్య వ్యక్తిత్వం, సాహిత్య చమత్కారం, ఉద్యమ స్ఫూర్తి తెలుగు సాహితీ లోకానికి శాశ్వత స్ఫూర్తిగా నిలిచాయి. ఈరోజు వారి జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకోవటం, ఆయన రచనలకు మరొకసారి చదవటం మనందరికీ ఒక అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి మహాకవిగా మనం చెప్పుకోవచ్చు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి సాహిత్య పరిమళం తెలుగు సాహితీ లోకంలో ఎప్పటికీ సజీవంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలు మనం తెలుసుకుందాం నేటి మాటలో భాగంగా. స్పోకెన్ వర్డ్ వింటారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మొహమ్మద్ అబ్దుల్ రజా గారి ప్రసంగం వింటాం.
1: అమిత దయామయుడు, కరుణామయుడైన దేవుని పేర. మిలాదున్ నబీ ప్రవక్త జన్మదినము. ప్రవక్త మహమ్మద్ జన్మించక పూర్వము ఆనాటి సమాజం అజ్ఞాన అంధకారంలో మునిగిండెడిది. మానవత్వం, దైవభీతి ధర్మగ్రంథంలో మాత్రమే ఉండెను. మానవ జీవన విధానంలో అవి మచ్చుకైనా కానరాకుండెను. తరచు యుద్ధములకు ప్రేరేపించుకొనుచు, కాలు దూవుతూ తమ పరాక్రమంలో చాటుకొనుచు, చిన్న చిన్న తగాదాలు కూడా వంశ పారంపర్యంగా కొనసాగించుచు, శత్రుత్వంతో, పగలతో, ప్రతీకారములతో సమాజం ప్రబలి ఉండెను. ఓడిని యుద్ధ ఖైదీలను, ప్రజలను, స్త్రీలను అవమానపరిచి హింసించి చంపుచుండేది. స్త్రీధనము, ఆస్తులు ఒకరు కావని అవి యావత్తు బలవంతుని సొత్తుగా భావించేవారు. మనుష్యులను బలిగానిచ్చుట, మత్తు పానీయాలు బానిసలగుట, ఆడబిడ్డ జన్మించినచో బతికి ఉండగానే సమాధి చేయుట, జూదము, దొంగతనము, దోబుడీలు, వావి వరుసలు లేవు, ప్రజల ధన ప్రాణాలకు విలువ లేకపోవడము, దగా, మోసాలు, విపరీతమైన వడ్డీ వ్యాపారాలు, జాతి, తెగ, వర్ణ వివక్షత, అన్ని చోట్ల అశాంతి, అల్లకల్లోలాలు వాతావరణము, శాంతి సౌభ్రాత్వం అన్న భావన లేని సమాజము. అటువంటి తరుణములో ప్రేమ, శాంతి, సౌభ్రాతత్వము, న్యాయము, ధర్మము, దైవభీతి, మానవత్వాల స్థాపనకై అరేబియా దేశములో మక్కా నగరంలో క్రీస్తు శకం 570లో దేవుడు ప్రవక్త మహమ్మద్ వారిని జన్మింపజేశాడు. ఆయన ద్వారా సన్మార్గము చూపుటకు దేవుని గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఆయన ద్వారా మానవాళికి అందించి మానవత్వ విలువను సమాజంలో నింపిరి. వీరి తల్లి పేరు అమీనా, తండ్రి పేరు అబ్దుల్లా. ప్రవక్త గారు తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని 6 వయసులో తల్లిని కోల్పోయారు. అనాథైన 6 బాలు తాతగారైన అబ్దుల్ ముత్తలి బక్కున చేర్చుకున్నారు. ఆయన తదనంతరం పోషణ సంరక్షణ బాధ్యతను పెత్తండ్రి అబూ తాలిబ్ స్వీకరించి అల్లారుముద్దుగా పెంచి పోషించారు. దైవ గ్రంథాల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది, మొట్టమొదటి ప్రవక్త ఆదము నుండి నేటి వరకు దాదాపు 1,00,000

24,000 మంది దైవభక్తులు ఈ భూమి మీద జన్మించినట్లు ధర్మశాస్త్ర గ్రంథాలు స్పష్టంగా తెలుపుతున్నాయి. ఈ ప్రవక్తల పరంపరలోని చిట్ట చివరి దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త జన్మించిరి. చిన్నతనం నుంచే మహమ్మద్ సుగుణాల రాశిగా ప్రశంసించబడ్డారు. సాదిక్, అమీన్, నీతి, నిజాయితీ, సేవా తత్పర

దురదృష్టవశాత్తు ప్రవక్త మహమ్మద్ వారు ప్రప్రథముగా పవిత్ర కాబా మసీదు నందు అడిగిరి. కావున అందరూ ముందు తీసుకున్న నిర్ణయం మేరకు ఆయన్నే ప్రతిష్ఠించమని కోరగా వారు ఒక పెద్ద దుప్పటిని రప్పించి అందు ఆ పవిత్ర హజరే హస్సద్ నుంచి అన్ని జాతులు అన్ని వర్గాల వారి చేత మోయించి అందరి చేతుల మీదుగా ప్రతిష్ఠం చేసి అందరినీ సంతృప్తిపరిచిరి. తల్లిదండ్రుల విషయంలో ఇలా సెలవిచ్చారు, తల్లిదండ్రులకు సేవ చేయండి, వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండండి. ఒకరోజు తల్లి బిడ్డకు పెట్టిన పాలు ఆ బిడ్డ జీవితాంతం ఆ తల్లికి సేవ చేసిన ఆ పాలు రుణము తీరదు సుమా. తల్లి పాదాల చెంతనే స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వారు అని తెలిపిరి. సంతానం పట్ల తల్లిదండ్రుల బాధ్యత తమ పిల్లలను ప్రేమించండి, పిల్లలు భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదం, మంచి విద్యాబుద్ధులు నేర్పించండి, సజ్జనులుగా తీర్చిదిద్దిన బాధ్యత తల్లిదండ్రులపైనే కలదని బోధించారు. ఒకసారి తన కుమార్తె బీబీ ఫాతిమా పిల్లలైన హస్సన్ హుస్సేన్లను చూచుటకు తన సహచరులతో కలిసి వెళ్లే సమయంలో మనవళ్ళిద్దరూ ఇసుకలో ఆడుకొనుచున్నారు. తాతగారైన మహమ్మద్ గారిని చూడగాన ఆనందంతో చెరుకొక సంఖ ఎక్కిరి. మహమ్మద్ వారి తెల్లని వస్త్రము దంచుట ఆయనకు ఆనవాయితీ. ఆ తెల్లని వస్త్రంలో మనమళ్ళు ఎత్తుకునే వల్ల మరకలాయను తన సహచరులు ఎంత పనైంది, ప్రవక్త గారి బట్టలు మరకలైపోయినవని చింతించసాగారు. అంతట ప్రవక్త గారు ఈ విధంగా తెలియపరిచే, బట్టలు మరకలు ఉతికితే పోతాయి, కానీ ఆ చిన్నారి మనసులో మరకలు పడితే తాతగారు మాకన్నా బట్టలకే ఎక్కువ విలువ ఇచ్చారు అని చెప్పి ప్రేమను పొందలేము. తాతగారు ఎక్కువ విలువనిచ్చారు, ఆ చిన్నారి హృదయం బలమైన మరకలు ఏర్పడతాయి, ఆ మరకలు ఎన్నిటికీ చెరగోసుమా. ప్రవక్త సహచరమిత్రులు చాలా ప్రేమించేవారు, అందరినీ సమదృష్టితో చూసేవారు. ధనికులైనా పేదవారైనా స్వతంత్రులైనా బానిసలైనా ప్రతి ఒక్కరిని గౌరవించారు, ప్రతి ఒక్కరు ఆహ్వానాన్ని మన్నించేవారు. మనం ఇతరులకు ఎంత ప్రేమనిస్తే అంత ప్రేమను తిరిగి పొందగలము, బంతి గోడకు ఎంత జోరుగా కొడితే అంత జోరుగా ఎలా వెనక వస్తుందో అలా అని బోధించారు. వ్యాధిగ్రస్తులను పరమార్శకు వెళ్లేవారు, అతిథులను గౌరవించడం, పొరుగువారిని ప్రేమించడం, అనాథలను ఆదుకోవడం, సమానంగా అందరికీ న్యాయం చేయడం, భార్యలేడలా గౌరవభావంతో మెలగమని చెప్పారు. ఆ భర్త గౌరవ మర్యాదలను, కుటుంబ గౌరవాన్ని, భర్త వారసత్వాన్ని పెంచి పోషించి భార్యని మనం గౌరవించాలి, అది మన కర్తవ్యం. ప్రవక్త మహమ్మద్ వారు తరచుగా మక్కాలో హీరాకొండ గుహలో ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకుంటుండేవారు. తనకు 40 సంవత్సరాల వయసులో జిబ్రీల్ అనే దేవదూత ప్రత్యక్షమై, సర్వ సృష్టికర్తైన భగవంతుడు నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నారు, నీ ద్వారా దేవుని గ్రంథమైన పవిత్ర ఖురాన్ మానవాళికి మేలుకే నీ ద్వారా అందించెదరు, నీవు దేవుని ప్రవక్తగా దేవుని సందేశాన్ని దేవుని వాక్యాలను ప్రజలకు తెలియపరచమనగా ప్రవక్త ఈ విధముగా పలికిరి. నేను నిరక్షరాశిని ఉమ్మి, నేను ఎలా చదవగలను, దేవుని వాక్యాలను ఎలా ప్రజలకు తెలుపగలను అనగా జిబ్రీల్ దూత 3 సార్లు ఆలింగనం చేసుకుని, చదువు, దేవుని పేరని సృష్టికర్త తలంచుకుంటే జరగనిది ఏదీ ఉండదు అని దేవుని వాక్యాలు సూరతుల్ అలక్ మొట్టమొదటిసారిగా ప్రవక్త గారి చే చదివించారు. ఇక్కడ బిస్మి రబ్బి కల్లజీ కలక్, కలకల ఇన్సానామిన్ అలక్, ఇక్కడ రబ్బు కల అక్రమ్ అల్లజీ అల్లమా బిల్ కలం అల్లమలి ఇన్సానా మాలుమ్య అలం. భావము, ఓ ప్రవక్త, సర్వ సృష్టికర్త అయిన మీ ప్రభు యొక్క నామంతో చదవండి, ఆ ప్రభువే మానవ రక్తముతో తయారు చేసిన, చదవండి మీ ప్రభుతో అమిత దయామయుడై ఉన్నాడు, ఆ ప్రభువే కలము ద్వారా విద్యను నేర్పెను, మానవుడికి తెలియని విద్యా జ్ఞానాన్ని ప్రసాదించెను. అప్పటి నుండి దేవుని వాక్యాలు జిబ్రీల్ దేవదత్తుకి వస్తూ అవి ప్రవక్త గారు అందించేవారు. సూరా ఇఖ్లాస్, కులు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యులద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. భావం, ఓ ప్రవక్త, ప్రకటించండి సర్వ సృష్టికర్త ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఎవరికి మరియు ఎటువంటి అవసరం లేనివాడు, ఆయన ఏ సంతానము లేదు మరియు ఆయన ఎవరికి సంతానము కాదు, ఆయనకు సాటి మరెవ్వరూ లేరు. ఈ విధంగా జిబ్రీల్ దూత అందించిన వాక్యాలను తన సహచరులకు చెప్పి గ్రంథస్థం చేసి పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని మానవాళికి అందించారు. తన 25 సంవత్సరాల వయసులో తనకన్నా పెద్ద వయస్కురాలైన ధనవంతురాల విధవరాలైన బీబీ ఖతీజాని వివాహం చేసుకుని వితంతు వివాహాలను ప్రోత్సహించిరి. ధనముకు ఆశించి వివాహం చేసుకున్నారనే అపవాదు లేకుండా బీబీ ఖతీజా యావత్తు ధనాన్ని పేదలకు పంచి ఇచ్చి కట్టుబట్టలతో ప్రవక్త గారిని వివాహము నికా చేసుకుని ప్రవక్త గారి ఆశయాలను వెన్ను నిలిచి ఇస్లాం వ్యాప్తికి మొట్టమొదటి ఇస్లాం స్వీకరించిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయాను. ప్రవక్త మహమ్మద్ వారు సలాంను స్థాపించిరి. మనకు ఎవరెదిరైనా చిన్న పెద్ద బీద గొప్ప అనే భేదము లేక ప్రతివారు ఎదురుపడిన వ్యక్తికి అస్సలామాలేకు అని చెప్పమనిరి. దీని భావము, దేవుడు నీకు శాంతి నసుంగుగాక. దానికి జవాబుగా అవతల వ్యక్తి వాలైకుం సలాం అని చెప్పాలి. దీని భావం, దేవుడు నాకోలనే నీకును శాంతి నసుంగుగాక. ఈ విధంగా ప్రవక్త గారు శాంతి స్థాపనకు కృషి చేసిరి. ప్రవక్త
మహమ్మద్ వారు గొప్ప దానశీలి. ఒకసారి ఒక వ్యక్తి ఆయన సన్నిధిలోకి వచ్చాడు. ఆ సమయంలో ప్రవక్త గారు గొర్రెల మందను కలిగి ఉండేది. ఆ వ్యక్తి వాటిని చూసి, ప్రవక్త నాకు వీటిని దానం చేయగలరా అని అడుగుగా దానికి ప్రవక్త గారు చిరుమందహాసంతో

0: ఓ వాటన్నిటిని దానం చేసేసారు. అలాగే ఎవరైనా ఏదైనా అడిగితే ఉంటే ఇచ్చేవారు, లేకపోతే ఉన్నప్పుడు ఇస్తానని చెప్పి ఆయన వద్ద ఉన్నప్పుడు వారిని రప్పించి ఇచ్చి వాగ్దానం ప్రకారం వారికి ముట్ట చెప్పేవారు. పాలకునుగా ప్రజలందరి అవసరాలను తీర్చడానికి అవసరమైన చర్యలు తీసుకునేవారు. నిన్ను పాలకునుగా ఎన్నుకున్నాడు దేవుడు, నీ బాధ్యత ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా దేవుని ఎదుట నీవు సమాధానం చెప్పవలసి ఉంటుందని తెలిపిరి. ఒకసారి కాబాతుల్లాన్ని జయించిరి. అప్పుడు యుద్ధనీతి శత్రుశేషము కూడా ఉండకూడదు. యుద్ధానికి అర్హులైన వారందరిని చంపేయడం, స్త్రీలను పిల్లలను బంధించి బానిసలుగా వారిని ఉంచడము, ప్రవక్త మహమ్మద్ వారి సైన్యం వేలల సంఖ్యలో ఉండగా కాబాతుల్లా వాసుల సంఖ్య వందల్లో ఉండు చేవారు లొంగిపోయి తన ప్రాణాలను ఎలాగా నిలవవు కానీ తమ భార్యా బిడ్డలైనా ప్రాణంతో నిలుస్తారు అని బానిసలుగానైనా జీవిస్తారని వారు తలంచిరి. ప్రవక్త సైన్యం విజయడంక మోగించింది. ప్రవక్తగా లొంగిపోయిన వారు కాబాతుల్లాను ఇంతవరకు దైవగృహంగా కొలిచేవారు. కానీ యుద్ధనీతి అందరికీ తెలిసిందే, ప్రాణాలు పోగొట్టుకోవడం కానీ ప్రవక్త మహమ్మద్ వారు సైన్యాధికారిని పిలిచి కాబాతుల్లా దైవగృహ తాళాలను విజయులైన వారి నుంచి రప్పించి తిరిగి ఓడిన వారికి అప్పగించి మీ ధన ప్రాణ మాన మర్యాదలకు, మీ కుటుంబములకు, మీ ఆస్తిపాస్తులకు ఏ విధమైన నష్టము జరగదు. గతంలో లాగాయే స్వేచ్ఛగా సుఖంగా జీవించండి. మేము కాబతుల్లా దైవగృహాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటామని తెలుపుగా ప్రవక్త గారి మాటను ఎవరూ కాదనలేక కాబా పవిత్ర స్థలం యొక్క మందిర తాళాలను అప్పగించి వేసిరి. కానీ వారి మనసులో ఒక ప్రశ్న తలెత్తినది, ఓడిన వారికి తిరిగి అప్పగించడం ఏమిటని. అప్పుడు ప్రవక్త గారు ఈ విధంగా తెలిపారు, మనము బలముతో వారిని ఓడించాము, వారిని గెలిచాము, కానీ వారు మనస్సులు గెలవలేదు. నిజమైన విజయము అవతల వారి మనస్సులు గెలవడమే అని తెలిపిరి. తదుపరి కాబావాసులందరూ సమావేశమై ఇంతటి చక్కని ఆదర్శవంతుని పరిపాలనలో మనకి, మన కుటుంబాలకి, మన ఆస్తిపాస్తులకి రక్షణ ఉంటుందని తీర్మానించుకుని అందరూ ప్రవక్త గారి వశమై వారు అడుగుజాడలో నడుచుటకు ఏకగ్రీవంగా తీర్మానించుకునేది. ఆ విధంగా ఆ ప్రజలందరి మనస్సులను గెలిచిరి. నిజమైన గెలుపు మనుషులను గెలవడం కాదు, వారి మనస్సులను గెలవడము. ప్రవక్త మహమ్మద్ వారు అధికార పీఠం అలంకరించి సంపన్న జీవితం గడపగల అవకాశం ఉండి కూడా సామాన్య మానవుని జీవితాన్నే, బేదరిక జీవితాన్నే జీవించి మానవాళికి ఆదర్శపడ్డారు. ఆయన రోజుకి 5 సార్లు నమాజ్ స్థాపించిరి. ఆయన ప్రతీదీ ఆచరించి చేసి చూపి సమాజాన్ని నడిపించారు. ఆయన చేసి చూపిన విషయాలు యావత్తు హదీసులు అంటారు. ఇవి ఆయన ఆచరించి నడిచి చూపిన మార్గదర్శకాలు. దేవుడు అందించిన దైవవాక్యాలు ఖురాన్ గ్రంథము. ఆయన తన 63వ ఏటా పరమపదించారు. ఆయన మరణించే నాటికి తన ఆస్తి కొన్ని నాణేలు మాత్రమే. వాటిలో కొన్నింటిని అప్పు తీర్చడానికి, మరికొన్నింటికి ఆర్ధించిన భేదవారికి ఇవ్వడం జరిగింది. ఆయన తుదిశ్వాస విడిచే సమయానికి ఒంటి మీద ఉన్న బట్టలు చిరుగులతో అతుకులతో నిండి ఉన్నది. ఇటువంటి మహోన్నత వ్యక్తి, ఆదర్శప్రాయుడైన వ్యక్తి పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని, సమస్త మానవాళికి అందించిన పవిత్ర మానవతామూర్తి, ఆదర్శ జీవన సారథి, వారి జన్మదిన మిలాదున్నబి జరుపుకోవడం మనందరి అదృష్ట భాగ్యం.
1: ఇంతవరకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మొహమ్మద్ అబ్దుల్ రజాక్ గారి ప్రసంగం విన్నారు.

ఉదయ సమీరాలు కార్యక్రమం వింటున్నారు. ఉదయ సమీరాల్లో భాగంగా పుష్పాంజలి వింటున్నాం. భక్తి గీతాలు రాగం మూవీ నుండి మహాగణపతి విందా వింటూ ఉండండి.

అమథేరి మ్యూజిక్ కంపోజిషన్లో బొంబే జయశ్రీ ఆలపించినటువంటి గీతం విన్నారు. పుష్పాంజలి వింటున్నారు. పుష్పాంజలిలో మరొక గీతం కాంతారా చిత్రం నుండి సాయి విఘ్నేష్ ఆలపించినటువంటి గీతం అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజిషన్లో.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలంటూ.
3: పుష్పాంజలి వింటున్నా. తరువాతగా హరిహరన్ మాలవిక వాయిస్ లో షిర్డీ సాయి చిత్రం నుండి ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో.

పుష్పాంజలిలో తరువాతగా ఓం నమో వెంకటేశాయ చిత్రం నుండి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో

పుష్పాంజలిలో చివరిగా శ్రీరామరాజ్యం చిత్రం నుండి ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి సాహిత్యంతో శ్రేయా ఘోషల్ మరియు శ్రీరామ్ పార్థసారథి వాయిస్లో ఈ సాంగ్.

మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీ వార్తా సమాచారం వెనువెంటనే మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్తా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

రించేకిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్ మరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా ఆస్వాదించవచ్చు మా కార్యక్రమాల్ని. ఎస్ మరి 8:31 ఇన్ ద స్టూడియోస్ మరి మనం ఎంటర్ అయ్యాం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. ఎస్ మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం అనే సిగ్మెంట్స్తో మిమ్మల్ని అలరించనుంది. సో మరి లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఎస్ మరి ఒక వండర్ఫుల్ సాంగ్తో మన ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని స్టార్ట్ చేసేద్దాం. మరి కదలే కాలమే జీవితం జోడి చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ ఆలపించినటువంటి ఈ సాంగ్తో మన ఈనాటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. వింటూ ఉందండి.

0: ఎస్, మరి వండర్ఫుల్ మెలోడీ వింటూ ఆస్వాదించారే కదా. మరి వైద్య మంత్రంలో మనం అడుగుపెట్టేసా, మరి మన ఆరోగ్యం మన బాధ్యత కదా. ఏమంటారు, అక్షరాలా నిజం అంటారు కదా. ఎస్, మరి ఎవరో వచ్చి ఏదో చేయరు, మన ఆరోగ్యం పట్ల మనమే ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకుంటేనే మనం ఎప్పుడు మానసికంగా సామాజికంగా కూడా మనం హెల్దీగా ఉంటూ ఉంటాం అన్నమాట. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు కూడా మన పెద్దలు కదా. మరి అలాంటి ఆరోగ్యాన్ని మనకు మనమే ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. మరి ఈరోజు వైద్య మంత్రంలో మాట్లాడడానికి డాక్టర్ రహమతుల్లా గారు ఉన్నారు. మరి హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ను ఎలా తగ్గించుకోవచ్చు, ఎటువంటి టిప్స్తో మనం తగ్గించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మనకి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి తెలుసుకుందాం డాక్టర్ గారు వివరణ.
1: ఈరోజు శ్రోతలందరికీ నేను అధిక బీపీ గురించి చెప్పదలుచుకున్నాను. అధిక బీపీ అనగానే హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది రెండు రీడింగ్లు ఉంటాయి, సిస్టోలిక్ డయాస్టోలిక్. సాధారణంగా వైద్య శాస్త్రంలో ఇంతే ఉండాలి అని ఒక ప్రత్యేక సంఖ్య ఉండదు, దానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి బీపీ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మీద రీడింగు 100 నుంచి 140 మధ్యన ఎక్కడైనా ఉండవచ్చు, అలాగే దిగువ రీడింగు 60 నుంచి 90 మధ్యన ఎక్కడైనా ఉండవచ్చు. చాలామంది గూగుళ్ళు ఇవి అవి చూస్తూ, యూట్యూబ్లు చూస్తూ తప్పుదారి పడతారు. వాటిని చూడకూడదు, ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్ వేరు, థియరీ వేరు. కాబట్టి మీ కుటుంబ వైద్యుడు, ఫ్యామిలీ డాక్టర్ని లేదా క్వాలిఫైడ్ డాక్టర్, ఎంబీబీఎస్ పైన డిగ్రీ, ఆ పైన డిగ్రీ ఉన్నటువంటి అలోపతి వైద్యుడిని సంప్రదించి ఈ బీపీ గురించి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. వైద్యులు అయితే చక్కగా చెప్పగలరు, గూగుల్, యూట్యూబ్ మీకు తప్పుదారి పట్టిస్తాయి. దయచేసి వాటిని ఆశ్రయించవద్దు. ఇప్పుడు బీపీ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది తెలియదు, దానికి ఇదమిద్దమైనటువంటి కారణం లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా, స్త్రీ పురుషులకి ఎవరికైనా రావచ్చు, ప్రత్యేక కారణం లేదు. కాబట్టి ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వచ్చిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది పెరగకుండా నిరంతరం అదుపులో ఉంటుంది. దానివల్ల మనకి దుష్ఫలితాలు ఏమి ఉండవు. సాధారణంగా ఈ బీపీ అదుపులో లేకుండా ఏళ్ల తరబడి ఉండటం వల్ల కిడ్నీ, హార్ట్, బ్రెయిన్, కళ్ళు ఇటువంటి ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపించి మనిషి యొక్క జీవితకాలాన్ని తగ్గించి ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి ఈ బీపీని మనం అదుపులో పెట్టుకోవాలి. సాధారణంగా ప్రారంభంలో ఉన్న బీపీ 140, 90, 150, 100 ఇలాగ దగ్గరలో, అప్పర్ లిమిట్ అంటారు, ఆ లిమిట్కి దగ్గరలో ఉన్నటువంటి బీపీ రీడింగ్కి మనం తొందరపడి మందులు వాడకూడదు. ఉప్పు తగ్గించుకోవాలి, ఒత్తిడికి లోను కాకూడదు, సుఖనిద్ర అవసరము మనిషికి. ఇవి పాటించి వ్యాయామం కూడా చేస్తుంటే క్రమంగా మందులు వాడకుండానే అదుపులోకి వచ్చేస్తాయి. ఇదే కాదు, థైరాయిడు, అలాగే కొలెస్ట్రాలు, మధుమేహం అంటే బ్లడ్ షుగర్, ఈ బీపీ, ఈ 4 వ్యాధులు జీవితాంతం వెంటాడే వ్యాధులు. కాబట్టి మందులు జీవితాంతం వాడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి వాడే ముందు ఆచితూచి అడుగు వేసి వాడాలా వద్దా అన్నది సరైన

0: వైద్యుని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రారంభంలో ఉన్న బీపీకి అనవసరంగా మందులు వాడి ఆ మందులకు బానిసవడమే కాకుండా ప్రతి ఇంగ్లీష్ మందుకు ఉపకారంతో పాటు కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అనేక సంవత్సరాలు వాడవలసిన మందులు కాబట్టి మనం వాడుతుంటగా కొన్నాళ్ళ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, ఆ మెడిసిన్ వల్ల ఇతర ఫలితాలు మనకి శరీరంలో కనిపిస్తాయి. అది సరైన వైద్యునికి చూపించి ఏ మందు వాడితే బాగుంటుంది, వాటి దుష్ఫలితాలు ఏమైనా ఉంటాయా, అవన్నీ వైద్యుల ద్వారా తెలుసుకోవాలి తప్ప గూగుల్, యూట్యూబ్ ఎప్పుడూ ఆశ్రయించకూడదు. అందులో చెప్పినవన్నీ కరెక్ట్గా ఉండవు, థియరీ ఎక్కువ ఉంటుంది, గోరంత దాన్ని కొండంతలుగా చెప్పి వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు, దానివల్ల లేనిపోయిన భయాలు చూసిన వాళ్ళలో కలుగుతాయి. కాబట్టి యూట్యూబ్కి వాటికి దూరం ఉండడం మంచిది. ఇక ఈ దుష్ఫలితాలు బ్రెయిన్, హార్ట్, బ్రెయిన్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం, బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం ప్రాణాంతకం అవుతుంది, అలాగే హార్ట్ అంటే హార్ట్కి రక్త ప్రసరణ ఆగిపోయి హార్ట్ అటాక్ రావచ్చు, అలాగే కిడ్నీలు దీర్ఘకాలికంగా బీపీ అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీల వైఫల్యం అయి డయాలసిస్ దాకా వెళ్ళవచ్చు. కాబట్టి ఈ బీపీని మనం ప్రారంభంలోనే అదుపులో పెట్టుకోవాలి. మరి లక్షణాలు ఏమిటి, బీపీ ఎక్కువ ఉందని లక్షణాలు ఉండవు. మనం ఏదో అనుకోకుండా ఒక జ్వరానికో వాంతులు విరోచనాలకో ఏదో రుగ్మత కోసం మనం వైద్యుని వద్దకు వెళితే సాధారణంగా వైద్యులు బీపీ చూస్తారు, మీకు ఎక్కువ బీపీ ఉందని జాగ్రత్త అని చెప్తారు. అది మనం అప్పుడు తెలుసుకున్నప్పటి నుంచి జాగ్రత్త పాటించాలి. బీపీకి ప్రధాన శత్రువు ఉప్పు, అలాగే ఒత్తిడి, అలాగే తక్కువ నీళ్ళు తాగడం కూడా మంచి అలవాటు కాదు. నీళ్ళు బాగానే తీసుకోవాలి, మూత్రం చక్కగా పోయాలి, అలాగే రాత్రులు సుఖనిద్ర మనిషికి అవసరం. అర్ధరాత్రి మాటి మాటికి ఒకటికి వెళ్ళడం అది మంచి అలవాటు కాదు. వాటి నుంచి ఎలా దూరం అవ్వాలి అన్నది సరైన వైద్యుని వద్ద సలహా పొందాలి. ఇవి పాటిస్తూ బీపీకి దూరం ఉండి మన దేశానికి చక్కని పౌరుల్ని అందించడంలో ప్రతి ఒక్కరి పాత్ర గణనీయమైందని, నేను చెప్పిన విషయాన్ని కొంతైనా అవగాహన పొంది మన దేశానికి మంచి ఆరోగ్యకరమైన పౌరుల్ని అందించడంలో మనందరి పాత్ర ఉందని మరోసారి మీ అందరికీ గుర్తు చేసుకుంటూ తాత్కాలికంగా సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ రహమతుల్లా, విశాఖపట్నం.
1: ఎస్, మరి డాక్టర్ రహమతుల్లా గారి హై బ్లడ్ ప్రెషర్ కోసం రకాలు, లక్షణాలు, కారణాలు, అసలు ఎలా నివారించుకోవచ్చు, ఎలా ఒత్తిడిని అధిగమించవచ్చు, అటువంటి టిప్స్ మనకి చాలా చక్కగా అందించారు. ధన్యవాదాలండి. మరి ఒక చక్కని టిప్ అయితే మనం తెలుసుకున్నాం కదా బ్రేక్ఫాస్ట్ షోలో. మరి అలానే చక్కని పాట కూడా మీకోసం సిద్ధంగా ఉంది. అంతకన్నా ముందు షార్ట్ కమర్షియల్ బ్రేక్ కూడా తీసుకుందాం.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఎస్, మరి జర్నీ మూవీ నుండి అనురాధ శ్రీరామ్ వాయిస్లో ఈ సాంగ్ సిద్ధంగా ఉంది. ఎస్, మరి సత్య మ్యూజిక్ కంపోజ్ చేశారు.

0: మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని వింటున్నారు 102 మెగా హెర్ట్స్ పై. ఎస్ మరి ఫ్యాషన్ మంత్రాలు అడుగుపెట్టేసాం. మరి ఫ్యాషన్ మంత్రాల్లో మనం అందంలో భాగంగా పెదవులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. మరి పెదవులపై ఉన్నటువంటి చిరునవ్వు ఎంతో అందాన్ని ఇస్తూ ఉంటుంది. మరి అలాంటి పెదవులను మృదువుగా ఆరోగ్యంగా మనం కాపాడుకోవడం ఎలా, అటువంటి టిప్స్ మనకు అందించడానికి ఫ్యాషన్ ఎక్స్పర్ట్ అయినటువంటి హేమ సిద్ధంగా ఉన్నారు. మరి హేమ ఏం చెప్తారో మనం తెలుసుకుందామా?
1: హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. నా పేరు హేమ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లిప్స్ పిగ్మెంటేషన్ కోసం. లిప్స్ పిగ్మెంటేషన్ అనేది చాలా కామన్ బ్యూటీ కన్సర్న్ కదా. సన్ ఎక్స్పోజ్ లిప్స్ని ఫ్రీక్వెంట్గా లిక్ చేయటం, డీహైడ్రేషన్ ఆర్ హార్ష్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వల్ల లిప్స్ డార్క్ ఆర్ అన్ఈవెన్గా కనిపించవచ్చు. వీటి కోసం మంచి కేర్ తెలుసుకుందాం. ఫస్ట్, లిప్ కేర్ రొటీన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ టైంలో ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్ యూజ్ చేయండి. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు లిప్స్ని డ్రై అవ్వకుండా మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ని రెగ్యులర్గా అప్లై చేయండి. లిప్స్ని స్క్రబ్ చేయటం, పీల్ చేయటం, లెమన్ ఆర్ అదర్ హార్ష్ హోమ్ రెమెడీస్ అప్లై చేయడం అవాయిడ్ చేయండి. అవి ఇరిటేషన్ని పెంచి పిగ్మెంటేషన్ని ఇంకా ఎక్కువ చేస్తాయి. అదేవిధంగా లిప్స్టిక్ ఆర్ లిప్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే గుడ్ క్వాలిటీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ని చూస్ చేసుకోవటం చాలా బెటర్.

0: వాటర్ అడిక్టివ్గా డ్రింక్ చేస్తూ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయండి. రిమెంబర్, బ్యూటిఫుల్ లిప్స్ అంటే పర్టిక్యులర్ కలర్ కాదు, హెల్దీ హైడ్రేటెడ్ అండ్ వెల్ కేర్డ్ లిప్స్ ఆర్ ది రియల్ బ్యూటీ. థ్యాంక్ యూ.
1: ఎస్, మరి హేమ మంచి టిప్స్ అని తెచ్చారు కదా, మరి లిప్స్ పిగ్మెంటేషన్ని మనం ఎలా అధిగమించవచ్చు, ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేటువంటి విషయాల్ని చక్కగా షేర్ చేశారు. థ్యాంక్ యూ హేమ. ఎస్, మరి ఒక చక్కని టిప్ అయితే మనం తెలుసుకున్నాం, అలానే చక్కని సాంగ్ కూడా సిద్ధంగా ఉంది మన ప్రోగ్రాంలో. ఎస్, మరి స్నేహం అంటే ఇదేరా చిత్రం నుండి నా పెద్ద విక్కి అనేటువంటి సాంగ్ సిద్ధంగా ఉంది, వింటూ ఆస్వాదించండి.

మరి వండర్ఫుల్ సాంగ్ వింటూ ఆస్వాదిస్తున్నారు ప్రోగ్రామ్ని. మరి లాస్ట్ సెగ్మెంట్లో మనం ఉన్నాం మాటే మంత్రంలో. ఎస్, మరి మన పెద్దలు మనకి ఎన్నో ఎన్నో మంచి మాటలు మనకు అందించారు. మరి అందులో ఒక మాట, విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. మరి మన ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా జీవితంలో తప్పక గెలుస్తాము అంటారు రమణ మహర్షి. ఎస్, మరి మనం తప్పు అనిపించేవన్నీ కూడా ప్రతిదీ తప్పు కాదు, అలాగే మనకు ఒప్పు అనిపించేది ప్రతిదీ ఒప్పు కూడా కాదు. అది కేవలం మనం చూసే విధానంపై ఆధారపడి ఉంటుంది, మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుందన్నమాట. మరి ఎప్పుడు మన ఆలోచనలను మన దృష్టిలను సక్రమంగా ఉండేటట్టు మనం చూసుకుంటే జీవితంలో ఎప్పుడూ మనకి గెలుపు అనేది తారసపడుతూనే ఉంటుంది. మరి ఒక చక్కని మాట విన్నా మాటే మంత్రంలో. ఎస్, మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో మరి మిమ్మల్ని ఎంతగానో అలరించిందని అనుకుంటూ మరి ఒక వండర్ఫుల్ సాంగ్తో మన ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేస్తున్నాను ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని. ఎస్, మరి మిక్కిజే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో రామజోయిగ శాస్త్రి సాహిత్యంతో విజయేష్ దాస్ కే చిత్ర ఆలపించినటువంటి ఈ గీతం శతమానం భవతి చిత్రం నుండి ఈ సాంగ్తో మన ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేస్తున్నాను. వింటూ ఉండండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102. ఇది ఒలరించే కిరీటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు. ఎస్, మరి 9 o'clock అయిపోయింది. మరి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా మీకు నచ్చినటువంటి ప్రోగ్రాం పాటల పల్లకి కోసం. మరి ఇక ఏ మాత్రం లే చేయకుండా ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేయాలంటే మీరు మెసేజెస్ పంపించాలి కదా, మరి పంపించండి 6304767436 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. మరి మీకు నచ్చిన పాట, అలానే మీకు నచ్చిన మూవీ డీటెయిల్స్, అలానే మీ పేరు, ప్రాంతాన్ని క్లియర్గా టైప్ చేస్తూ సెండ్ చేయండి. ఓకేనా? ఎస్, మరి మరొక్కసారి నెంబర్ 6304767436. ఎస్, మరి ఎవ్రీడే వాట్సాప్ ద్వారానే కాకుండా ప్రత్యేకంగా మంగళవారం రోజు చిత్రలేఖల ద్వారా కూడా మీ సాంగ్ రిక్వెస్ట్ని పంపించవచ్చు. మరి చిత్రలేఖల ద్వారా మీ సాంగ్ రిక్వెస్ట్ పంపించాలి అంటే మా అడ్రస్ తెలియాలి కదా. మరి చిత్రలేఖలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, సిరిపురం, విశాఖపట్నం 5300 3కి మీరు పంపించవచ్చు మీ సాంగ్ రిక్వెస్ట్ని. ఎస్, మరి కాస్త లేటెస్ట్ సాంగ్స్ని రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్, మరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 MHz, రాజమండ్రిలో 102.9 MHz, కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీలో కూడా మా ప్రసారాలని ఆస్వాదించవచ్చు. ఓకేనే? ఎస్, మరి ఈనాటి పాటల పల్లకి ప్రోగ్రాంలో ఫస్ట్గా మనకి ఎవరు మెసేజ్ పంపించారు ఏంటి మనం చూసేద్దామా? ఎస్, మరి పాటల పల్లకి స్వాగతం, గుడ్ మార్నింగ్ అంటూ మనకు మెసేజ్ పంపించారండి. వెరీ గుడ్ మార్నింగ్. శ్రీహర్ష మనకి మెసేజ్ పంపించారు, గాజువాకా నుండి మనకు మెసేజ్ పంపించారండి. మరి వారు కోరుతున్నారు శివమణి చిత్రం నుండి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. ఎస్, మరి శివమణి మూవీ నుండి వండర్ఫుల్ ట్రాక్ సిద్ధంగా ఉంది, వింటూ ఆస్వాదించండి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ ప్రేమ కథా చిత్రం శివం అని నుండి సాంగ్ విన్నారు కదా. మరి ఈ సాంగ్ని మరొకరు కూడా రిక్వెస్ట్ చేశారండి. కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు, రాజా గారు, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి గారు వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు శివమణి మూవీ నుండి. ఎస్, మరి వింటూ ఆస్వాదించారు కదా. ఎస్, మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ పాటల పల్లకిలో ఎవరు రిక్వెస్ట్ చేశారో చూసొద్దామా. ఏక్ నిరంజన్ చిత్రం నుండి మాకోసం సాంగ్ ప్లే చేయండి అంటూ మనకు మెసేజ్ పంపించారండి జోగాడ వర్మ గారు. గాజువాక నుండి బీసీ రోడ్ ఏరియా నుండి మనకి మెసేజ్ పంపించారండి. తప్పకుండా. ఎస్, మరి ఈ చిత్రం పూరి జగన్నాథ్ డైరెక్షన్లోనే వచ్చిందండి. 2009లో ప్రభాస్ కంగనా రానత్ లీడ్ రోల్ చేయగా మ్యూజిక్ కంపోజ్ చేశారు ఈ చిత్రానికి. రామజోగి శాస్త్రి గారు సాహిత్యం అందించారు ఈ చిత్రానికి. ఎవరూ లేరని అనుకునేటువంటి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ మనకి రిక్వెస్ట్ చేశారు కదా. మరి ఈ సాంగ్తో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం మాళవిక వాయిస్లో.

పాటల పల్లకిలో ఉన్న మరి పాటల పల్లకిలో మీకు నచ్చిన సాంగ్స్ కోసం మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 6304-7674-36 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. మరి మనకి 9 o'clock నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మరి 9కి ముందు నుండి చాలా మెసేజెస్ పంపించారు. మరి 9 నుండి వచ్చినటువంటి మెసేజెస్ని మనం కన్సిడర్ చేస్తూ మన సాంగ్స్ని ప్లే చేస్తాము, దయచేసి గమనించగలరు. ఎస్, మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి ఎవరు పంపించారో చూసేద్దామా. పాటల పల్లకిలో మా కోసం కూడా సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. రక్షణ మూవీ నుండి సాంగ్ ప్లే చేయండి అంటూ రమణ గారు, సీతమ్మ గారు నాగులపల్లి నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా. ఎస్, మరి ఉప్పలపాటి నారాయణరావు గారు 1993లో అక్కినేని వెంకట్ నిర్మించినటువంటి యాక్షన్ చిత్రం

రచన. మరి ఈ చిత్రంలో నాగార్జున గారు, శోభన గారు లీడ్ రోల్స్ చేయటం జరిగింది. సంగీతం ఎంఎం కీరవాణి స్వరపరిచారు. ఈ చిత్రం నుండి వండర్ఫుల్ ట్రాక్ మాకోసం అంటూ మనకు మెసేజ్ పంపించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కేఎస్ చిత్ర గారు వాయిస్లో ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ పాట అందరి కోసం సిద్ధంగా ఉంది పాటల పల్లకిలో. స్టే ట్యూన్డ్.

వివి వినాయక్ దర్శకత్వంలో ఘన విజయం సాధించింది 2006లో లక్ష్మీ చిత్రం. వెంకటేష్ నయనతార కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం. మరి ఉత్తమ హాస్య నటుడిగా వేణుమాధవ్ నంది పురస్కారాన్ని కూడా ఈ చిత్రానికి గాను అందుకున్నారు. మరి ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతాన్ని సమకూర్చడం జరిగిందనమాట. మరి ఈ మూవీ నుండి వండర్ఫుల్ ట్రాక్ మాకోసం ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. జై శ్రీరామ్ శుభోదయం అంటూ మనకి మెసేజ్ పంపించారు. శ్రీ సూర్యకుమారి గారు, శంకర్రావు గారు, భువనశ్రీ గారు, కళ్యాణి గారు, కృష్ణారావు గారు, మురళీ గారు, స్వర్ణలత గారు, వీరంతా కూడా బీసీ రోడ్ గాజువాక నుండి మనకి మెసేజ్ పంపించారండి. తప్పకుండా ఎస్. మరి చంద్రబోస్ లిరిక్స్ అందించినటువంటి రాజు సునీత వాయిస్లో రమణ గోగుల మ్యూజిక్ కంపోజిషన్లో ఈ వండర్ఫుల్ ట్రాక్ సిద్ధంగా ఉంది మనందరి కోసం. స్టే ట్యూన్.

తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైనటువంటి వైజయంతి మూవీ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్పై అశ్విదత్ నిర్మించినటువంటి చిత్రం సీతారామం. ఈ మూవీకి హనురాగపూడి డైరెక్ట్ చేశారు. మరి దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్, మృణాలిని ఠాగూర్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ చిత్రంకి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందించారు. మరి ఈ మూవీ నుండి వండర్ఫుల్ ట్రాక్ మా కోసం ప్లే చేయండి అంటూ మనకు మెసేజ్ పంపించారండి అనంతపూర్ నుండి మహేష్ గారు. తప్పకుండా అండి. ఎస్, మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో ఉన్నటువంటి ఈ సాంగ్ అనురాగ్ కులకర్ణి సింధూరి వాయిస్లో మన కోసం సిద్ధంగా ఉంది. వింటూ ఉండండి. 102 FM రెయిన్బో సాగరి కాయదోల నుంచి కెరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు. మరి ఈ పాటల పల్లికిలో ఉన్న పాటల పల్లికిలో మీకు నచ్చిన సాంగ్స్ కోసం మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 6304767436 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. అలానే చిత్రలేఖల ద్వారా ప్రతి మంగళవారం మీరు సాంగ్ రిక్వెస్ట్ను పంపించవచ్చు. మరి చిత్రలేఖలు అడ్రస్ చెప్తాను. చిత్రలేఖలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, సిరిపురం, విశాఖపట్నం 5300 3కి మీరు రిక్వెస్ట్ని పంపించవచ్చు. ఎస్, మరి పాటల పల్లికిలో మా కోసం కూడా సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. కోనసీమ జిల్లా నుండి నారాయణరావు గారు, నాగలక్ష్మి గారు, జోషిత గారు, శివసూర్య గారు, శ్రీవల్లి గారు, వీరంతా కూడా మనకి మెసేజ్ పంపించారండి. ప్రేమికుల రోజు చిత్రం నుండి లవ్లీ సాంగ్ ప్లే చేయమంటూ తప్పకుండా. ఎస్, మరి 1999లో అత్యంత విజయవంతమైన రొమాంటిక్ డ్రామా చిత్రంగా ప్రేమికుల రోజు చిత్రీకరించబడింది. మరి ఈ చిత్రానికి దర్శకుడు కతీర్ వహించారు, మరి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం వహించడం జరిగింది. మరి ఈ మూవీకి సంగీతం ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ని అందించడం జరిగింది అన్నమాట. మరి ఫస్ట్గా రాజా కునాల్ సింగ్కు తొలి చిత్రం ఈ చిత్రం. అలానే రోజా పాత్రలో సోనాలి బిందెకు తొలి తమిళ తెలుగు ద్విభాషా చిత్రం ఈ చిత్రం. మరి ఈ చిత్రంలో వండర్ఫుల్ ట్రాక్ రోజా రోజా అనేటువంటి సాంగ్ ప్లే చేయమంటూ రిక్వెస్ట్ పంపించారండి తప్పకుండా. మరి ఈ సాంగ్తో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. మరి ఉన్ని కృష్ణన్ పాడినటువంటి ఈ సాంగ్ మనందరి కోసం.

ఎస్, మరి పాటల పల్లకి ప్రోగ్రామ్ని వింటున్నారు. ఎస్, మరి విఆర్ ప్రతాప్ డైరెక్షన్లో విడుదలైనటువంటి అక్కినేని నాకాచిన సిమ్రాన్ కాంబినేషన్లో ఎస్ఏ రాజ్కుమార్ నిర్మించినటువంటి చిత్రం నువ్వొస్తావని. మరి ఈ మూవీ 2000లో రిలీజ్ అయిందండి. మరి ఈ చిత్రానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ఎస్, మరి ఈ మూవీ నుండి వండర్ఫుల్ ట్రాక్ మాకోసం ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి ప్రతాప్ గారు. ఐటీఏ జంక్షన్ నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. ఎస్, మరి ఈ సాంగ్ అందరికోసం సిద్ధంగా ఉంది. పాటల పల్లకిలో సుజాత మోహన్ అండ్ రాజేష్ కృష్ణన్ వాయిస్లో, సాహిత్యం పోతల రవికిరణ్ అందించారు. మరి మేఘమై వచ్చాను అనేటువంటి సాంగ్ వింటూ ఉండండి. 102 FM రైన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఎస్, మరి పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటున్నారు 102 MHz పై. మరి 2015 లో విడుదలైనటువంటి చిత్రం నవమన్మధుడు. మరి యాక్షన్ రొమాంటిక్ డ్రామా చిత్రం ఈ చిత్రం. మరి తమిళ్లో ఘన విజయం సాధించి తంగ మగన్ చిత్రానికి తెలుగు అనువాదమే ఈ చిత్రం నవమన్మధుడు. మరి ఈ చిత్రానికి వేల్రాజ్ డైరెక్షన్ చేశారు, అనిరుద్ధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. మరి తమిళ్ తంగ్ మగన్గా వచ్చిన ఈ చిత్రం ఒక సాధారణ మధ్యతరగతి యువకుడి జీవితం చుట్టూ తిరుగుతూ కథను చాలా చక్కగా తీర్చిదిద్దారు డైరెక్టర్. మరి ఈ చిత్రం నుండి వండర్ఫుల్ ట్రాక్ మా కోసం వినిపించండి అంటూ మనకు మెసేజ్ పంపించారండి ప్రభావతి గారు. పోలాకి వెళ్ళే శ్రీకాకుళం జిల్లా నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. ఎస్, మరి ఈ చిత్రం నుండి వండర్ఫుల్ ట్రాక్ సిద్ధంగా ఉంది, వింటూ ఉండండి.

రిలీజ్ అయినటువంటి చిత్రం సంపంగి. ఈ చిత్రానికి కాంచి కౌల్ అనే కొత్త నటి, అలానే దీపక్ అనే కొత్త నటి నటులు పరిచయం అయ్యారు ఈ మూవీ సంపంగి ద్వారా. మరి ఈ చిత్రానికి సంగీతం అందించారు ఘంటాడి కృష్ణ అన్నమాట. మరి ఈ మూవీలోని సంగీతం సాంస్కృతిక చిత్రీకరణకు ప్రశంసలైతే దక్కాయండి. మరి ఈ చిత్రం విమర్శకుల నుండి కూడా ప్రశంసలను అందుకున్నటువంటి చిత్రం ఈ చిత్రం. ఈ చిత్రం నుండి వండర్ఫుల్ సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ మనకు మెసేజ్ పంపించారండి. దాబా గార్డెన్స్ నుండి శ్రీను గారు, ఈశ్వరరావు గారు జగన్నాథపురం నుండి మనకి రిక్వెస్ట్ పంపించారు సంపంగి మూవీ నుండి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ తప్పకుండా. ఎస్, మరి ఈ సాంగ్ ఉత్తమ కళాకారునిగా రఘు దీపక్ కోసం అవార్డు అందుకోవడం జరిగింది ఈ చిత్రానికి గాను. ఎస్, మరి ఈ సాంగ్ అందమైన కుందమైన బొమ్మల అనేటువంటి సాంగ్ మన కోసం సిద్ధంగా ఉంది. వరికుప్పల యాదగిరి ఈయన కూడా న్యూ సింగర్ అన్నమాట. మరి ఈయన వాయిస్లో సాంగ్ వినేద్దాం. స్టే ట్యూన్డ్.

0: మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి
2: విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడుతోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రపంచంలో యువ జనాభా ఒక దేశానికి కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, అది ఆర్థిక అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి, కొత్త ఆలోచనలకు, నూతన నాయకత్వానికి ఒక ప్రధాన శక్తి. అందుకే బ్రిక్స్ అధ్యక్షత వహిస్తున్న భారతదేశం యువశక్తికి ప్రత్యేక స్థానం కల్పించింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో యువశక్తి నుంచి క్రీడాశక్తి వరకు బ్రిక్స్ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారానికి వేదికను ఏర్పాటు చేసింది. యువతలోని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక బాధ్యతలను అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించాలనే ఉద్దేశంతోనే శనివారం బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశాన్ని విశాఖ వేదికగా నిర్వహించింది. అలాగే క్రీడలను దేశాల మధ్య స్నేహానికి, సహకారానికి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి ఒక శక్తివంతమైన వేదికగా మార్చే లక్ష్యంతో ఆదివారం నిర్వహించిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు కూడా విశాఖపట్నం ఆతిథ్యమిచ్చింది. ఈ రెండు చారిత్రక సమావేశాలతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని మరోసారి ఆకర్షించిందని చెప్పొచ్చు. 2020

మరో సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమి అధ్యక్షత బాధ్యతలను స్వీకరించింది భారత్. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణమనే విస్తృతమైన ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది తన అధ్యక్షతన బ్రిక్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రజా కేంద్రీకృత మానవతా దృక్పథంతో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే యువతను అభివృద్ది ప్రక్రియలో భాగస్వాములుగా చూడటం, వారి సృజనాత్మకతకు అవకాశాలు కల్పించడం, క్రీడలను సామాజిక అభివృద్ది, అంతర్జాతీయ స్నేహానికి సాధనంగా ఉపయోగించడం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని భారత్ సంకల్పించుకుంది. అందులో భాగంగానే భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలోని యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలో ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి సునీల్ పాలివాల్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక ఈ బ్రిక్స్ సదస్సుకు సభ్యదేశాలైన రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రష్యా తరపున స్పోర్ట్స్ డిప్యూటీ మినిస్టర్ అలెక్సీ మొరోసోవ్, చైనా తరపున స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ మినిస్టర్ కుయిచియాన్, దక్షిణాఫ్రికా తరపున స్పోర్ట్స్ అండ్ కల్చర్ డిప్యూటీ మినిస్టర్ పీస్ మోబే, ఈజిప్ట్ తరపున కౌన్సిలర్ మహమ్మద్ కాటర్, ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడి వాటోయో ఈ సదస్సుకు హాజరయ్యారు. అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు నగరానికి విచ్చేశారు. వారందరికీ కేంద్ర మంత్రులిద్దరూ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 19-20 తేదీల్లో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశాల ఫలితాల ఆధారంగానే ఈ మంత్రుల సమావేశంలో చర్చలు జరిగాయి. ఆ కార్యక్రమాల నుంచి వచ్చిన సిఫార్సులు, దృక్పథాలు ఈ మంత్రివర్గ చర్చలకు ఒక ముఖ్యమైన పునాదిని అందించాయి. ఈ కార్యక్రమాల్లో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి యువ ప్రతినిధులు, యువ నాయకులు, విధానకర్తలు, సీనియర్ అధికారులు పాల్గొని యువతకు ప్రాధాన్యత ఉన్న అంశాలపై సంభాషణలు, అనుభవాల మార్పిడి, ఉమ్మడి చర్యల కోసం వేదికలను ఏర్పరచుకున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి యువజన వ్యవహారాల బాధ్యత వహించే మంత్రులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొని యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. విధాన దృక్పథాలను పంచుకుంటూనే అందరినీ కలుపుకుని పోయే అభివృద్దిలో యువత పాత్రను పెంచే ప్రాధాన్యతలపై కూడా చర్చించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని స్థానిక హోటల్లో ప్రారంభమైన ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో బ్రిక్స్ ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 సంవత్సరం కోసం తాము ఒక విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని, ఈ విజన్ ను సాకారం చేసే దిశగా దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. అదే స్ఫూర్తితో తాము అనేక కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. స్వచ్ఛంద సేవ, అభ్యాసం, నాయకత్వం, పౌర భాగస్వామ్యం కోసం ఒకే వేదికగా మై భారత్ ని ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు 2,50,00,000కు పైగా యువకులు ఈ ప్లాట్ఫామ్ లో నమోదు చేసుకుని చురుగ్గా పాల్గొంటున్నారని వెల్లడించారు. మంచి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతతో భాగస్వామ్యం వహించాల్సిన అవసరాన్ని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. బ్రిక్స్ భారత అధ్యక్షతలో మన భాగస్వామ్య భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కేవలం లబ్దిదారులుగా మాత్రమే కాకుండా చురుకైన భాగస్వాములుగా గుర్తించాలనేది తమ స్పష్టమైన దృక్పథమన్నారు. యువత భాగస్వామ్యం నుంచి యువత భాగస్వామ్య బంధం వైపు, అలాగే యువత కోసం కార్యక్రమాల నుంచి యువతతో నిర్మించే వేదికల వైపు అడుగులు వేద్దామని మనసుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం సిద్ధపడటమే కాకుండా దానిని స్వయంగా తీర్చిదిద్దే బ్రిక్స్ ని సైతం మనం కలిసి నిర్మిస్తామని సూచించారు. ఈ సమావేశానికి ముందు బ్రిక్స్ ప్రతినిధులు విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రముఖ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన చారిత్రాత్మక తొట్లకొండ బౌద్ధారామాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్శన భారతదేశ ప్రాచీన నాగరికత వారసత్వాన్ని, శాంతి, సామరస్యం, సాంస్కృతిక మార్పిడి సంప్రదాయాలను ప్రతినిధులకు పరిచయం చేసింది. ఈ విహారయాత్ర ప్రతినిధులకు ఎంతో నచ్చడంతో పాటు మొత్తం కార్యక్రమానికి ఒక గొప్ప సాంస్కృతిక కోణాన్ని జోడించి బ్రిక్స్ దేశాల యువత మధ్య స్నేహ బంధాలను, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది. ఈ బౌద్ధారామం సందర్శనలో ప్రతినిధులు ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమంలో కూడా భాగస్వాములై తమ తల్లుల జ్ఞాపకార్థం ఒక్కో మొక్కను నాటారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని మాట్లాడారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్లకు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలుకుతూ, భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
బ్రిక్స్ దేశాల యువజన క్రీడా

0: మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని, అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుందని, భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని వర్ణించారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలు, ఆర్థిక అభివృద్ది అవకాశాలు మేళవించి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు, ప్రతిభకు సంబంధించి వరుసగా 2 ఏడాది విశాఖ దేశంలోనే నెంబర్ 1 సిటీ ఆన్ ది రైజ్ గా గుర్తింపు పొందిందని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లోనూ విశాఖకు స్థానం దక్కిందని తెలిపారు. వ్యూహాత్మక మారిటైమ్ గేట్వేగాను, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గాను విశాఖ ఎదుగుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ఆతిథ్యం ఇచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీని కేంద్రంగా పూర్తిస్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన చేస్తోందని వివరించారు. నెల్లూరును క్రీడా ఉపకరణాల తయారీ, అపారల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్టణాన్ని వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో శిక్షణ, ఆవిష్కరణ, తయారీ అనే విధానంలో ఓ సమగ్రమైన ఎకోసిస్టమ్ను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాల్లో ఉన్న ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని కలిసి నేర్చుకోవడానికి, సహకరించడానికి దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్ సిద్దంగా ఉందని వివరించారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ద్వారా అథ్లెట్లు, కోచ్లు, విశ్వవిద్యాలయాలు, స్పోర్ట్స్ నిపుణులు, స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలను అనుసంధానించాలన్నారు. క్రీడా ఉపకరణాల తయారీ, హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్, వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజంలో భాగస్వామ్యాలకు ముందుకు రావాలని బ్రిక్స్ దేశాలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా బ్రిక్స్ సహకారముండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో సభ్యదేశాలను కలిపి సంయుక్త ప్రకటనను ప్రకటించాయి. ఇది యువజన సహకారాన్ని పెంచడానికి, అభివృద్ది ప్రక్రియలలో యువత యొక్క అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని తెలియజేస్తోంది. ఈ ఉమ్మడి ప్రకటనలో విద్య, శిక్షణ, నైపుణ్యాలు, టెక్నాలజీ ఆవిష్కరణలు, సామాజిక సాంస్కృతిక భాగస్వామ్యం, సామాజిక సేవ, స్వచ్ఛంద సేవ, అభివృద్ది, పేదరికం, ఆకలి, అసమానతలపై పోరాటం, ఆరోగ్యం, యువత, క్రీడలు, యువత, పర్యావరణం, సుస్థిరత, యువజన మార్పిడి, యువజన సమ్మేళనం కలుపుకొని పోవడం వంటి అనేక అంశాల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, నిర్ణయాధికారంలో అర్థవంతంగా పాల్గొనడానికి, సమకాలీన సమస్యల పరిష్కారానికి తోడ్పడడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై ఈ మంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. భారత అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ కార్యక్రమాల ఫలితాలు నిరంతర సహకారానికి బలమైన పునాదినందిస్తాయి. మరింత స్థిరమైన, అందరినీ కలుపుకుని పోయే సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో యువత శక్తులు, సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ఇవి పునరుద్ఘాటిస్తాయి. ఇక గాలంటనర్ పేరిట శనివారం సాయంత్రం నిర్వహించిన అధికారిక విందు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వన్ కల్చర్ మెనీ ఫెయిత్స్ వన్ హ్యుమానిటీ అనే సందేశంతో నిర్వహించిన గాలా డిన్నర్లో దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కళారూపాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా కూచిపూడి నృత్యాలు, గుజరాతీ వైభవాన్ని చాటుతూ కళాకారులు అందించిన నృత్య ప్రదర్శన, కేరళ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పాటలు, ఇవన్నీ కూడా అతిథులను కట్టిపడేశాయి. అలాగే ఇక చివరిగా జాతి సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల కళాకారులు కలిసి అందించిన బృంద నృత్య చిత్రం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఆదివారం బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరిగింది. అంతకంటే ముందు ఆదివారం ఉదయం విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్లో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 87వ ఎడిషన్ లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ లో సభ్యదేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సైక్లింగ్ లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ, ఇరాన్, దక్షిణాఫ్రికా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ప్రదర్శించింది. ఈ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ను ప్రారంభించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సైక్లింగ్ అనేది ఫిట్ ఇండియా ఉద్యమంలో ఒక భాగమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. సైక్లింగ్ అనేది ఒక అద్భుతమైన వ్యాయామమని, సైక్లింగ్ కాలుష్యానికి ఒక మంచి పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ లభిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివారం సైక్లింగ్ లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
1: Occasion of BRICS summit, BRICS friendship cycling is organized. Every BRICS delegates participated. Cycling is a one part of Fit India movement. Honorable Prime Minister initiated Sundown Cycle. Now 1800 city is organized today. 5 million youth joined today Sundown Cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: అనంతరం బీచ్ రోడ్ లోని స్థానిక హోటల్లో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్య దేశాల ఉమ్మడి విజన్ ను స్పష్టమైన క్రీడా సహకారాలుగా మార్చే బ్రిక్స్ క్రీడా బాక్స్ ఫమ్యాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, ఉమ్మడి పోటీలు, క్రీడా విజ్ఞాన పరిజ్ఞాన మార్పిడి ఏదైనా కావచ్చు, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్రీడా సహకారాలకు నిజమైన వేదికలను సృష్టించే బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యాన్ని నిర్మించాలని మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశ నిర్మాణంలో క్రీడల పాత్రను వివరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన క్రీడా ఎకోసిస్టమ్ను రూపాంతరం చేస్తోందని, మైదానం నుండి పోడియం వరకు అవకాశాలను సృష్టిస్తోందన్నారు. క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి భారత్ చేస్తున్న కృషిని కూడా కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గ్లోబల్ తయారీదారులు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులను మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియాకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పారా స్పోర్ట్స్ ప్రోత్సాహక కార్యక్రమాలు, క్రీడల్లో మహిళల అధిక భాగస్వామ్యం కోసం కొత్త మార్గాల ద్వారా క్రీడలను మరింత అందరినీ కలుపుకునిపోయేలా చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. భారత అధ్యక్షత జరిగిన ఈ బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి 3 ప్రాధాన్యతా కార్యక్రమాలకు అంగీకారం లభించింది. అందులో ముందుగా క్రీడా సాంకేతికపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్కింగ్ గ్రూప్ స్పోర్ట్స్ సైన్స్, అథ్లెట్ల పనితీరు, గవర్నెన్స్, ఏఐ, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణల్లో బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇక మరొక ప్రధానమైన కార్యక్రమం బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్. ఈ బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్ కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఏడాది నవంబర్లో జరిగే దీని మొదటి ఎడిషన్కు రాజస్థాన్లోని ఉదయపూర్ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. ఇక మూడో అంశమైన బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనల పోటీలకు కూడా విశేష మద్దతు లభించింది. ఈ ఏడాది అక్టోబర్ 12-13 తేదీలలో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ పోటీలను నిర్వహించాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాలు తమ విభిన్న సాంప్రదాయ దేశీయ క్రీడా వారసత్వాన్ని ప్రదర్శించడానికి, పరిరక్షించడానికి ఈ పోటీలు ఒక వేదికను అందిస్తాయి. ఇలా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ ఉమ్మడి కట్టుబడిని ప్రతిబింబించింది. అలాగే భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత సమయంలో సాధించిన పురోగతిని స్వాగతిస్తూనే యువజన అభివృద్ది, సమ్మేళనం, సాంస్కృతిక మార్పిడి, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్రను ప్రతినిధి బృందాలు పునరుద్ఘాటించాయి. 2 రోజుల సదస్సుకు విచ్చేసిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ఋషికొండ బీచ్ ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. వారికి స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే నెలల్లో జరగబోయే బ్రిక్స్ దేశాల సాంప్రదాయ క్రీడా పోటీలు మరింత ఆకట్టుకుంటాయని ఆశిద్దాం. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఇంతవరకు మీరు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు విజయవాడ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఏదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఎస్, మరి పాటల పల్లకిలో ఉన్న, మరి పాటల పల్లకిలో మీకు నచ్చిన సాంగ్స్ కోసం మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 6304-7674-36 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. మరి అలా మనకి మెసేజ్ పంపించారండి, గుడ్ మార్నింగ్ అంటూ మనకి మెసేజ్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ వాసవి గారు, శేఖర్ గారు ఏవియన్ కాలేజ్ డౌన్ నుండి మనకి మెసేజ్ పంపించారండి. గురు మూవీ నుండి ఎనీ సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా. ఎస్, మరి 2017లో వెంకటేష్ మరియు రితికా సింగ్ కాంబినేషన్లో సుధా కొంగర డైరెక్షన్లో వచ్చినటువంటి చిత్రం గురు 2017లో రిలీజ్ అయిందండి. ఈ చిత్రం వెంకటేష్ దగ్గుబాటి యాక్ట్ చేశారు. స్పెషల్ కోచ్ క్యారెక్టర్లో చాలా చక్కగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ మ్యూజిక్ని కంపోజ్ చేశారు. ఒక కఠినమైన బాక్సింగ్ కోచ్ ఒక కూరగాయలు అమ్మే ఒక యువతిలోని సహజ ప్రతిభను గుర్తించి ఆమె అసలైన బాక్సింగ్ సామర్థ్యాన్ని చేరుకునేలా శిక్షణ ఇచ్చినటువంటి ఒక కోచ్గా, నెంబర్ వన్ కోచ్గా వెంకటేష్ వండర్ఫుల్ నటనను కనబర్చారు ఈ మూవీలో. మరి ఈ మూవీ నుండి సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారు కదా. తప్పకుండా మరి ఓ సక్క నోడ సాంగ్ సిద్ధంగా ఉంది, వింటూ ఉండండి. ది మ్యూజిక్.

బీవి వినాయక్ డైరెక్షన్లో యాక్షన్ డ్రామా చిత్రంగా రిలీజ్ అయినటువంటి చిత్రం ఖైదీ నెంబర్ 150. ఎస్, మరి ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించారు. మరి ఒక దశాబ్దం తర్వాత చిరంజీవి కథానాయకుడిగా మూవీస్లో తిరిగి రావటం, మరియు ఇది ఆయనకు 150వ చిత్రం కావటం విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఈ చిత్రంలో 2014లో వచ్చింది, మరి తమిళ చిత్రం కత్తికి రీమేక్గా ఈ చిత్రం చెప్పుకోవచ్చు అనమాట. మరి 50 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఖైదీ నెంబర్ 150 ప్రధాన చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైందండి. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. కోట్లకు పైగా వసూలు చేసి అత్యధిక వసూలు సాధించిన 4వ తెలుగు చిత్రంగా నిలిచింది ఈ చిత్రం. మరి ఈ చిత్రానికి సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఎస్, మరి రత్తాలు రత్తాలు సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. మరి ఖైదీ నెంబర్ 150 నుండి ఉమా గారు, మహేష్ గారు, రేవతి గారు, సాత్విక్ గారు, హన్సింగ్ గారు వీరంతా రిక్వెస్ట్ పంపించారు తప్పకుండా. ఎస్, మరి ఈ చిత్రం నుండి రత్తాలు రత్తాలు సాంగ్ నకాషా జీజ్ జాస్మిన్ సాండ్లస్ ఆల్పించారు. మరి ఈ సాంగ్తో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం.

పాటల పల్లకి వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై. ఎస్, మరి బోయపాటి శ్రీను డైరెక్షన్లో 2014లో వచ్చినటువంటి చిత్రం లెజెండ్. మరి ఈ చిత్రాన్ని అంచట రామ్, అచంత గోపీచంద్, శుంకర్, అనిల్ వీరంతా కూడా సంయుక్తంగా నిర్మించినటువంటి చిత్రం. మరి కొర్రపాటి సాయి వారాహి చలన చిత్రం ద్వారా సమర్పించారు ఈ చిత్రాన్ని. మరి ఈ చిత్రంలో రెండవసారి పనిచేశారు కూడా ఆయన శ్రీను నందమూరి బాలకృష్ణ గారితో. మరి ఇంకా ఈ చిత్రంలో మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ని కంపోజ్ చేశారు ఈ చిత్రానికి. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో నంది అవార్డు కూడా దక్కింది. మరి ఈ చిత్రం నుండి వండర్ఫుల్ సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ మనకు మెసేజ్ పంపించారండి. కనకారావు గారు, పార్వతీ గారు పెదనా నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. ఎస్, మరి ఈ మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది. రామచోకే శాస్త్రి సాహిత్యం అందించారు. విజయ్, యేసుదాస్, కేఎస్ చిత్ర ఆలపించినటువంటి ఈ సాంగ్ వింటూ ఉండండి. 102, ఇదో అలరించే కిరీటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: జాగర్లముడి రాధాకృష్ణ డైరెక్ట్ చేసినటువంటి ఫిల్మ్ కృష్ణ వందే జగద్గురు. మరి ఈ మూవీ 2012 రిలీజ్ అయిందండి. మరి నయనతార రానా లీడ్ రోల్స్ చేశారు ఈ చిత్రంలో. మరి ఈ చిత్రానికి మణి శర్మ సంగీతాన్ని అందించడం జరిగింది. ఏదో ఒక సామాజిక అంశంతో క్రిష్ చక్కని సినిమాలు తీస్తాడనే నమ్మకం ప్రేక్షకులకు నెమ్మదిగా కుదిరిన చిత్రమే చిత్రం కూడా. మరి ఈ చిత్రం నంది పురస్కారాన్ని కూడా అందుకుంది. ఉత్తమ వస్త్రాలంకరణ, ఉత్తమ మేకప్కి విభాగంలో అవార్డులు వచ్చాయి శ్రీనివాస్ గారికి, చిట్టూరు శ్రీనివాస్ గారికి ఈ మూవీకి గాను. మరి ఈ మూవీ నుండి వండర్ఫుల్ ట్రాక్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. చోట్పల్లి నుండి కస్తూరి గారు, రాముడు గారు, లక్ష్మణుడు గారు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ గారు, పృథ్వీరాజ్ గారు, రుద్ర గారు, గణేష్ గారు, వీరంతా కూడా అన్నమాట. తప్పకుండా అండి. ఎస్, మరి సిరివర్ణ సీతారామ శాస్త్రి సాహిత్యంతో వచ్చినటువంటి ఈ పాట శ్రేయ ఘోషల్ అండ్ రాహుల్ సిప్లగంజ్ దీపు వాయిస్లో వింటూ ఉండండి. 102 ఇదో అలరించే కిరీటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రైన్పో సాగరికాయ దోలరించే కిరీటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. ఎస్, మరి మనం ఉన్నాం పాటల బల్లకిలో. నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ ఎవరు పంపించారో చూసేద్దాం. మరి గోదావరి మూవీ నుండి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. లక్ష్మి గారు, విశాల్ గారు ఫ్రమ్ విశాఖపట్నం నుండి అంటూ మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా ఎస్, అలానే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్యాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, దమ్మోజు కృష్ణమ్మ గారు, మధు గారు, శ్రీవాణి గారు, రవి, రాధిక, శ్రీరామదాసు గారు, కృపాచారి గారు, అనిత, సాయి, వర్షిత్, రిత్విక్, పాండు చిత్యాల గ్రామం నుండి మనకి మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి. ఎస్, మరి ఎక్కువగా ఈ మూవీని గోదావరి నదిపైన పాపికొండల ప్రాంతంలో చిత్రీకరించారండి. శేఖర్ కంబ్ల డైరెక్షన్లో 2006లో వచ్చినటువంటి ఈ మూవీకి ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ మూవీ ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఉత్తమ దర్శకుడితో కలిపి మొత్తం 5 విభాగాల్లో నంది పురస్కారాలను అందుకున్నటువంటి చిత్రంగా గుర్తింపబడింది గోదావరి చిత్రం. ఎస్, మరి మనసా వాచ అనేటువంటి సాంగ్ కోసం మనకి రిక్వెస్ట్ పంపించారు కదా. సో మరి ఆ సాంగ్ని ఉన్ని కృష్ణ అని చిత్ర ఆల్పించారు, సాహిత్యం వేటూరి అందించారు. మరి ఈ మూవీ నుండి ఈ లవ్లీ ట్రాక్ కేఎం రాధాకృష్ణన్ కంపోజ్ చేశారు. మరి ఈ సాంగ్తో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం.

మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే గిరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఎస్, మరి నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించారండి. నమస్తే శుభోదయం అంటూ మనకి మెసేజ్ పంపించారు. శుభోదయం అండి. జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి జై లవకుశ మూవీ నుండి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ భాగ్యలక్ష్మి గారు, హేమ గారు, లావణ్య గారు, ప్రమీల గారు, టింకు గారు, నిశాంత్ ఆఫీసర్ కాలనీ బెల్లం వినాయక స్ట్రీట్ నుండి మనకి మెసేజ్ పంపించారండి. తప్పకుండా. ఎస్, మరి అలానే నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ మనకి మెసేజ్ పంపించారండి. హితేంద్ర దాస్ గారు మనకి మెసేజ్ పంపించారు. మరి వారు కూడా లవ్లీ ట్రాక్ మా కోసం ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. తప్పకుండా అండి. ఎస్, 2017లో జై లవకుశ త్రిపాత్ర అభినయం చేశారు జూనియర్ ఎన్టీఆర్. మరి ఈ మూవీ ద్వారా హిందీ చలనచిత్ర టెలివిజన్ నటుడు రోనిత్ రాయ్ కూడా తెలుగు తెరకు విలన్గా పరిచయం అయ్యారు. మరి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు కోటగిరి వెంకటేశ్వరరావు గారు. మరి అలానే దేవిశ్రీ ప్రసాద్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేశారండి ఈ మూవీకి గాను. మరి ఈ మూవీ నుండి వండర్ఫుల్ ట్రాక్ అందరి కోసం సిద్ధంగా ఉంది. రామచౌకయ్య శాస్త్రి సాహిత్యం అందించినటువంటి నేహ బాసిన్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వాయిస్లో వింటూ ఉండండి.

వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఐదు అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, మరి పాటల పల్లకిలో ఉన్న మరి పాటల పల్లకిలో నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూసేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ మనకు మెసేజ్ పంపించారండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు అంటే శ్రీనివాసరావు గారు, రామలక్ష్మి గారు జంగారెడ్డి గూడెం నుండి మనకు మెసేజ్ పంపించారండి. ఆ చిత్రం నుండి ఎనీ సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి, తెలుగు రొమాంటిక్ కామెడీ కుటుంబ కథా చిత్రంగా ఆ మూవీ 2016లో రిలీజ్ అయిందండి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ వహించారు. ఎస్ రాధాకృష్ణన్ ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీని. మరి ఈ చిత్రానికి మిక్కీ సెమయ్యర్ మ్యూజిక్ని కంపోజ్ చేశారు. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ వీరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ చిత్రం కుటుంబ కథా చిత్రంగా మంచిగా గుర్తింపు పొందింది ఈ చిత్రం. ఈ మూవీకి సంబంధించి పాటలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డ్ని అయితే సృష్టించాయనే చెప్పాలన్నమాట. మరి ఈ మూవీ నుండి వండర్ఫుల్ ట్రాక్ మన కోసం సిద్ధంగా ఉంది కార్తీక్ వాయిస్లో. మరి ఈ సాంగ్తో మన ఈనాటి పాటల పల్లకి కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం. మరి పాటల పల్లకి కార్యక్రమంలో మరి సమయాభావంలో కొన్ని సాంగ్స్ ప్లే చేయలేకపోయాము. దయచేసి, సమయం లేకపోవడం వల్ల మాత్రమే ప్లే చేయలేకపోయాను. మరి అన్ని సాంగ్స్ని కూడా వింటూ ఆస్వాదించాలని అనుకుంటూ మరి పాటల పల్లకి ప్రోగ్రామ్ని ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాను. వింటూ ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఐదో అలరించే కిరీటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఐదో అలరించే కిరీటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్ మరి ప్రోగ్రాంలో ఎంట్రై అయిపోయాము మధురిమ కార్యక్రమంలో. మరి అలనాటి మధుర గీతాలను వినిపించే ప్రోగ్రాం మరి మీకోసం సిద్ధంగా ఉంది మధురిమ కార్యక్రమం. మరి మీకు నచ్చిన సాంగ్స్ని నేను క్యూ చేసి పెట్టాను 1, 2, 3, 4 అంటూ. మరి ఆ లిస్ట్ అవుట్ నేను ప్లే చేస్తున్నాను. మరి వింటూ మీకు ఏ సాంగ్ని మీరు వినాలి అనుకుంటున్నారో సాంగ్ రిక్వెస్ట్ పంపించవచ్చు 6304-7674-36 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. మరి ఫస్ట్గా మనకి మధురిమలో ఉన్నటువంటి సాంగ్

మాధురిమలో ఫస్ట్గా విన్నటువంటి పాట ప్రేమలు పెళ్ళిళ్ళు చిత్రం నుండి సాంగ్ని ప్లే చేశాను. మరి సాంగ్ నెంబర్ 1 రిక్వెస్ట్ చేయాలి అనుకుంటే 6304-7607-436 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. మరి అలానే సాంగ్ నెంబర్ 2గా ఉన్నటువంటి పాట

ఇస్ మరి సాంగ్ నెంబర్ 2గా మధురిమలో ఉన్నటువంటి పాట నాగమల్లి చిత్రం నుండి సిద్ధంగా ఉంది. మరి రాగం తీసే కోయిల కోసం మరి మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 6304764436 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. మరి సాంగ్ నెంబర్ 3గా ఉన్నటువంటి పాట

ఎస్, మరి సాంగ్ నెంబర్ 3గా ఉన్నటువంటి పాట పగబట్టిన పడుచు చిత్రం నుండి సిద్ధంగా ఉంది. మరి మీకు నచ్చితే మీ సాంగ్ రిక్వెస్ట్ని పంపించవచ్చు 6304-7674-36 అనేటువంటి నెంబర్కి. మరి సాంగ్ నెంబర్ 4గా ఉన్నటువంటి పాట

ఎస్, మరి సాంగ్ నెంబర్ 4గా ఉన్నటువంటి పాట రాజకోట రహస్యం చిత్రం నుండి సిద్ధంగా ఉన్నాయి. మరి మధురిమ కార్యక్రమంలో 1, 2, 3, 4 అంటూ మరి సిద్ధంగా ఉన్నటువంటి పాటలు విన్నారు కదా. మరి మీకు నచ్చిన సాంగ్ కోసం మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. మరి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, పాటల పల్లకిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే చాలా వరకు రిక్వెస్ట్లు వచ్చాయి, మరి సమయభావంలో పాటల పల్లకిలో ప్లే చేయలేకపోయాం కాబట్టి మరి ఈ సెగ్మెంట్లో మనం ప్లే చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఎస్, మరి పాటల పల్లకిలో వినలేని వాళ్ళు మాత్రమే ప్లే చేయడానికి, ఐ మీన్ రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే? ఎస్, మరి సాంగ్ నెంబర్ 1 దోనేపాడి సూర్య నారాయణ మూర్తి గారు మనకి రిక్వెస్ట్ పంపించారండి. మద్దెలపాలెం నుంచి రిక్వెస్ట్ పంపించారు సాంగ్ కోసం, తప్పకుండా అండి. అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మనకు మెసేజ్ పంపించారు సత్యనారాయణ గారు. అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా వినిపించండి అంటూ ఎస్ లక్ష్మి గారు, సంతోష్ కుమార్ గారు, ప్రసన్న గారు, అభిరామ్ గారు తుమ్మలపాక నుండి మనకు మెసేజ్ పంపించారు. అలానే 1వ నంబర్ పాట మా కోసం కూడా అంటూ మునగపాక నుంచి నాగేశ్వరరావు గారు, మంగరత్నం గారు, నిర్మల, కార్తీక్, నిరీష గారు మనకు మెసేజ్ పంపించారు. అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ విజయ గారు, తాతయ్యల గారు, రమణమ్మ గారు, వేద ప్రకాష్ గారు, దామోదర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే సాంగ్ నెంబర్ 1 సత్తిరెడ్డి గారు పసలపూడి నుండి మనకు మెసేజ్ పంపించారండి, డెఫినెట్గా. అలానే సాంగ్ నెంబర్ 1 కోసం ఆర్పీపేట నుండి, కంచర్పాలెం నుండి మనకి మెసేజ్ పంపించారండి సత్యనారాయణ గారు, డెఫినెట్గా. అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారు ఆది కేశవులు గారు, మనకి మెసేజ్ పంపించారు ఆరిలోవా నుండి, తప్పకుండా అండి. అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ శ్యామల గారు, వైవి గిరి గారు, టీచర్స్ కాలనీ శ్రీకాకుళం నుండి మనకు మెసేజ్ పంపించారు, షూర్ అండి. అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ పార్వతి గారు, కనకరావు గారు పెదనా నుండి మనకు మెసేజ్ పంపించారు, డెఫినెట్గా. సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా ప్లీజ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారు శారద గారు, పుష్ప గారు ఎండాడా ఏరియా నుండి మనకు మెసేజ్ పంపించారండి, తప్పకుండా. ఎస్, మరి సాంగ్ నెంబర్ 1 ప్రేమలు పెళ్ళిళ్ళు చిత్రం నుండి సిద్ధంగా ఉంది, వింటూ ఆస్వాదించండి.

మాధుర్యమ్మ కార్యక్రమంలో ఉన్నా మరి మాధుర్యమ్మలో తరువాత పాట కోసం మనకి ఎవరెవరు రిక్వెస్ట్ పంపించారో చూసేద్దాం. ఎస్, మరి సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా ప్లే చేయండి అంటూ ఆదిలక్ష్మి గారు జ్యోతినగర్ నుండి మనకి మెసేజ్ పంపించారండి, మర్రిపాలెం నుండి. తప్పకుండా అండి. ఎస్, మరి మాధుర్యమ్మలో మా కోసం కూడా సాంగ్ ప్లే చేయండి అంటూ సాంగ్ నెంబర్ 2ని రిక్వెస్ట్ పంపించారండి అప్పారావు గారు. కాకి ఆనందలక్ష్మి గారు చెంగులరావుపేట తుమ్మలపల్లి వారి వీధి నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారండి సాయి టైలర్స్ ఎల్లమంచిల్ నుండి. డెఫినెట్గా అలానే సాంగ్ నెంబర్ 2 వినిపించగలరు అంటూ మనకి మెసేజ్ పంపించారు మొహమ్మద్ జైనుద్దీన్. స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారండి నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి. ప్రత్యేక అభినందనలు అంటూ కూడా మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ అండి. ఎస్, మరి సాంగ్ నెంబర్ 2 కోసం మనకి ప్రభావతి గారు, వంశీ గారు రిక్వెస్ట్ పంపించారు పోలాకి మండలం నుండి. సాంగ్ నెంబర్ 2 కోసం మనకి మెసేజ్ పంపించారు సాయి గారు, మనకి మెసేజ్ పంపించారండి పెదవాల్తేరు నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారు సికింద్రాబాద్ నుండి, ఆల్వాల్ నుండి శ్రీరామదాసు గారు, సాయి రిత్విక్ గారు, కృపాచారి గారు, అనిత గారు, సాయి వర్షిత్ వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు. డెఫినెట్గా మరి సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా అంటూ హేమలత గారు, ఉషా గారు, టోనీ గారు విశాఖపట్నం నుండి మనకు మెసేజ్ పంపించారు. ష్యూర్ అండి. అలానే సాంగ్ నెంబర్ 2 కోసం మనకు మెసేజ్ పంపించారు విశాల్ గారు, లక్ష్మి గారు వైజాగ్ నుండి. సాంగ్ నెంబర్ 2 శ్రీనివాసరావు గారు వేపగుంట నుండి మనకి మెసేజ్ పంపించారండి సాంగ్ నెంబర్ 2 మా కోసం ప్లే చేయమని. తప్పకుండా. ఎస్, మరి సాంగ్ నెంబర్ 2 నాగమల్లి నుండి సాంగ్ సిద్ధంగా ఉంది, మధురిమలో వింటూ ఆస్వాదించండి.

మధురిమ కార్యక్రమాన్ని వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. ఎస్, మరి మధురిమలో మా కోసం కూడా సాంగ్ ప్లే చేయండి అంటూ మనకు మెసేజ్ పంపించారండి. సాంగ్ నెంబర్ 3 కోసం మనకి మెసేజ్ పంపించారు. మురళి గారు చిన్న బజార్ శ్రీకాకుళం నుండి మనకి మెసేజ్ పంపించారండి. తప్పకుండా అలానే సాంగ్ నెంబర్ 3 వెంకటరమణ గారు, లక్ష్మి గారు ఆరిలోవా బాలాజీ నగర్ నుండి మనకి మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి. ఎస్, మరి సాంగ్ నెంబర్ 3 మాకు వినిపించగలరు అంటూ తారలపల్లి గ్రామం నుండి మనకి మెసేజ్ పంపించారు. హనుమకొండ జిల్లా కాచిపేట నుండి బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ అంటూ మనకి మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి. అలానే సాంగ్ నెంబర్ 3 కోసం మనకి మెసేజ్ పంపించారు. ఈస్ట్ గోదావరి జిల్లా నుండి మనకి మెసేజ్ పంపించారు. శరత్ గారు అండ్ భాను ప్రకాష్ గారు మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అలానే సాంగ్ నెంబర్ 3 మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారండి. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇషాయతుల్లా, ఇబాదత్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుండి మనకి మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి. అలానే సాంగ్ నెంబర్ 3 శకుంతల గారు అరసవిల్ నుండి రిక్వెస్ట్ పంపించారు. అలానే సాంగ్ నెంబర్ 3 కోసం మనకి మెసేజ్ పంపించారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి లక్ష్మీ నరసింహ గారు, ఏదోజీ గారు, సక్కుబాయి గారు, లక్ష్మీ వర్మ గారు, సోనిక, లడ్డూబాబు గారు, మూసాపేట నరేష్ గారు అంటూ మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అలానే సాంగ్ నెంబర్ 3 మా కోసం కూడా అంటూ మనకి శారద గారు అండ్ ఫ్యామిలీ అంటూ మనకి మెసేజ్ పంపించారండి, మద్దిలపాలెం నుండి. తప్పకుండా మరి సాంగ్ నెంబర్ 3 మా కోసం కూడా అంటూ గవరపాల నుంచి సత్యనారాయణ గారు, గణేష్ గారు, వరలక్ష్మి గారు మనకి మెసేజ్ పంపించారు. షూర్ అండి. మరి సాంగ్ నెంబర్ 3 పగబట్టిన పడుచు చిత్రం నుండి సిద్ధంగా ఉంది, వింటూ ఆస్వాదించండి.

మధురిమ కార్యక్రమంలో ఉన్న మధురిమలో మధుర గీతాలను వింటూ ఆస్వాదిస్తున్నారు కదా. మరి నెక్స్ట్ సాంగ్ మనకి రిక్వెస్ట్ పంపించారండి ప్రసాద్ గారు, సాయి చైతన్య గారు, లక్ష్మి గారు, ప్రవల్లిక గారు, వీరంతా కూడా కొవ్వూరు డిస్ట్రిక్ట్ నుండి మనకి, గోదావరి డిస్ట్రిక్ట్ నుండి మనకి మెసేజ్ పంపిస్తున్నారు సాంగ్ నెంబర్ 4 కోసం తప్పకుండా. అలానే నాలుగవ పాట మా కోసం కూడా ప్లే చేయండి అంటూ మనకి మీనా గారు, పాపారావు గారు ఆరిపాక నుండి మనకి మెసేజ్ పంపించారు. షూర్ అండి. అలానే నాలుగవ పాట మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారు కొండబాబు గారు, వరలక్ష్మి గారు, సత్య గారు, మనీషా గారు, వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు తప్పకుండా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మనకి మెసేజ్ పంపిస్తున్నారు మురహరి గారు, యశోద గారు, జానకి గారు తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 4 మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారండి లోహిత గారు, ప్రదీప్ గారు, శారద గారు, దేవశ్రీ గారు, హర్షవర్ధన్ గారు, వీరంతా కూడా రిక్వెస్ట్ పంపిస్తున్నారు విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి మనకి మెసేజ్ పంపిస్తున్నారు. అలానే సాంగ్ నెంబర్ 4 కోసం మనకి మెసేజ్ పంపించారు చింతలపూడి రాంబాబు గారు, కాకి అప్పారావు గారు, ఆనంద్ లక్ష్మి గారు, చెంగల్రావుపేట నుండి తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 4 బీసెట్టి సుమలత గారు, గంగాధర్ గారు, ప్రశాంత్ గారు, లోకేష్ గారు రిక్వెస్ట్ పంపిస్తున్నారండి. అలానే సాంగ్ నెంబర్ 4 కనకరాజు గారు మర్రిపాల నుండి మనకి మెసేజ్ పంపిస్తున్నారు. అలానే ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి మనకి మెసేజ్ పంపిస్తున్నారు అరుణ్ గారు, మోహన్ గారు, వీరంతా కూడా దివ్యాబాయి గారు, అజయ్ గారు, శృతి గారు, వీరంతా కూడా రిక్వెస్ట్ పంపిస్తున్నారు తప్పకుండా. అలానే శ్యామ్ చుందర్ గారు అండ్ శారద గారు అక్కేపాలెం నుండి మనకి మెసేజ్ పంపిస్తున్నారండి సాంగ్ నెంబర్ 4 కోసం. అలానే ఆప్షన్ 4 మా కోసం కూడా అంటూ రామారావు గారు, రాంబాబు గారు, అనసూయ గారు, అమ్మాజీ గారు, నిహాన్స్, లోహిత గారు, ప్రదీప్ గారు, వీరంతా రిక్వెస్ట్ పంపిస్తున్నారు. అలానే మా రిక్వెస్ట్ కూడా చదవండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి హెచ్బి కాలనీ నుండి, విశాఖపట్నం నుండి కొండలరావు గారు మనకి మెసేజ్ పంపించారు తప్పకుండా అండి. మరి సాంగ్ నెంబర్ 4 సిద్ధంగా ఉంది రాజకోట రహస్యం చిత్రం నుండి, వింటూ ఆస్వాదించండి. మరి మధురిమ కార్యక్రమాన్ని ఇంతటితో కంక్లూడ్ చేద్దాం.

0: అయితే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదో లరించే కిరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఎస్, మరి 11:32 వస్తుంది స్టూడియోస్లో సమయం. మరి ఈ టైంలో మనం ప్రతిరోజు వింటూ ఉంటాం కదా ఏకచిత్రగానం. ఎస్, మరి ఏకచిత్రగానం సిద్ధంగా ఉంది. మరి ఈరోజు ఏకచిత్రగానం కార్యక్రమంలో ఏ మూవీ కోసం మనం ముచ్చటించుకుంటున్నాం అనేటువంటి విషయాలు తెలియాలి అంటే తప్పకుండా ఈ సాంగ్ వింటే మీకే అర్థమవుతుంది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

ఎస్, మరి గెస్ చేసేసే ఉంటారు, మరి గెస్ చేసేసారు కాబట్టి నేను కూడా చెప్పేస్తాను. ఆర్యా 2 సుకుమార్ డైరెక్షన్లో ఈ చిత్రం. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్ధా దాస్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ చిత్రం 2009లో రిలీజ్ అయిందండి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఇంకా మనకి అల్లు అర్జున్ ఆర్యగా, నవదీప్ అజయ్గా, కాజల్ అగర్వాల్ గీతగా, బ్రహ్మానందం డాక్టర్ దశావతారంగా, ముఖేష్ రిషి పెద్దిరెడ్డి గీతా తండ్రిగా, సాయాజీ షిండే రాజిరెడ్డి పెద్దిరెడ్డి శత్రువుగా, అజయ్ సుబ్బిరెడ్డి రాజిరెడ్డి కొడుకుగా యాక్ట్ చేయడం జరిగింది. మరి లీడ్ రోల్స్ చేశారనమాట. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ని కంపోజ్ చేశారు. అలానే ఈ చిత్రం మలయాళంలో కూడా ఆర్యా 2గానే రిలీజ్ చేశారండి. మరి ఆర్యా 1కి కొనసాగింపుగా వచ్చినటువంటి చిత్రమే ఆర్యా 2 అనమాట. మరి ఈ చిత్రం నుండి ఇంకా మనం విశేషాలు తెలుసుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ తర్వాత వింటూ ఉండండి. ఏక చిత్రగానం 102 FM రెయిన్బో సాగరికలో.

ఎస్, మరి ఈ మూవీ మలయాళంలో ఆర్య 2గానే, అలానే ఒరియాలో ఐ లవ్ యూ గీతగా, హిందీలో ఆర్య ఏక్ దివానాగా డబ్ చేశారు. అలాగే బెంగాలీలో అమీషు చేయిచు థూమా అనే పేరుతో రీమేక్ కూడా చేశారన్నమాట. మరి కార్పొరేట్ మరియు కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్ననాటి స్నేహితులైన ఆర్య మరియు అజయ్ల మధ్య ఉన్నటువంటి సంక్లిష్టమైన ప్రేమ ద్వేష సంబంధాన్ని మరియు గీతపై ఉన్నటువంటి వారిద్దరికీ ఉన్నటువంటి పరస్పర ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చిత్రీకరించారు సుకుమార్. మరి ఆర్య 2 చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది, అలానే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా సాధించింది. ఇది తన తొలి ప్రదర్శనలో 25 కోట్లు పైగా వసూళ్లు చేసింది ఈ చిత్రం. మరి ఈ చిత్రం కేరళ వ్యాప్తంగా కూడా 100 ప్రింట్లతో విడుదల చేశారు, మరియు రాష్ట్రమంతా కూడా 100 థియేటర్లో కూడా విజయవంతమైన చిత్రంగా నిలిచి వసూళ్లను అధికంగా ఆర్జించింది ఈ చిత్రం. మరి ఈ చిత్రం నుండి మరొక సాంగ్ సిద్ధంగా ఉంది, మై లవ్ ఈజ్ గాన్. మరి చంద్రబోస్ సాహిత్యం అందించారు, రంజిత్ వాయిస్లో ఈ సాంగ్. మనందరి కోసం స్టే ట్యూన్డ్.

ఎస్, మరి ఫాస్ట్ బీట్ సాంగ్ వింటూ ఆస్వాదించారు కదా. మరి ఈ చిత్రంలో కాన్వర్జేషన్ చూసుకొస్తే, అజయ్ గీతలు వెళ్ళిపోయాక ఆర్య పెద్దిరెడ్డికి లొంగిపోతానని హోటల్లో గీతకి చెప్తాడు. మరి అటువంటి డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి, ఎంతగానో ఆకట్టుకున్నాయి. గీత తన తండ్రి ఆర్యను చంపేస్తాడని చెప్తే అందుకు ఆర్య, చంపని, తనకి చంపేంత కోపం ఉంటే నాకు చచ్చేంత ప్రేమ ఉంది అనేటువంటి డైలాగ్ చాలా బాగా అట్రాక్ట్ చేసింది విశ్లేషకుల్ని. అలానే ఉద్యోగులు భ్రమపడుతుంటే దాన్ని దశావతారం అంటే బ్రహ్మానందం, ది ఫస్ట్ లెవెల్ ఆఫ్ హెలిసినేషన్ అని తన అభిప్రాయాన్ని చెప్పటం, తెల్ల ముఖం వేసుకొని చాలా నవ్వు తప్పించే హాస్యాన్ని మనకి

కనపరిచారు బ్రహ్మానందం. మరి ఈ చిత్రంలో అల్లు అర్జున్ టైట్ ప్యాంట్స్, సాంప్రదాయక దుస్తులు వాడటం, అలాగే టైలు సైతం చాలా సన్నగా ఉంటూ ఉంటాయన్నమాట. రకరకాల టైల్స్ని ధరించడం చూస్తాం. మరి హెచ్ఆర్ఎంకే సైకలాజిస్ట్ బ్రహ్మానందం కామెడీ అయితే అదిరిపోయిందని చెప్పచ్చు. అల్లు అర్జున్ డాన్సులు, సుకుమార్ సృజన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం విశేషంగా ఆదరించబడ్డాయి ఈ చిత్రంలో. మరి ఈ చిత్రం నుండి మరొక లవ్లీ ట్రాక్ సిద్ధంగా ఉంది. వనమాలి సాహిత్యం వహించారు కునాల్ గంజ్వాల్ మేఘా వాయిస్లో ఈ సాంగ్. వింటూ ఆస్వాదించండి.

ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం. ఎస్, మరి మరికొద్ది క్షణాల్లో హిందీ వార్తా సమాచారం, వెను వెంటనే ఆంగ్ల వార్తా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో శ్రోతలు మా కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు.

మధుమంజరి తెలుగు సినీ గీతాల కార్యక్రమంలో ఉన్న మధుమంజరిలో మొదటిగా ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ ఆలపించినటువంటి ఈ పాట. సంగీతం ఇళయరాజా.

మధుమంజరి కార్యక్రమంలో ఉన్న తరువాతగా ప్రియతమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో.

0: ఇందులో శుద్ధమైన ఉప్పు, శుద్ధమైన అంటే తెలీదా నీకు, శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామర
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: మధుమంజరి కార్యక్రమాన్ని వింటున్నారు. మరి మధుమంజరి కార్యక్రమంలో తరువాత పాటగా దళపతి చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, కే చిత్ర ఆలపించినటువంటి గీతం, మ్యూజిక్ ఇళయరాజా.

ఇంతటితో మధుమంజరి కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదు నబీ ఓనం పండుగల సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్చంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయ ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యుటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను రాష్టాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ది, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89

కోట్లకు పైగా రిజిస్టేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000 పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్పూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్పూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్భం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దయాగుణం సమాజానికి తిరిగి సేవ చేయాలనే స్పూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలినృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఓనమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ కేరళ గొప్ప సంస్కృతిని, సోదరభావాన్ని చాటుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్టపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో

0: మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్దిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్, సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాజ్కో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ను గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వణతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదు నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికుల మానసిక ఒత్తిడి, ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు, తరువాత శ్రీ గంటియాడ గౌరీనాయుడుచే నాలుగు పడగల పాము కథానిక వింటారు. ముందుగా కార్మికుల మానసిక ఒత్తిడి, ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: నమస్కారం క్రాంతికారు గారు.
2: నమస్తే అండి.
1: రకరకాల వృత్తుల్లో రకరకాల మానసిక ఒత్తిళ్లు సర్వసాధారణం.
2: అవునండి.
1: ముఖ్యంగా పరిశ్రమల్లో లేదా కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా వింటున్నాం. ఇది
2: ఎగ్జాక్ట్లీ
1: ఒకప్పుడు ఏంటంటే ఆ కష్టజీవికి మానసిక ఒత్తిడి ఏంటి అనే ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అది పోయి ఒక్క గంట పనిచేయగానే నా బ్రెయిన్ అంతా నా తలంతా గడ్డగట్టుకుపోతుందిరా అని చెప్పి, అంటే మానసిక పరమైన ఒత్తిడి పరంగా చెబుతూ ఉంటారు. ఈ పరిస్థితి బాగా వింటున్నామండి. ఈ ఒత్తిడిని తగ్గించుకొని చేసేటువంటి పని ఏకాగ్రతతో ప్రశాంతంగా చేసుకుంటే ఆ కార్మికుడు, ఆ కర్మాగారం, ఆ దేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా సౌభిక్షంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
2: ఎగ్జాక్ట్లీ.
1: ఎట్లా
2: అంటే ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ సంబంధించిన కార్మికులకండి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని చోట్ల కూడా నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కార్మికులు, కార్మికుల భార్యలు, కార్మికుల పిల్లలకి ఈ హోలిస్టిక్ అప్రోచ్లో వాళ్ళకి హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు పెడుతున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఉద్యోగం వస్తే చాలా గొప్ప అనుకునేవారు కాబట్టి స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది అంత లేదు. ఈనాడు స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ పెరిగింది, జీతాలు పెరిగినండి, లైఫ్ స్టైల్ పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళ పేరు రివిజన్ వచ్చాక వస్తున్నాయి. దీంతో ఏమవుతుందంటే మీకు కంపారిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. లైఫ్ స్టైల్ మారిపోవడంతో ఏంటంటే ఈ స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. పిల్లల ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది, అటు సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది, అండ్ ఆల్సో బాధ్యతాయుతులుగా మార్చడం అనేది ఇండస్ట్రీస్ పెరిగిపోయారు. అంటే ప్రతి స్టాఫ్ని రెస్పాన్సిబుల్ పర్సన్ చేస్తున్నారు. ఒకటి, వీళ్ళకి రకరకాల షిఫ్ట్లు ఉంటాయండి, షిఫ్ట్లో నిద్రపోవడం అనేది ఒక ప్రాబ్లం. నెంబర్ 2, ఆల్కహాలిజం.

0: ఎక్కువ మంది కార్మికులు ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఆల్కహాల్ అండి, విపరీతమైన ఆల్కహాల్. పోర్ట్లో కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఇప్పుడంటే కొంచెం మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ చేయడం వల్ల కొంత తగ్గినప్పటికీ కొంత అంటే పెద్దది ఏం కాదు. అది ఆల్కహాలిజం ఉన్నామంటే ఆబ్సెంటిజం వస్తుందండి, ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చుండిపోతారు. ద మెట్ విత్ యాక్సిడెంట్స్, ప్రమాదాలకు గురవుతుంటారు. దాంతో ఏమవుతుంది, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతుంది, చాలామంది జీతాలు కూడా ఆఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇదే స్ట్రెస్ ఉంది పీరియడ్లో పూర్తిగా కార్మికులు అందరూ డిప్రెషన్లో కలిపాయి, ఆటోలన్నీ బిజీ అయిపోయి, వీళ్ళందరూ కూడా ఆక్యుపేషన్ రేషియో అంటాం, ఓఆర్ రేషియో అంటాం, అది 60కి 70కి పడిపోయింది. అయితే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము డబ్బులు ఇచ్చుకోలేము, మా దగ్గర డబ్బుల్లో అప్పులు కూరిపోయిందని చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేశారు. అక్కడ జీవోలో వైజాగ్ విజయవాడ వరంగల్ హైదరాబాద్ 4 బైఫ్రికేషన్ రాకముందు చెప్తున్నాను, ఈ 4 డివిజన్లు మోడల్గా పెట్టి రోజుకు 60 మంది డ్రైవర్లకి కండక్టర్లకి నేను ట్రైనింగ్ ఇచ్చానండి. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత ఆక్యుపేషన్ రేషియో 135% పెరిగిందండి. హాఫ్ ఆఫ్ ద అంటే ఎక్కడైనా ఆగి పలకరించి ఎక్కించుకోవడం, స్మైల్ ఎలా చేయాలి, కండక్టర్ డ్రైవర్ ఎలా ఉండాలి, ఒత్తిడి లేకుండా డ్రైవ్ చేయడం ఎలాగ, కండక్టర్ ఒత్తిడి లేకుండా టికెట్లు కొట్టడం ఎలా, ఇవన్నీ నేర్పించేటప్పటికి లాభాలు పంట పండిందండి. అలాగే స్టీల్ ప్లాంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, హౌ టు మేనేజ్ స్ట్రెస్, హౌ టు మేనేజ్ యువర్ హెల్త్, మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ వస్తాయి అంటే ఏంటి, ఆక్యుపేషనల్ హెల్త్ డిజార్డర్స్ అంటాం. ఏ పని చేసే వాడికి ఆక్యుపేషన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ ఆల్కహాలిజం ఉంది కాబట్టి ఆల్కహాలిక్ డిఅడిక్షన్ క్యాంప్స్ పెట్టడం, హెల్త్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి హెల్త్ మేనేజ్మెంట్ చెప్పడం. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఆల్సో కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో బాసెస్ ఉంటుంది. ఎక్కువ వేజెస్ వచ్చింది కాబట్టి వాళ్ళని జవాబుదారీతనం కూడా ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా హెచ్పీసీలు తీసుకుందాం, హెచ్పీసీలో వాళ్ళ ఎంప్లాయీస్కి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మేము ఇచ్చేసాక ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిందండి. అండ్ ఆల్సో అక్కడ యాక్సిడెంట్లు బాగా తగ్గిపోయినాయి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ తగ్గడానికి కారణం కార్మికుడు బాగుండడం అండి. కార్మికుడిగానే అటెంటివ్గా ఉంటే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరగదు, వందలాది కోట్ల రూపాయల లాభం, నష్టం రాదు, లాభం తర్వాత నష్టం రాదు. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనైనా హ్యూమన్ ఎర్రర్ వల్ల ఇండస్ట్రియల్ అన్రెస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్గా యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా నివారించవచ్చు ఒక కార్మికుడిగానే బాగుంటే. ఆటోమేటిక్గా తెలియకుండా అద్భుతమైన శక్తి వాళ్ళ చేతిలో ఉంది. అది ఎలాగా అనేది మాకు ట్రేడ్ యూనియన్స్ పిలుస్తుంటారండి ఎక్కువ, అంటే హెచ్ఆర్ సెక్షన్ వాళ్ళు పిలుస్తారు హెచ్ఆర్ ట్రైనింగ్ కోసం, అది వేరే చోట జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రేడ్ యూనియన్లో ఎవరెవరైతే ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఉన్నారో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు, వాళ్ళందరూ గ్రూప్గా గ్యాదర్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రూప్ చొప్పున ఒక 1 వీక్ 10 డేస్ 10 గ్రూప్స్కి అలా చెప్తూ ఉంటాం, స్టీల్ ప్లాంట్లో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్వాలిటేటివ్గా వర్క్ చేస్తారు, క్వాంటిటేటివ్గా వర్క్ చేస్తారు, క్వాలిటేటివ్ బోత్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్. ఎక్కువ వర్క్ ఎక్కువ క్వాలిటీతో చేయడం, రెండోదోటి క్వాలిటేటివ్ లైఫ్ వీళ్ళకు ఉంటుందండి. పిల్లల పిల్లలతో ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, హౌ టు మేనేజ్ దర్ స్ట్రెస్ అని తెలిస్తే ఎవరైనా సరే సముద్రాన్ని ఈదడం వచ్చి ఉండాలి. పెద్ద స్కాలర్ ఉన్నాడు, మీకు తెలియని కథ కాదు అది, వీడికి నీకేం తెలియదు నీకేం తెలియదు అని ఒక అవమానిస్తూ ఉంటాడు, హాఫ్ లైఫ్ వేస్ట్ అని. ఫైనల్గా పెద్ద వరద వచ్చింది, నావ మునిగిపోతున్నప్పుడు నీకు ఈత కొట్టడం వచ్చాడు స్కాలర్, నాకు రాదన్నాడు, అయితే మీ జీవితం అంతా వేస్ట్ అని చెప్పేసి ఈదుకుంటూ పోయాడు. అంచేత ఏ వృత్తిలోనే సరే, మేబీ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎనీథింగ్, ఈ నీడ్ సెల్ఫ్ని మలుచుకో, లైఫ్ స్కిల్ అంటాం. ఆ లైఫ్ స్కిల్ కార్మికుడే కావచ్చు, ఈ మేబీ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయర్ కావచ్చు, ఎవరికి ఉన్నా అన్నది ఒకే బాడీ ఒకే మైండ్ ఒకే హెడ్, దాన్ని మేనేజ్ చేసుకుంటే డెఫినెట్గా ఆల్ ఈజ్ వెల్ అంటారనమాట.
1: ఇప్పుడు విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాలు పరిశ్రమలకు బాగా నెలవైనటువంటి ప్రదేశం,
0: అవునండి,
1: భారీ పరిశ్రమలు ఉన్నాయి,
0: అవును,
1: ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, అట్లాగే నేవీ ఉంది, ఇండియన్ నేవీ, అట్లాగే హిందుస్థాన్ షిప్ యార్డ్, పోర్ట్ ట్రస్ట్, ఇట్లా పెద్ద పెద్ద పరిశ్రమలకు నెలవండి ఇది. ఇక్కడ ఎన్నో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఈ అందరూ కలిసి కానీ లేదా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్గా కానీ వీళ్ళల్లో ఒత్తిడిని తగ్గించే విధంగా కాస్త మీలాంటి వాళ్ళ సహకారం తీసుకుని, వాళ్ళ కౌన్సిలింగ్ లాంటివో లేకపోతే మీరు ఏ రకంగా సహాయం చేస్తారో ఒత్తిడిని తగ్గించడానికి చేయించుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నామండి, అంటే కంపెనీలు కొన్ని పిలుస్తాయి హెచ్ఆర్ డివిజన్ తరఫున, యూనియన్స్ వాళ్ళు గమనిస్తారండి, యూనియన్స్ మెంబర్స్కి వాళ్ళ యూనియన్ సభ్యుడు ఏమైనా ఎలా ఉన్నాడని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఈవెన్ మీరు చూడండి, చిన్న బ్లడ్ మీకు కావాలని తెలిస్తే, ఒక యూనియన్ సభ్యుడు తెలిస్తే ఇమీడియట్గా అది వాట్సాప్ గ్రూప్లో అందరికీ వెళ్ళిపోతుంది. ఒకటి కాదండి, 100 మంది వస్తారు మీకు స్టీల్ ప్లాంట్లో కానీ మరో చోట, అంత వాళ్ళకి యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దెన్నో వీడికి ప్రాబ్లం ఉంది వీడికి

0: ప్రాబ్లం అందని వాళ్ళందరినీ గ్రూప్గా ఒక హాల్లో పెట్టి మేము డే అంతా కలిపి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ అది మీరు చెప్పిన అన్ని కంపెనీల్లోని నేను ట్రైన్అప్ ప్రోగ్రామ్ చేశాను. లేని వాళ్ళందరికీ మేము ఎందుకు ఫ్రీగా చేస్తున్నామంటే సర్వే జనా సుఖినో భవంతు అందరూ చేయాలి కాబట్టి. వీళ్ళు బతుకు బాగుంటే మన భారతదేశం అనేది ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అలాగే కార్మెంట్ ఫెర్టిలైజర్స్ కానీ లేదనుకుంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హైదరాబాద్ కానీ హాల్ అంటాం వాళ్ళు కానీ ఆల్ కంపెనీస్ అండి. అంటే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు పబ్లిక్ సెక్టర్ కావచ్చు మొత్తం మీద ఇండస్ట్రియల్ మీరు చెప్పినట్టుగా వైజాగ్ అనేది ఇట్స్ ఎ హబ్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ హబ్ అవుతుంది. ఇంకా ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు బాగా పొల్యూషన్ పెరిగింది దట్ ఆల్సో స్ట్రెస్. సౌండ్ పొల్యూషన్ పెరిగింది దట్ ఆల్సో స్ట్రెస్. వెహికల్ పొల్యూషన్ పెరిగింది దట్ ఆల్సో స్ట్రెస్. వీటి నుంచి ఎలా బయటపడాలనేది దానికోసం కూడా ఫ్యూచర్లో అడుగుతారండి. ప్రజెంట్ అడగడం లేదు కానీ ఫ్యూచర్లో అడుగుతారు. ఏది అవసరమో దాన్ని తీర్చడమే ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటే ఒక అవసరాన్ని ఫిల్ చేయడమే. ఆటోమేటిక్గా మీకు మా అవసరం ఎక్కడుందో మేము రెడీ టు గివ్ అటు గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఆల్ ఇండియా రేడియో కావచ్చు దూరదర్శన్ కావచ్చు ఎవరు అడిగినా సరే నా హెల్ప్ రెడీగా ఉంటుంది.
1: ఒక చిన్న బర్నింగ్ సమస్యకు సంబంధించి
0: చెప్పండి సార్.
1: అడుగుతానండి. ఇప్పుడు ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కొందరు, అందరూ అని నేను అన్నాను, ఏదో తాత్కాలిక ఆనందం కోసం ఈ ధూమపానం, మద్యపానం, జర్దా, గుట్కా, ఖైనీ లాంటి పొగాకు సంబంధ పదార్థాలు చీటికి మాటికి గంట గంటకు బయటకు వెళ్ళడము, నిజానికి అది తీసుకున్న తర్వాతే అమ్మయ్య ఇప్పుడు నాకు కొంచెం ఉపశమనంగా ఉందని అనేవాళ్ళు ఉన్నారు. వీటిని ఏమన్నా మనం ఈ సమస్యల్ని మనం అధిగమించే విధంగా ఏమైనా చేయొచ్చా?
0: అంటే ఇప్పుడు ప్రాబ్లం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారండి. వీళ్ళు వీళ్ళు డిఫెక్టివ్ పీపుల్, వీళ్ళు ప్రాబ్లం పీపుల్ అని యూనియన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్గా కౌన్సిలింగ్స్ వాళ్ళే ఇప్పించుకుంటారు. ఎందుకంటే యూనియన్ అనేది నెక్స్ట్ టైం వాళ్ళ ఎలక్షన్లో నెగ్గాలంటే వాళ్ళకి కావాల్సింది సపోర్ట్ కదండి. కార్మికుల సపోర్ట్ కార్మికులు బాగుంటేనే కదా వాళ్ళ యూనియన్కి పేరు వచ్చేది. అంచేత మీరు చెప్పినట్టుగానే చాలామంది కార్మికులకి గుట్కా, పాన్ పరాగు, జరదా అంటే డ్రగ్స్ వరకు అయితే ఎవరు వెళ్ళదు కానీ ఆల్కహాలిజానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువ అండి. స్మోకింగ్కి కానీ గుట్కాలకి డ్రగ్స్ అనేది ఇప్పుడు పిల్లలు అలవాటు పడుతున్నారు. బట్ వీళ్ళందరికీ కూడా చాలామంది కొంత 10 మంది అంటే 10 మందిలో 7 మందికి ఈనాడు స్మోకింగ్ కానీ కైనీ కానీ గుట్కా కానీ ఆల్కహాల్ కానీ అకేషనల్ ఆల్కహాల్ కావచ్చు ఎడిక్టెడ్ ఆల్కహాల్ కావచ్చు ఉంది. చాలామందికి ట్రీట్మెంట్లు ఇస్తాం, థెరపీలు ఇస్తాం, కౌన్సిలింగ్ ఇస్తాం. ఇంకా చాలామంది ఉంటారు. ఎంతమంది అయినా సరే ఇవ్వడానికి మేము వీఆర్ రెడీ.
1: అంటే వాళ్ళల్లో ఉండే ఆ విత్డ్రాయల్ సింప్టమ్స్ అంటారు
0: సింటమ్స్
1: కదా,
0: మేనేజ్ చేస్తామండి. అది అంటే డింక్ అయిపోతే విత్డ్రాయల్ సింటమ్స్ ప్రేక్షకులకి తెలియాలి. కాళ్ళు చేతులు వణికితే గుండె దడ వస్తుంది, అయోమయంగా ఉంటారు, చెమటేస్తే మనసు లాగుతుంది, అది తాగిదాకా ఊరుకోదు. కొంతమందికి తాగకపోతే ఫిట్స్ వస్తాయి, వాటి రమ్ ఫిట్స్ అంటారు. విత్డ్రాయల్ సింటమ్స్లో ఒక వెరైటీ అవి. సో అలాగే హాల్యూసినేషన్స్, ఇల్యూషన్స్ వస్తాయి, వాటిలన్నిటిని మేనేజ్ చేస్తామండి. మేనేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థెరపీకి వస్తాం. ఫస్ట్ లెవెల్ ఈస్ మేనేజింగ్ ద విత్డ్రాల్ సింప్టమ్స్.
1: చాలా చాలా ధన్యవాదాలు క్రాంతికర్ గారు. సమస్యని అధిగమించే విధంగా పరిష్కారాలు చక్కగా మరి శ్రోతలందరికీ కూడా విపులంగా తెలియజేసినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.
0: మీకు కూడా నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కార్మికుల మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో తరువాత శ్రీ గంట్యాడ గౌరీ నాయుడుచే నాలుగు పడగల పాము కథానిక వింటారు.
3: భారీ తుఫానట హెచ్చరించింది టీవీ. ఆగకుండా కురుస్తోంది వాన. కరెంటు పోయి వీధిలో చీకటి తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఆకాశం నుండి కాటుక గోడలు కరిగి చీకటిగా జారుతున్నట్టుంది. నా లోపల కూడా అలాగే సుడులు తిరుగుతున్న చీకటి వాన. నిద్ర రావడం లేదు. లేచి పెరట్లోకి వెళ్ళాను. ఇంటి వెనక చెరువులో కప్పల బెకబెకలు, చెరువు కవతల తోట పెండిలోంచి చింతగీర్ల వృధా, జుట్టు విరబోసుకుని గంతులేసే చీకటి దెయ్యానికి ఉత్సాహాన్నిస్తున్నట్టు నిశీది సంగీతం, ఇంటి గోడ కవతల నుండి హృదయవిదారకంగా గుండెని కోస్తున్నట్టు కీచు గొంతుక. కప్పపిల్ల కావచ్చు, ఏ పాము నోటుకో దొరికిపోయి ఉంటుంది. పాము నోటి నుండి బయటపడలేక గింజుకుంటూ అసహాయంగా చేసే ఆర్తనాదం అది. అదొక ఆపలేని, చూడలేని, భరించలేని బీభత్స దృశ్యం. ఇక నిద్ర రాదని తేలిపోయింది. ఏవేవో ఆలోచనలతో మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఉరుములు, మెరుపులు, వర్షంతో బయట అలాగే ఉంది. కళ్ళు మూసుకొని నిద్రపోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంటి రేకుల పైకప్పు మీద కురుస్తున్న వాన నీళ్ల చప్పుడుకి, ఉరుముల శబ్దాలకి, ఊగే కొమ్మ కొసన వాలుతూ ఎగురుతోన్న పిట్టల ఊగిసలాడుతోంది నిద్ర. రెప్పలు వాల్చితే కప్పను మింగుతున్న పాము రూపమే కంటి ముందు కదలాడుతోంది. నిద్రకి మెలకువకి నడుమ అసహనంగా, అస్థిమితంగా కదులుతోంది ఒళ్ళు. ఎప్పటి నుంచి మొదలైందో సరిగా గుర్తు

లేదు కానీ తరచూ నాకు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక పాము, అది పాములాగా కనిపించి క్రమంగా మనిషి రూపంలోకి రావడం, తిరిగి గొడుగుల్లాంటి పడగలతో భయంకరంగా నోళ్లు తెరిచి నా మీదకి దూకడం, సినిమాల్లో గ్రాఫిక్ పనితనంలాగా నిద్ర తుపాకీ శబ్దం విన్న పిట్టలా ఎగిరిపోవడం, తుల్లిపడి లేవడం, ఇదే తంతు చాన్నాళ్లుగా. ఇలా రెప్పలు వాల్చానో లేదో అదే కళ. ఉలిక్కిపడి లేచాను. బయట చల్లగా ఉన్నా ఒళ్ళు చెమటతో తరిసిపోయింది. లేచి బయటికి వెళ్ళాను. ఇంకా కప్ప అరుస్తూనే ఉంది. క్రమంగా దాని గొంతు క్షీణిస్తున్నట్టు లోగొంతుకులో వినిపిస్తున్నా అది పడుతున్న హింస తాలూకు తీవ్రత ఎంత భయంకరంగా ఉందో తెలుస్తూనే ఉంది. బహుశా కొంచెం కొంచెం నిదానంగా తీరికగా మింగుతున్నట్టుంది. ఎంత హింస! అంతవరకు ఆ చెరువులో ఆ కురిసే వానలో ఎంత ఆనందంగా గొంతులేసిందో, ఎదురు చూసిన వానలో ఎన్నెన్ని బెకబెకల పాటలు పాడిందో, ఇప్పుడది తల్లికీ లేదు చెరువుకి కాదు. ఎందుకో గానీ మా కళ్ళం గుర్తుకొచ్చింది. ఈ కళకి మా కళ్ళానికి ఏదో పోలిక ఉన్నట్టు అనిపించింది. ఎకరా భూమి, మేమెవరమీ ఊళ్ళో లేకపోవడంతో పట్టించుకోక అటూ ఇటూ వాళ్ళు వీళ్ళు ఏటేటా జానడో మూరడో కలుపుకోగా అన్నదమ్ముల వాటాలు వేసుకోగా మా బావు మాకు మిగిలించిన భూమి ఏదైనా ఉందంటే అదే. ఎప్పుడో జమీందారుల పంతులకిచ్చిన శివరాంపురం అగ్రహారం భూమి, వలసపొలం. ఆ భూముల మీద ఇన్నేళ్ళు ఎంత చెమట ఒడిచారో మా తాత ముత్తాతలు. మా తాతల తండ్రుల నుండి మా బావు పెదబావుల దాకా ఆ భూమి మీద శ్రమించి పండించిన పంట, చేసిన అప్పులకు పాయిదాలు కొలవగా ఏమైనా మిగిలితే అవి గాదిలోకి చేరేవట. ఆ తర్వాత కాలంలో ఆడవాళ్ల ముక్కులోనివో చెవులోనివో మెడలోనివో తాకట్టెట్టిసో అమ్మేసో లేదా అప్పు చేసో ఆ భూమి తమది అనిపించుకున్నారట. వీధిలో కుక్కల అరుపులకి మా ఆవిడ లేచి వీధిలోకి వెళ్ళింది. చీచి అని కుక్కల్ని అదిలించి వచ్చి నన్ను చూసి, నిద్రపట్టలేదా అని. ఆయన, దానికి ఎందుకంత ఇదైపోవడం? ఎకరాలకి ఎకరాలు ఎగిరిపోయినప్పుడు నేదు, ఒంటి మీద బంగారం తాకట్టెట్టి ఇడిపించుకోలేక సావుకారి దగ్గరికి వదిలేసినప్పుడు నేదు. నీ వాటాకొత్తే వస్తుంది 10 సెంట్లో 5 సెంట్లో దాగారంత భూమి. దాని మీద చేసిద్దాం కానీ వ్యవసాయం, వ్యవసాయం చేసి దాని మీద బతికిద్దాం కానీ. దానికి ఎందుకు ఇలా పట్టుకొని ఆలాడతావు? ఆ సంతకం మీద ఎట్టేసి ఆడి యదాన్ని కొట్టి శనిదిలిపొద్ది అని మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. అదృష్టవంతురాలు చాలా తేలిగ్గా తీసిపడేసింది. నా సంగతి అలా కాదు మరి, 10 సెంట్లో 5 సెంట్లో నా వాటకి ఎంత వస్తుందో తెలియదు కానీ ఆ నేల మీద నేను గడిపిన క్షణాలు అపురూపమైనవి. ఆ జాగా మా కళ్ళం. తరతరాలుగా ఆ కళ్ళంలోనే తాతల తండ్రుల నుండి నా నుండి నా పిల్లల దాకా ఎంత బాగా గడిచేదో. చుట్టూ జామ నిమ్మ సీతాఫలం చింత రేగు చెట్లతో ఎంతసేపు వేసవైనా చల్లగా ఉండేది. బడదలగానే కళ్ళానికి పరిగెత్తే వాళ్ళం పిల్లలమందరము. కళ్ళాన ఆ చెట్ల మీదనే మా ఆటలు. నూరుపులప్పుడైతే గడ్డి కుప్పల మీద నుంచి గొంతులేస్తూ జారిపడుతూ పెద్దోళ్లతో తిట్లు తింటూ ఒరిసేని కుప్పల మధ్య కుందిరిలో వెచ్చగా కూర్చుని మా పెదబాబు చెప్పే దెయ్యాల కథలు వినడం ఎంత బాగుండేదో. చెలక్కాయలో తేగలో తెచ్చి నిప్పుల్లో కాల్చి రాత్రి చలికాగుతూ తినడంలోనే ఆనందం మర్చిపోలేను. నేస్తాలతో ఆటపాటలతో అక్కడే గడిచింది నా బాల్యం. వయసు వచ్చాక చదువు కంటే ఊరి వ్యవహారాలు ఎక్కువై వ్యవసాయంలోకి అడుగుపెట్టాక ఇక కళ్ళమే నా సామ్రాజ్యం అయిపోయింది. ఉదయానే భుజాన కావుడేసి గోడెవులా కుడితి నీళ్ళంపి ఒక చేత్తో తౌడు కలుపుతూ ఎడ్ల చేత కుడితి తాగించడం, పచ్చగడ్డి పరకలు నోటికందిస్తూ ఎడ్లతో మాట్లాడడం నేర్చుకున్నది అక్కడే. ఆవు ఎంటదని రాత్రంతా మేలుకొని హరికెన్లాంతర వెలుతురులో మా పెదబాబుతో పాటు కనిపెట్టుకు కూర్చుని ఏ నడిరాత్రిలోనో ఈ లోకంలోకి వచ్చిన లేగదూడ కాలిగోళ్లు చిక్కి ఆవుకి వేడి గంజినీళ్లు తాగించి ఆ చిన్ని లేగతో గొంతులేసింది అక్కడే. సొమ్మలగుంటల్ని పాలేరుల్ని ఒకచోట చేర్చి చదువుకోవడానికి వాళ్ళని ఒప్పించి రాత్రిబడి నడిపింది ఆ కళ్ళంలోనే. వెన్నెల తీగల్ని పెన్నెలగర్ర పాటలతో మీటి రాత్రుల్ని రాగరంజితం చేసుకున్న అద్భుతమైన చోటది. కోళ్ళు నెమళ్ళు బాతులు కుందేలు పిల్ల మేకపిల్ల నేస్తాలుగా అదొక ఆహ్లాదకరమైన ఆశ్రమంలా మార్చుకున్నది ఆ కళ్ళాన్నే. వందలాది డిటెక్టివ్ నవలల్ని, ఎద్దనపూడి కోడూరి వాసిరెడ్డి సీతాదేవి రంగనాయకమ్మ నవలల నుంచి ఎండమూరి దాకా ఊది పారేసిన చోటు, మహాప్రస్థానము అమృతం కురిసిన రాత్రి చదివి అర్థం కాకపోయినా మిత్రులతో ఆనందం పంచుకున్నది ఆ కళ్ళంలోనే. రాత్రి 2 ఆట సినిమాలకి 10 నాటకాలకి వెళ్ళడానికి ప్రణాళికలు రచించుకున్నది, వాటిని అమలుపరుచుకున్నది అక్కడి నుంచే.
వానకాలం కాళ్లకు బురద పేడ అంటకుండా పావకొండు తొడుక్కొని దోమల పెడద లేకుండా పచ్చిరొడ్డ వేపాకు పొగపెట్టి సాలా అట్టుగు మీద పడకలోనే ఆనందమేదో తెలుసుకుని

ఉన్నది ఆ కళ్ళంలోనే. వరి చేను కోతలు మొదలవుతాయనగా అడవి పొలమాడి వెదురుకంప తెచ్చి పశువులు కళ్ళంలోకి దూరకుండా ఎలుగుపెట్టి నున్నగా కళ్ళం చెక్కి కళ్ళం నిండా వరికొప్పలేస్తే లక్ష్మీదేవి పుట్టిల్లు ఇదే కావాలా అనిపించింది. చేని నూర్పులప్పుడున్ను తిండి నిద్ర అన్నీ అక్కడే. ఎన్ని కథలను చెప్పుకోలేని ఎన్ని వెతలను కడుపులో దాచుకున్న కన్నతల్లి లాంటి కళ్ళం. 25 సెంట్లు కాకపోతే 10 సెంట్లు, అదీ కాకపోతే 1 సెంటు భూమి కావచ్చుగాక. దాన్ని వదులుకోవడం అంటే నన్ను నేను వదులుకోవడమే, నేనొకటికి అమ్ముడుపోవడం లాంటిదే. నేను దిక్కుదున్ని చాలుపోసిన నా చెమటతో తెరిసిన భూములు ఇన్నెకరాలో ఎవలెవలకో చెందిపోయినా నాకెంత బాధ కలగలేదు. రకరకాల కారణాలతో అవి చేయి దాటిపోయాయని సరిపెట్టుకున్నా కళ్ళం విషయంలో అలా అనుకోలేకపోతున్నాను. అక్కడున్నంతసేపు ఆ గాలిలోంచి మా పూర్వీకుల శ్వాస నా ఒంటిని తాకినట్లయి పులకరింత కలుగుతుంది. అక్కడ నా పాదాలు అనగానే ఆ మట్టిలోంచి పురా జ్ఞాన ప్రవాహం ఏదో నాలోకి ప్రవేశించినట్లు అనిపించి కొత్త చైతన్యంతో మనసు ఉల్లాసభరితమై పిల్లగాలిలో ఊగే పువ్వుల గొంతులేస్తుంది. దాన్ని కళ్ళం అనడం కంటే నా ఆరోప్రాణమే అనాలి. అది అలాంటి కళ్ళం మీద పడ్డది పాము కన్ను. పాములు మనుషుల రూపంలోనూ ఉంటాయని తెలియని మా బావులాంటి వాళ్ళు తొలినాళ్లలో సుమారు 25 ఏళ్ల కిందట అమాయకంగా మొహం పెట్టి నవ్వుతూ మాట్లాడితే సాయం కోరి వచ్చిన వాళ్ళకి చేయ తినవ్వడం తమ బాధ్యత అనుకున్నారు. పడగ విప్పితే దాన్ని గొడుగు అనుకున్నారు. గుస కొడితే గుసగుసల ఊసలు అనుకున్నారు. మనుషుల రూపంలోని పాములకి మడిసెక్కలు గుడ్డి ముక్కలు నోరూరించే కప్పల్లాగో ఎలకల్లాగో కనిపించడం సహజమే. ఎప్పుడు గుటుక్కును మింగుదామా అనే యావ వాటిది. ఒకరోజు పాము మా బాణాల గుడ్డి మీద పడగ విప్పింది. మా బావు అప్పుల సెగల మధ్య మరిగిపోతున్న సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని అదును చూసి కాటేసింది. ఆ రోజు దాకా ఆడుతూ పాడుతూ నేను మేడిపట్టి దుక్కిదీన నేల మీద నా కళలో ఎప్పుడూ కనిపించే గోదావరం అలల పడగల గోధుమ వన్నె పాము తన విషపకోర నాటింది. మా తాతల తండ్రుల పాదముద్రల్ని చెరిపేసింది. ఆ తరువాత మరిన్ని పాములు దిగబడ్డాయి. నిరంతరము శ్రమించే చీమలకి నూకల ఆశ చూపించి పొట్టల్ని అద్దెకి తీసుకున్నాయి. పడగలెత్తి ఆడేయి, చీమల్ని మాయజేసి మెట్టి భూముల్ని వేటాడడం మొదలెట్టాయి. ఊరు గోధుమ నాగులు విడిదయ్యింది. చీమల లోకం మీద పాములు పడగల గొడుగుల నీడ క్రమంగా విస్తరించి చీమలు తమ తమ నెలవులొదిలి వలసబాటు పెట్టాయి. నేను ఒక చీమనై బతుకుదారి వెతుక్కుంటూ బయటపడ్డాను. నా కళకి వాస్తవానికి మధ్య గీత చెరిగిపోయింది. కళ వాస్తవమైందో వాస్తవమే కళ అయ్యిందో చెప్పలేకపోతున్నాను ఇప్పుడు. ఒకరోజు తెల్లకి తెల్లారనే లేదు 2 పాములు వచ్చాయి. వాటితో మా ఊరు ప్రెసిడెంటు MPTC వచ్చారు. పలకరించి మంచమేసి కూర్చోమని చెప్పి ఊరు సంగతులేవో మాట్లాడుతుండగా నవ్వు ముఖంతో పాము ఒక కాగితాన్ని ప్రెసిడెంట్ చేతిలో పెట్టింది. ప్రెసిడెంటు నా చేతికిచ్చాడు. నాకు అర్థమైంది. అప్పటికే గాలి కబుర్లా చేరింది నన్ను. ఆ కాగితం చూశాను. దాని మీద మా బావు సంతకం ఉంది. మా బావును చూసినట్లయింది. మా బావు సంతకానికి పైన మా ఊరి కరణంగారి గొలుసు కొట్టు రాత ఉంది. ఆ రాత పాములు 2 పలవలాడుతున్నట్టుంది. ఆ కాగితంలో ఉన్నది వాళ్ళు చెప్పింది ఏమంటే, మా బావు చివరి రోజుల్లో జబ్బుతో మంచం పట్టినప్పుడు కళ్ళల్లో జాగా ఇస్తానని డబ్బులు తీసుకున్నాడట. తర్వాత మా బావు కారం చేశాడు. కాగితం రాసిన కరణము పైకెళ్ళిపోయాడు. మాకెవ్వరికీ తెలియదు ఈ విషయం. మా బావుజో జబ్బుతో ఉన్నప్పుడు అతను ఏ మానసిక స్థితిలో ఉన్నాడో, మాయ మాటలు చెప్పి సంతకం చేయించుకున్నాడో ఏమో కానీ మా తండ్రి మాకు చెప్పలేదు, సంతకం పెట్టించుకున్నవాడు చెప్పలేదు. వారసులం మేము ఒప్పుకుంటామో లేదో అని ఆయన ఆలోచించకుండా ఉంటుందా వాడికి? అక్కడే ఉందనిపిస్తోంది పాము తెలివి. కొన్నాళ్ళయ్యాక మా బావు సంతకం చూపించి సాధించాలనే పాము తెలివి, అదే వాడి ధీమా. ఇప్పుడు ఆ జాగా స్వాధీనం చేయమని వచ్చాడన్నమాట. పెద్ద మనుషులతో ఆ సొమ్ముకు రెట్టింపు ఇస్తానన్నాను. ఆ కాగితం చెల్లదని తెలిసినా మా బావకి ఎంతో కొంత డబ్బు ఇచ్చాడని నమ్మి ఆ మాట అన్నాను. జాగా వదులుకోవడం ఇష్టం లేక ఆ కాగితం అయితే చెల్లదని నాకు తెలుసు. అతని తరపున వచ్చిన ప్రెసిడెంట్ మాట్లాడుతూ నా మనసులోని మాట గ్రహించినట్లున్నాడు. ఈ కాగితం అయితే చెల్లదు, కానీ మీరు మీ తండ్రి మాట కాదనరని, మాటకు నిలబడే మనుషులని ప్రపంచానికి తెలుసు. మీరు మీ తండ్రి సంతకానికి విలువిచ్చి ఈ కాగితంలో రాసినట్లు ఇస్తే అక్కడ ఇల్లు కట్టుకుంటాడు. ఆ సంతకంతో మాకు సంబంధం లేదంటే అది చెప్పేయండి, మేము వచ్చిన దారిని వెళ్ళిపోతాం అన్నాడు. దానికి MPTC వంతపాడాడు. నాకు చాలా కష్టమనిపించింది ఆ మాట. వాళ్ళు ఇద్దరూ వాడివైపే మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్య కలిగించింది. ఎన్నికల ముందు నేను వాళ్ళకి కావలసిన ఆ ఊరు మనిషిని,
ఇప్పుడు నేనే ఊరికి పరాయివాడిలాగా, వాడే స్థానికుడిలాగా వారు మాట్లాడుతుంటే నాకేం మాట్లాడాలో బోధపడలేదు. సరే మా

వాళ్ళతో మాట్లాడి చెప్తానని చెప్పి పంపించాను. నాకు అర్థమైంది, మా తండ్రి ఉన్ననాడే ఈ విషయం నాకు తెలిసి ఉంటే పని జరగదని వాడికి తెలుసు. అందుకే నాతో ఎప్పుడూ ఆ మాట అనకుండా కొంతకాలం ఊరుకుండి ఇప్పుడు తెర మీదకి తెచ్చాడు. మా బలహీనత తెలుసు, మా తండ్రి సంతకానికి తప్పక విలువిస్తామని. వీధిలోకి వచ్చి తగుముకు దిగే పరిస్థితి లేదని తెలుసు. అప్పటికే నేను వాడికి అన్యాయం చేస్తున్నట్టు ప్రచారం చేసి ఉన్నాడు. మందు పార్టీలు ఇచ్చి మంచి చేసుకుని తన పడగ నీడ పట్టడానికి పథకం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం ఫోన్. అన్నయ్య ట్రాక్టర్తో ఇసుక రాళ్ళు వేస్తున్నాడు మన కళ్ళాన. మీ వేరకాడెళ్ళి అడ్డితే ఇది మా కొనుక్కున్నాము, మీరెవుడు అడగడానికి అని మీదకి వచ్చేటట. వీధిలో అందరూ ఆడికే సపోర్ట్ చేస్తున్నారు. ముసలోడు సేర తీసినాడు కదా పాముని, పాముకు పాలు పోసినా అది దాని గుణమే చూపిస్తుంది. ముద్దల ముచ్చోలు ఆడు పోసిన మందు మాటే ఆడుతుండ్రు, కానీ ముసలోడు ఉన్నప్పుడు సోదును చేసుకోలేకపోనావా అని ఒక్కడు అనడు. ఆడు ఎంత ఇచ్చాడో ఎవడికి తెలియదు, అది ఎవడికి అక్కర్లేదు. ఏమంతే మీ బావు సంతకముంది దాన్ని కాదినత్తవా అని ఆడిని వెనకేసుకొస్తున్నారు. ఊర్లోని తాగుబోత గంటల మాటే చెల్లుతుంది. ఒక న్యాయం లేదు, ధర్మం లేదు, ఆడదే రాజ్యం నాకుంది, ఒక పాలు నువ్వు రా అదే తేల్చుకుంది కానీ అని తరువాత ఏం మాట్లాడాలో తెలియనట్టు ఫోన్ పెట్టేసింది మా పెద్దబాబు కూతురు. అందరూ అతని పేపే మాట్లాడుతున్నారు, ఎందుకో అర్థమైంది. నేను వెళ్ళి అక్కడ 10 రోజులుండి మందు పోస్తే కొందరు నా వైపు మాట్లాడతారు, కానీ ఆ పని నేను చేయలేను. ఇప్పుడు పెద్దలెవరూ లేరు, ఉన్నోళ్ళు పెద్దలు కారు పెగ్గులు. వాడెవడో నీరు గడ్డిలాగా వచ్చి నాగుబామై పడగెత్తుతున్నాడంటే అది ఎవరి చిన్న ధైర్యమో తెలుస్తోంది. ఊరిప్పుడు నాది కాదని తేటతెల్లమైపోయింది. నేను రామ మందిరం ఎక్కి ఈ వ్యవహారంతో నాకు సంబంధం లేదని ప్రమాణం చెయ్యాలా? ఇదా నాకు నా ఊరిలో లభిస్తున్న గౌరవం. నా ఊరి మనుషులని, ఊరి కష్టసుఖాలు నావేనని భావించిన నాకంటే మందు పోసినాడే దగ్గరైపోయాడా? ఊరు దాటిల్లేసరికి నేనే పరావేడనైపోయానా? మందు బాంధవ్యం ఎంత గొప్పదా! బాగుపోయాక ఒంట్లో బాగులేక నా కొడుకు దగ్గరికి వచ్చేయడంతో ఊర్లోనున్న మట్టి గోడల మిద్దిళ్ళు మట్టిలు కలిసిపోయింది. ఆ ఇంటి స్థలం కూడా అమ్మేస్తారేమో అడగండి, కొంటానని మధ్య మనుషులతో మంతనాలు. ఆ సమయానికే మా ఆవిడికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అది ఆడికే కలిసి వచ్చింది. ఇక ఊరిలో ఉన్న ఒకే బంధం కళ్ళం. అక్కడే మఠమేసి కూర్చుంది సర్పం. ఒకసారి ఊరికి దూరమైతే ఆ దూరం మరింత పెరిగిపోతుంది తప్ప దగ్గర కాలేమని నాకు బాధపడింది. పాములొచ్చి పుట్టల్ని ఆక్రమించాక ఎక్కడెక్కడికో వలసెళ్ళిపోయిన చీమలకు పుట్టల వైపు చూడడానికైనా అవకాశం ఉండదని తెలియడానికి ఇంతకాలం పట్టింది. ఇంతకాలము నా కళలో కనిపించి నిద్రకు దూరం చేసిన పాము ఇదేనని ఇప్పుడు తెలుస్తుంది. పాము, 3 తలల పాము, ఎక్కడెక్కడ గోదావరి కిరటమే ఎగిసి కడల తీరాన్ని కమ్ముకుని కొండల్ని చుట్టుకుని అడవుల్ని ఆవహించి మైదానం మీద మఠమేసి కూర్చుని బుసలు కొడుతున్న మహాసర్పం మెల్లగా పాకుతూ వచ్చి చిన్న చిన్న కప్పపిల్లల్ని ఎలకల్ని మింగడంతో మొదలుపెట్టి బలిసిన ఆవుల్ని దూడల్ని దుక్కుటెడ్లని పొలాల్ని సమస్త వ్యవసాయ సాధనాల్ని మింగుతూ వచ్చింది. మా బావుతో మొదలెట్టింది, నాతో ముగిస్తుందన్న నమ్మకమూ లేదు. అదిగో ఆ పాముచ్చి 3 పడగల నీడనిస్తే చాలునని మా మెట్టు భూమి మీద మఠమేసి మొదటి పడగ విప్పింది. 2 పడగ మా ఇంటి మీద, 3 పడగ మా కళ్ళం మీద. ఒక నిర్ణయానికి వచ్చాను, పోయినవి పోయాయి, ఇక నాకు అక్కడ మిగిలిందేమీ లేదు. ఎవడి సొమ్మో తినేసేననే అపకీర్తి నాకెందుకు? ఒకరోజు వెళ్ళి సంతకం చేసి వెనక్కి తిరిగి చూడకుండా నాగావళి నదిలో తలారా స్నానం చేసి ఏటవతల బస్సు ఎక్కి వచ్చేసాను. మా చెల్లెలు ఏడుపు వెంటాడుతుండగా ఊరితో చివరి అంటు తెగిపోయింది. ఇక ఆ ఊరిలో అడుగు పెట్టే అవకాశం లేదు. పెట్టగూడంత గుడిసైనా ఉండాలా, చేరనంత నేలైనా ఉండాలా, ఈ రెండూ లేనప్పుడు ఆ ఊరు నా ఊరు ఎలాగవుతుంది? ఎప్పుడైనా ఊరు ఎలా వెళ్ళాలి? వెళ్ళి ఎవరి గడపలోనో ఎలా గడపాలి? నా నివాసం, నా రంగస్థలం, నా క్రీడాస్థలం, 3 మీద 3 పడగల నీడ. చిన్న కొనుకు పడుతుందనగా ఎవరో వచ్చారు భుజాన సంచితో. సామాజిక కార్యకర్తట, వలసల మీద ఏదో పుస్తకం రాస్తున్నాడట, నా వివరాలు అడుగుతున్నాడు. నా ఇల్లు పార్వతీపురం, నా కళ్ళం విశాఖపట్నం, నా కార్యక్షేత్రం విజయనగరం, నా రంగస్థలం శ్రీకాకుళం, నా ఊరు ఉత్తరాంధ్ర, నా పేరు కళింగోర చెప్పాను. అతనేదో రాసుకుంటున్నాడు. మా ఆవిడొచ్చింది, ఎవరితో మాట్లాడుతున్నారండి అంటూ చూస్తే ఎదురుగా ఎవరో లేరు. బాగుంది తిత్తవా, ఇదేటిలాగా ఎప్పుడూ లేదు పరేగానే మాట్లాడుతున్నారు, ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మంచిదేటో. ఏమీ కాదులే అని నవ్వి తను తెచ్చిన టీ తాగి బయటికి వెళ్ళాను. బయట చీకటిగానే ఉంది, ఇంకా కప్ప అరుపు వినిపించలేదు. పాము కడుపులో ఎప్పటికి జీర్ణమైపోయి ఉంటుంది, కానీ దాని దీనమైన అరుపు ఇంకా నా చెవుల్ని వదలడం లేదు. నిద్రలేమి మగతను వదిలించుకోవడానికి స్నానం చేశాను. రాత్రి వచ్చిన కళను గుర్తు చేసుకుంటూ కొంత తేలిపడినట్లయింది. గదిలోకి వచ్చేసరికి గేటు చప్పుడైతే వెళ్ళి తీశాను. ఎదురుగా రాత్రి నా కళలో కనిపించిన మనిషి. మళ్ళీ కళ?
మా ఆవిడనట్లు నాకేదో అయిందా?

0: కాదు నిజమే, వస్తున్నది మనిషే కాదు పాము, కాదు కాదు మనిషి కాదు కాదు పాము మనిషి. చేతిలో శుభలేఖలా ఉంది, బహుశా మా కళ్ళల్లో తను కట్టించిన నూతన గృహప్రవేశానికి ఆహ్వానమేమో. అతనొచ్చి ఎదురుగా కూర్చుని నవ్వాడు. అచ్చం పామునమంటే ఉందా నవ్వు. ఆహ్వాన పత్రిక నా చేతుల్లో పెట్టి తప్పక రావాలని చెప్పి వెళ్ళాడు. అతడు ఆ వెళ్తుంటే గోధుమ వన్ని సర్పం మెలికలు తిరుగుతూ వెళ్తున్నట్లు అనిపించింది. సముద్ర తీరము, కొండలు, అడవి, మైదానము, పడగ నీడలో కొనుక్కుతున్న దృశ్యం కళ్ల ముందు కదలాడింది. ఎదురుగా ఆహ్వానం కార్డు పాము వదిలిన కుబుసంలా కనిపించింది. గాలి విసురుకి పాము కుబుసం కిటికీ అవతలికి ఎగిరిపోయింది. మళ్ళీ మొదలైంది వర్షం. విరుచుకు పడింది హోరు గాలితో మా రేకుల ఇంటి మీద తుఫాను.
1: మీరు ఇంతవరకు శ్రీ గంట్యాడ గౌరీనాయుడుచే నాలుగు పడగల పాము కథానిక విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు, అందరికి పంచు. ఎస్ మరి, మనమున్న తెలుగు చిత్రగీతాలు వినడానికి సిద్ధంగా. మరి మొదటిగా అభిలాష చిత్రం నుండి ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వండర్ఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది. రచన ఆచార్య ఆత్రేయ, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ.

ఎస్, మరి తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. తరువాతగా బలాదూర్ చిత్రం నుండి సాంగ్ సిద్ధంగా ఉంది. సంగీతం కెఎం రాధాకృష్ణన్ అండ్ చిత్ర కారుణ్య వాయిస్లో వండర్ఫుల్ ట్రాక్.

ఇంతవరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్న నేపథ్యంలో ఏర్పాట్లను గత రాత్రి మంత్రి పరిశీలించారు. ఫీడర్ కెనాల్లో రెగ్యులేటర్ గేట్ల పనులను పరిశీలించి ఘాట్, స్థూపం, సభావేదిక ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సుమారు 7,000 కుటుంబాలు చేసిన త్యాగం ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు అందనున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: తాగడానికి నీళ్ళిస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టి ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైన ఆలోచనతో, అరే 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, ప్రతి గ్రామము కూడా 11 ముప్పు గ్రామాలకి కమిటీలు వేసి అక్కడికి వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా వాళ్ళు స్టడీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి.
0: రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ఈ నెలాఖరు వరకు ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులను గుర్తించి వారి ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి

0: అని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 52 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్దిలో రహదారి సౌకర్యం అత్యంత కీలకమని తెలిపారు. రోడ్లు అందుబాటులోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అడవిపై ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదను ఆదాయ వనరుగా మలుస్తూ వందన్ వికాస్ కేంద్రాలు గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి దోహదపడనున్నాయి. అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, కొండచిప్పలు, ఉసిరి, కరక్కాయ, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గిరిజన మహిళా సంఘాలు యువతను సమీకరించి ఉత్పత్తుల శుభ్రత, ప్యాకింగ్, నిల్వ, మార్కెట్పై శిక్షణ ఇస్తున్నారు. జీవనోపాధి మెరుగుపడడంతో పాటు అటవీ సంపద సంరక్షణకు కూడా ఇవి దోహదపడుతున్నాయని మక్కువ మండలం వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ జయకుమార్ పేర్కొంటూ,
1: ముఖ్యంగా ఈ విడివీకెల్ అనేవి ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన గిరిజనులు పండిస్తున్నటువంటి పంటలు, అలాగే అటవీ ఫలస్థాయి అటవీ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి సరైన మద్దతు ధర వాళ్ళు పొందేటట్టు, అలాగే వాటిని ప్రాసెసింగ్ ఏమైనా చేసుకోవడానికి వాళ్ళు పండించిన పంటల్ని వాల్యుయేషన్ చేసుకుని అమ్ముకొని తద్వారా వాళ్ళ జీవనోపాధి కానీ వాళ్ళ వార్షిక ఆదాయాలు కానీ వృద్ధి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అమలు చేయించడానికి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడు మండలం దొరకుంట శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఇడ్డీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా వారిలో 3 ఉమ్మడి కృష్ణాజిల్లాకి చెందినవారు కాగా మరో 20 తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. ఈ ప్రమాదంలో 6 మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, రాష్ట్రంలోని 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రైతులు సాగు కొనసాగించారని, ప్రస్తుతం పంటల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
2: చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జులై, ఆగస్టు నెల 20, ఆగస్టు 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని అశోక్ నగర్లో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి ఎన్ జితేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 750

మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు అర్హులని వివరించారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రాలు నకలుతో

0: చేశారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్నల సేవలో పథకం అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0891-2727-244, అలాగే 0891-2727-288.

0: హలో,
1: హలో, బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: సూపర్ గా ఉన్నానండి.
0: మీ పేరు?
1: సుమలత అండి, కాకల్లో నుంచి.
0: ఏ సినిమాలో పాట?
1: జగదీశ్వరుడు అతిలోక సుందరి సినిమాలోని అబ్బాయి తీయని దెబ్బా ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా, ఆ పాట కావాలండి.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు కృష్ణవేణి మేడం.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు? హలో,
1: హలో,
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారండి?
1: గీతాంజలి మేడం.
0: పాట
1: ఓ ప్రియా ప్రియాను.
0: ఓకేనండి, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీ పేరు? హలో హలో,
1: హలో,
0: మీ పేరు అండి?
1: నా పేరు కృప అండి.
0: ఏ సినిమాలో పాట?
1: రెబల్లో నుంచి దీపావళి అన్న పాట కావాలండి సాంగ్.
0: ఓకే అండి.
2: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

0: హలో,
1: హలో అండి.
0: బాగున్నానండి. బాగున్నారా మీరు?
1: బాగున్నాను మేడం.
0: మీ పేరు?
1: నా పేరు రాధిక అండి.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు స్వామిత్వ మత్స్యంలోది నేను కాకినాడకి మాట్లాడుతున్నానండి. ఓం ఓం అయ్యప్ప, ఓంకార రూప అయ్యప్ప అన్న పాట కావాలండి.
0: ఓకేనండి, వినండి.

0: नहीं सतर्कता बरतने पर दिया जोर। ओणम का त्यौहार पारंपरिक उत्साह के साथ मनाया जा रहा है और पैगंबर हजरत मोहम्मद का जन्मदिन ईद मिलादुन नबी धार्मिक उत्साह के साथ मनाया जा रहा है। देश के पूर्वी और पूर्वोत्तर राज्यों में अगले दो दिन तक मूसलाधार बारिश की संभावना। और क्रिकेट में भारत ने कोलंबो टेस्ट मैच में श्रीलंका को फॉलो ऑन खेलने के लिए कहा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ వివరాలు. వాల్తర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వాతావరణ సమాచారం విన్నారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం. ఇదో అలరించే కెరటం, ఆల్కించు ఆనందించు అందరికీ పంచు. ఒకే గొంతు, ఎన్నో భావాలు, ఒకే స్వరం, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు. పాట ఏదైనా, భావం ఏదైనా, తన గానంతో మనసులను మెప్పించే ఒకే ఒక సింగర్ పాడిన పాటలతో ఈరోజు మీ ముందు సిద్ధంగా ఉంది సాంగ్ బై వన్ సింగర్ ప్రోగ్రామ్. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు గీతా మాధురి గురించి కొన్ని విషయాలు వింటూ ఆమె పాడిన పాటలు కొన్ని విని ఎంజాయ్ చేసేద్దామా?

0: వెల్, బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదండి. మరి ఈ కార్యక్రమంలో గీతా మాదిరి కోసం ఒక కొన్ని మాటలు. 1989 ఆగస్ట్ 24 ఆంధ్రప్రదేశ్ పాలకొల్లులో జన్మించారంట గీతా మాదిరి. తల్లిదండ్రులకు ఏకైక కుమార్తెట. చిన్నప్పటి నుంచే గీతా మాదిరికి సంగీతంపై ఆసక్తి ఉండేదట. ఆమె కోచర్లకోట పద్మావతి వద్ద శాస్త్రీయ సంగీతం మరియు రామాచార్య వద్ద లైట్ మ్యూజిక్ కూడా శిక్షణ పొందారంట. అయితే ఆమె పాడిన శ్రీమంతుడు సినిమా నుంచి రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో ఈ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. విని ఎంజాయ్ చేసేయండి.
1: జింగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి.

అస్సలు ఈ సాంగ్కి గీతా మాదిరికి మాత్రం మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ నటించిన జనతా గ్యారేజ్ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామజోగి శాస్త్రి సాహిత్యంలో గీతా మాదిరి సాగస్ పాడిన ఈ సాంగ్కి గీతా మాదిరికి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. అండ్ ఖచ్చితంగా మేము లోకల్ అని చెప్పడానికి ఈ పాటనైతే ఖచ్చితంగా ఉపయోగిస్తారు, అదే పక్కా లోకల్. సో ఈ పాటని విని ఎంజాయ్ చేసేయండి.

0: బకాలోకల్.
1: గీత మాదిరి ప్లేబ్యాక్ సింగర్గా మొదట కులశేఖర్ దర్శకత్వంలో ప్రేమలేఖ రాస కోసం పాట పాడారు. ఆ చిత్రం విడుదల కాకపోవడం జరిగింది. ఆ తర్వాత చిరుత సినిమాలో ఒక మంచి పాటను పాడి ఒక మంచి గుర్తింపునైతే పొందారు. ఎంఎం కీర్వాణి సంగీత దర్శకత్వంలో గీతమాదిరి పాడిన ఈ బ్యూటిఫుల్ రాంగ్ విని ఎంజాయ్ చేసేయండి.

లవ్లీ బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. ఇదే విధంగా గీతా మాధురి ఇద్దరు అమ్మాయిలతో చిత్రంలో అల్లు అర్జున్, అమలాపాల్, కేథరిన్ ట్రెస్సా నటించిన ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా భాస్కర్ పట్ల సాహిత్యంలో గీతా మాధురి సాగర్ పాడిన ఈ సాంగ్ ఎంజాయ్ చేసేయండి విని.

మన తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ కూడా ఆమె చాలా పాటలను అందించారు. ఆమె గాత్రంలో ఇప్పటికే దాదాపు 500 పైగా చిత్రాలకి పాటలు పాడారు.

0: మరి ఒక్క సింగర్ ఆ సింగర్ పాడిన పాటలు అన్నింటినీ ఒకే చోట వినిపించే కార్యక్రమం సాంగ్స్ బై వన్ సింగర్ ప్రోగ్రామ్ విన్నారు కదా. ఈ ప్రోగ్రామ్కి మరి బాయ్ చెప్పేద్దాం, నెక్స్ట్ ప్రోగ్రామ్కి రెడీ అయిపోదాం. చిన్న వాణిజ్య ప్రకటనతో
1: నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం రెయిన్బో, ఇదో అలరించే కేరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన అలనాటి గీతాలు కోరుకుని వినే కార్యక్రమం మధురమే సుధాగానం కార్యక్రమం రెడీగా ఉంది. అస్సలు లేట్ చేయకుండా మీకు కావాల్సిన పాటని, ఆ చిత్రం పేరు, మీ పేరు వాట్సాప్ చేసేయండి. మీరు వాట్సాప్ చేసేయాల్సిన నెంబర్ 6304767436. మర్చిపోకండి, 1980 సంవత్సరం కంటే ముందు రిలీజ్ అయిన పాటల్ని మాత్రమే అడగాలి. మరి మొదటిగా మా కోసం మాకు నచ్చిన పాటని ప్లే చేయండి అంటూ ఎవరు కోరుతున్నారో చూసేద్దాం.

మధురమే సుధాగానం కార్యక్రమంలో మా కోసం జీవిత చక్రం చిత్రం నుండి సువ్వి సువ్వి అనే పాటని మా కోసం ప్లే చేయండి అంటూ కోరుతున్నారండి. నిజామాబాద్ జిల్లా నుండి మురహరి యశోద జానకి రాజు గారు ఖచ్చితంగా మీకోసం ప్లే చేయడం జరుగుతుంది. విని ఎంజాయ్ చేసండి.

మరి మధురమే సుధాగనం కార్యక్రమంలో మీరు కొరుకునే పాటలను ప్లే చేయడంతో పాటు ఏదో ఒక ప్రాంతం విశేషాలను మీకు అందిస్తాం కదండి. మరి ఈరోజు నేనైతే గుజరాత్ రాష్ట్రంలో నర్మదా జిల్లాలోని నర్మదా నది తీరాన వెలసిన స్వామి నారాయణం మందిరం కోసం కొన్ని విశేషాలతో రెడీగా ఉన్నాను. మరి వాటి గురించి చెప్పబోయే ముందు మా కోసం మాకు నచ్చిన పాటని ప్లే చేయండి అంటూ ఎవరు కోరుతున్నారో చూసేద్దాం. ప్రేమ్ నగర్ సినిమా నుంచి మా కోసం ఏదైనా పాటను ప్లే చేయండి అంటూ వేపగుంట నుంచి జి శ్రీనివాసరావు గారు కోరుతున్నారండి. ఖచ్చితంగా అండి, ఒక మంచి ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ ప్లే చేస్తున్నాము, విని ఎంజాయ్ చేసేయండి.

సువిశాల ఆవరణంలో 40కి పైగా ఆలయాలు, అందమైన ఉద్యానవనం, నిండుకుండను తలపించే కమలం ఆకృతిలో ఉన్న కొలను, ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి స్వామి నారాయణ మందిరంలో. మూడు అంతస్తులతో ఉన్న ఈ ఆలయంలో భక్తులను స్వాగతించేందుకు 6 ద్వారాలున్నాయంట. అందులో ప్రధాన ఆకర్షణ గజేంద్ర ద్వారమట. మరి ఇంకొన్ని విశేషాలు స్వామినారాయణ మందిరం కోసం వినే ముందు మా కోసం పాటని ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. వేటగాడు మూవీ నుంచి ఒక మంచి పాటని మా కోసం ప్లే చేయండి అంటూ కోరుతున్నారు మహేష్, అనంతపూర్ నుంచి. ఎన్టీ రామారావు, శ్రీదేవి నటించిన ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, వేటూరి సుందరరామూర్తి సాహిత్యంలో బాలు సుశీల వాయిస్లో ఈ పాట విని ఆస్వాదించండి.

0: రమ్మా.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: స్వామి నారాయణ మందిరం కోసం వింటున్నాం కదండి. 151 అడుగుల ఎత్తుతో ఉన్న నారాయణ విగ్రహంతో పాటు శ్రీరాముడు, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడి విగ్రహాలు, మహర్షులు, స్వాతంత్ర సమరయోధుల మూర్తులు ఇవన్నీ ఆ ప్రాంతంలో చూడవచ్చట.

ఆ మందిరం విశేషాలు మనం తెలుసుకునేలోపు మధురమే సుధాగానం కార్యక్రమంలో మా కోసం పాటని ప్లే చేయండి అంటూ కోరుతున్నారు సప్తస్వరాలు చిత్రం నుండి. అదే నీ వంటివి అనే పాటని కోరుతున్నారు కాంతారావు, రాజశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించారు. ఘంటసాల పి సుశీల వాయిస్లో ఈ బ్యూటిఫుల్ సాంగ్ని వినియండి.

ఒక మంచి సాంగ్ అయితే విన్నారు కదండి. మరి నా కోసం నాకు నచ్చిన పాటని ప్లే చేయండి అంటూ జగన్నాథపురం నుంచి శ్రీను గారు కోరుతున్నారండి, శ్రీను ఈశ్వరరావు గారు కోరుతున్నారు. నేనంటే నేను మూవీ నుంచి మా కోసం ఒక మంచి పాటని ప్లే చేయండి అంటూ కృష్ణ కాంచన, కృష్ణంరాజు, చంద్రమోహన్ నటించిన ఈ చిత్రానికి రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఎస్పి బాలు సుశీల వాయిస్లో, కోసరాజు రాఘవయ్య చౌదరి సాహిత్యంలో ఈ పాటని వినియండి.

స్వామినారాయణ మందిరంలో రామాయణ మహాభారత ఘట్టాలు, కాళీమర్దనం, గోవర్ధనగిరి ఘట్టం, గంగావతరణం, క్షీరసాగర మథనం, పార్వతీ కళ్యాణం, ఇలా ఘట్టాల ప్రదర్శన కూడా చేస్తారట. యమపురి దర్శనం అయితే గగురుపటుని గురిచేస్తుందంట. మరి కార్యక్రమంలో చిన్న ఇన్ఫర్మేషన్ అండి, 5:30 డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న 65వ సబ్రట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా U17 బాలికల జూనియర్ ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన ప్రత్యేక వ్యాఖ్యానాన్ని వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. మిస్ అవ్వద్దు ఖచ్చితంగా, ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం వస్తుంది. అయితే మధురమే సుధాగానంలో మీకు నచ్చిన పాటలు, మీరు మెచ్చిన పాటలు కోరి విని ఎంజాయ్ చేశారు కదండి. గుజరాత్, దానితోపాటు గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది జిల్లాలో ఉన్న నీలకంఠధామ్ నారాయణ మందిరం విశేషాలు కూడా విన్నారు కదా. మరి ఇంతటితో మధురమే సుధాగానం కార్యక్రమానికి మరి బాయ్ చెప్పేద్దాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మరి సాయంత్రం 4 కావస్తుంది. రోజంతా ఉన్న బిజీ పనులకు ఒక చిన్న బ్రేక్ ఇస్తూ మైండ్ని రీఫ్రెష్ చేయాలనుకుంటూ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు సరదాగా కాసేపు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, కాసేపు సరదాగా మాట్లాడేద్దాం అని వెయిట్ చేస్తున్నారు కదా, నాకు తెలుసండి. నేను కూడా టాపిక్తో రెడీగా ఉన్నాను. మరి నేను మీకు ఈరోజు ఇచ్చే టాపిక్ ఏంటంటే, మీ ఫ్యామిలీతో కలిసి మీరు చేసిన అల్లరి సరదా పని. మీ చిన్నప్పుడో, మీ చదువుకున్నప్పుడో మీ ఫ్యామిలీతో కలిసి గుర్తు తెచ్చుకొని మాతో, మా శ్రోతలందరితో షేర్ చేసుకోండి, కాల్ చేసేయండి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ 2727244 2727288. మరి అసలు లేట్ చేయకుండా కాల్ చేసేయండి. మరి ఫస్ట్ కాలర్ ఎవరో మనం చూసేసే ముందు పవన్ కళ్యాణ్, భూమిక చావ్ల, ఎస్జే సూర్య దర్శకత్వంలో నటించిన ఖుషీ సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఎంజాయ్ చేసేయండి.

వెల్, మంచి సాంగ్ అయితే వినేశారు కదండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో నేను ఒక టాపిక్ మీకు ఇచ్చాను, అది మళ్ళీ చెప్తున్నాను. చిన్నప్పుడు లేదా మీరు చదువుకున్నప్పుడు మీ ఫ్యామిలీతో కలిసి చేసిన అల్లరి సరదా పని మాతో షేర్ చేసేయండి. మా నాతో పాటు మిగిలిన శ్రోతలు కూడా వింటారు. మరి ఎవరు వాళ్ళ జ్ఞాపకాన్ని, వాళ్ళ మధుర స్మృతిని మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారో కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో హలో. అరే ఫస్ట్ కాల్ రే మనకి కట్ అయిందండి, ఏం చేయలేం. సిగ్నల్ ఉన్న చోట మాత్రమే ట్రై చేయండి, రేడియోకి కొంచెం దూరంగా ఉండి ట్రై చేయండి, ఖచ్చితంగా కాల్ కనెక్ట్ అవుతుంది. మరి నెక్స్ట్ కాల్ ఎవరో చూసేలోపు ప్రభాస్ ఆర్తి అగర్వాల్ నటించిన అడవిరాముడి చిత్రం నుంచి మణిశర్మ మ్యూజిక్లో మణిశర్మ వాయిస్లో కళ్యాణి వాయిస్లో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ ఎంజాయ్ చేసండి.

0: మరి మంచి ఎనర్జెటిక్ సాంగ్ విన్నాం కదండి. మరి కాల్ రిఫ్ ఎవరో చూసేద్దాం. హలో హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. నమస్తే.
1: మండలపాలెం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
0: సత్యనారాయణ గారు టాపిక్ విన్నారా?
1: విన్నానమ్మా. అయితేనండి, మాకు అమలాపురం దగ్గరలో ఒక 20 కిలోమీటర్ల దూరంలో అప్పనపల్లి అనే ఒక గ్రామం ఉందండి. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందమ్మా.
0: ఓకే.
1: మా భార్య మా పిల్లలతో అందరూ కలిసి ఒక రోజంతా అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఒక రోజంతా అక్కడ సరదాగా గడిపి వచ్చావమ్మా.
0: ఓకే
1: అంతేనండి అమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మరి నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. మీరు చేసిన ఫ్యామిలీతో కలిసి మీరు చేసిన అల్లరి, చాలా అల్లరి సరదా పని. హలో,
2: నమస్తే. బాగున్నారేనే?
0: బాగున్నాండి. నమస్తే అండి.
2: లక్ష్మి గారేనే?
0: అవునండి,
2: పసరపు సత్యరెడ్డి అనే.
0: సత్యరెడ్డి గారు టాపిక్ విన్నారా?
2: అయినా మామూలుగా అల్లర పని అయితే చిన్నప్పుడు అయితే చిన్నప్పుడు అందరూ బాగుంటాయి ఇప్పుకుంటారు కదా, అప్పుడు గెలిచి ఉండే జనాలు.
0: అవునా?
2: తర్వాత మీ అందరం తిరుపతి మాట్లాడి తిరుపతి వెళ్తే
0: హలో.
3: హాయ్ లక్ష్మి. శుక్రియా.
0: శుక్రియా అండి.
3: సుమలత అండి, కాకలో నుంచి.
0: సుమలత గారు టాపిక్ విన్నారా?
3: సూపర్ గా విన్నానండి.
0: ఓకే, మరి చెప్పండి, మీ ఫ్యామిలీతో కలిసి మీరు చేసిన అల్లరి సరదా పని.
3: అంటే మా అమ్మగారు నేను చేసిన వంటలు మా పిల్లలకి నచ్చేవి కావు. ఆదివారం వస్తే మా పిల్లలు అందరూ కలిపి వంటలు చేసి అందరూ కూర్చుంటే, అమ్మ తోటకూర పప్పు ఇచ్చావు అనేసి వీళ్ళు కామెడీగా చేసినప్పుడు, వీళ్ళు వండిన వంటలు చికెన్ పప్పు ఇచ్చావు

0: ఓకే.
1: నడిచి అందరూ
0: అలా
1: నీళ్లు
0: డైలాగును
1: ఆడేటప్పుడు
0: వాడేవారన్నమాట.
1: నీళ్లు ఆడినప్పుడు అందరం కలిసి ఆడితే పక్కన పాప్కార్న్ ఏమి పెడితే అవన్నీ తినేసేవారన్నమాట. అలా సరదాగా.
0: ఓకే ఓకే,
1: థ్యాంక్ యూ మేడం.
0: నైస్ అండి, థ్యాంక్ యూ అండి. హలో హలో హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్. నమస్తే మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే
1: రాధా, శ్రీకాకుళం.
0: రాధా గారు.
1: బాగున్నారా?
0: బాగున్నా అండి, మీరు బాగున్నారా? టాపిక్ విన్నారా?
1: బాగున్నా. ఆ టాపిక్ విన్నా, టాపిక్ విన్నాను. అది మేము చిన్నప్పుడు అందరం కలిసి అమ్మాళ్ళు, అమ్మ అన్నయ్య మొత్తం 5 మెంబర్స్, మేము
0: ఓకే
1: బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరం కలిసి వెళ్ళే వంట అన్ని చేసుకుని వెళ్ళిపోవాళ్ళం.
0: ఓకే
1: అక్కడ మా చిన్ననికి హరిదాసులు గెటప్ వేసేసి వాడికి హరికథ చెప్పి మనం మేము అందరం కూర్చొని వింటున్నట్టు అలాంటి నల్లగా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న పల్లెటూర్లు గట్టరా నడిపించేవాడు నాకు, అలా తీసుకుని వెళ్ళిపోతుండే వాడు. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోతుండే వాడు. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారేమో చిన్న భజన పెట్టేవారు అనమాట అవి ఇద్దరు కలిపి.
0: ఓకే, నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: మరి సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి ఇంకొకసారి కాల్స్ ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా కాల్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈలోపు సిద్ధార్థ్ తమన్నా భాటియా నటించిన సినిమా కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో సోను నిగమ్ శ్రేయ ఘోషల్ వాయిస్లో బ్యూటిఫుల్ ట్రాక్ని ఎంజాయ్ చేసండి.

0: చుంచుకా చుంచుకా చుంచు.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడుగులో తామర
5: సై బాల్,
4: బురద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: వెల్, నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో
9: మేడం.
8: నమస్తే అండి.
9: శీలానగర్ మేడం.
8: సార్ టాపిక్ విన్నారా?
9: విన్నాను మేడం. చిన్నప్పుడు మేడం స్కూల్కి వెళ్ళినప్పుడు నా బట్టలు మా తమ్ముడు వేసేసుకునేవాడు.
8: ఓకే.
9: రోజు తగు వాగి తీసుకుని స్కూల్కి వెళ్ళే ముందే మామ వచ్చి ఇద్దరికి షర్ట్ చేసేది మాట.
8: ఓకే.
9: రోజు ఇలాగే అవుతుండేది మేడం.
8: అవునా? మరి మీ ఇద్దరు కలిసి చేసిన అల్లరి పని ఏమైనా ఉందా? ఇద్దరు కలిసి చేసింది
9: అదే ఇది కొట్టుకోవాలి ఇద్దరికి.
8: అవునా?
9: మా అమ్మ వచ్చి ఇద్దరికి దంచేసేది.
8: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
9: ప్రతిరోజు
8: నైస్ అండి, నైస్. హలో
10: హలో
8: హలో
10: హలో శుభ సాయంత్రం.
8: శుభ సాయంత్రం అండి.
10: మాట్లాడుతున్నామా
8: సార్? టాపిక్ విన్నారా?
10: విన్నానమ్మా. చిన్నప్పుడు చదువుకున్న టైంలో చిన్నపిల్లలే ఆలోచించడం అలకపోవడం ఇలా చేసేవాళ్ళమ్మా. చూసేస్తాడు
8: మీ ఫ్యామిలీతో కలిసి మీరు చేసినది?
10: ఫ్యామిలీ అంటే వాళ్ళ చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఫ్యామిలీతో ఎలా గెలడం అలా చేసేవాళ్ళు.
8: మీ ఫ్యామిలీలో చిన్నపిల్లల్ని అలర్ట్ చేసేవారా?
10: అవునమ్మా.
8: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. హలో.
11: హలో అండి, నవ్వులన్న నవరత్నాల రాణి లక్కీ లక్ష్మి. బాగున్నారండి?
8: బాగున్నాండి. మీరు బాగున్నారా?
11: బాగున్నానండి. మీరు నవ్విస్తుంటేనే మాకు, నవ్వించి మురిపిస్తుంటేనే మాకు ఆనందం వచ్చేస్తుంది.
8: అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి టాపిక్ విన్నారా ఈరోజు?
11: విన్నానండి.
8: మరి లేట్ చేయకుండా చెప్పేయండి.
11: తప్పకుండా. నా పేరు అగ్రహారపు త్రినాద్ అండి.
8: త్రినాద్ గారు,
11: చిన్నమ్మవరం నుంచి మాట్లాడుతున్నానండి.
8: ఓకే.
11: బ్లైండ్ అండి.
8: ఓకే త్రినాద్ గారు, చెప్పండి.
11: చెప్తాను. నేనైతే ఫ్యామిలీతో ఎక్కువ అయితే ఊళ్ళకే వెళ్ళేవాళ్ళండి. 4-3 సార్లు తిరుపతి వెళ్ళాను.
8: ఓకే.
11: అది బాగా ఎంజాయ్ చేసేవాడినండి. మరి తర్వాత సీడే ఒకసారి.
8: అప్పుడు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా?
11: మర్చిపోలేని సంఘటన అంటే భోజనాలు లేదా టిఫిన్ లేదా కదండి. నాతో నాతో ఎవరు పోట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక భోజనం దగ్గర కానీ టిఫిన్ దగ్గర కానీ చిన్న అలర్ట్ చేసేవాడు. అంటే నాకు ఎంత టిఫిన్ కావాలి అంత భోజనం కావాలి, అంత భోజనంగా ఎంత టిఫిన్ కావాలని అలర్ట్ చేసేవాడు అంతే.
8: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి ఇంకా కాలేజ్ ఏం చెప్తారో వినే ముందు బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పుడు సెన్సేషనల్ హిట్ అని చెప్పాలి. అదే నరసింహనాయుడు. బాలకృష్ణ సిమ్రన్, ప్రీతి జింగానియా నటించిన ఈ మూవీలో ఉదిత్ నారాయణ్ సుజాత వాయిస్లో బ్యూటిఫుల్ ట్రాక్ విని ఎంజాయ్ చేసండి.

0: మరి నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దామండి. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు చెప్పండి.
1: అవునండి. అయితే చిన్నప్పుడు మా ఫ్యామిలీలో మా ఇద్దరు అందములు అండి, ఇద్దరు అందములు ఒకేలా ఉండేవాళ్ళు అండి.
0: ఓకే.
1: అయితే ఆ ఏదైనా బట్టలు చెప్పులు కానీ అన్ని సరిపోయాయండి. ఇద్దరికి ఒకేలాగా ఒక సైజ్ సరిపోయిందండి.
0: ఓకే.
1: అయితే ఇద్దరం కూడా ఒకదాని గురించే పట్టలు పట్టేవాళ్ళం అండి. ఇద్దరికి చెప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్టలు ఇంకేదైనా
0: అది నాకే కావాలి,
1: నాకే కావాలంటే నాకే
0: నాకే
1: కావాలండి.
0: కావాలి.
1: అప్పుడు ఏం చేసేవారంటే పెద్దవాళ్ళు ఏదో మాటలు మామూలుగా చెప్పేవారు.
0: ఓకే.
1: అక్కడ శృతి మించితే అప్పుడు పడేయండి. ఆ చెరుకు రెండు పడేసి అప్పుడు వాళ్ళు సమాధానం చేసేవారండి.
0: సో నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: ఓకే అండి.
0: హలో
2: గుడ్ ఈవినింగ్.
0: హలో,
2: గుడ్ ఈవినింగ్.
0: గుడ్
2: లక్ష్మీజీ.
0: ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.
2: శ్రీకాకుళం జిల్లా అమదాలా వలస నుంచి సుభాష్ మురళి మేడం.
0: మురళి గారు
2: బాగున్నారా?
0: బాగున్నాండి, చెప్పండి.
2: టాపిక్ అయితే మేము ముగ్గురు బ్రదర్స్ మేడం.
0: ఓకే.
2: ప్రతి సంవత్సరం బాల్యంలో భోగి రేపంటి వేళ మన పరిసర ప్రాంతాల పెరట్ లో ఉన్నటువంటి అన్ని చెక్కలకి తెచ్చుకెళ్ళిపోయేవాళ్ళం.
0: ఓకే.
2: ముందు రోజు రాత్రి భోగి కాపులకుంటే మరుసటి రోజు తెలిసేది ఇంట్లో అమ్మ ఒక దారి వేసేది ముగ్గురు అందమ్ములకి కలిపి. మీరు ఎందుకు వేశారని ప్రతి సంవత్సరం ఇదే తంత సర్వ.
0: ప్రతి సంవత్సరం
2: ప్రతి భోగి ముందు రోజు ఈ పని, భోగి రోజు దెబ్బలు. బాల్యంలో ఒక తీపి గుర్తులు మాకు.
0: సో నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: పెళ్లి కళలు, పెళ్లి సంబరాలు నేపథ్యంలో వచ్చే ఈ పాట ఖచ్చితంగా ప్లే చేయాల్సిందే ప్రతి పెళ్ళిలోని. అదే మహేష్ బాబు భూమిక చావల నటించిన ఒక్కడు సినిమా నుంచి. సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యంలో హరిహరన్ శ్రేయ ఘోషల్ వాయిస్లో వినేయండి. మరి అస్సలు లేట్ చేయకుండా మంచిగా ఎంజాయ్ చేసేయండి.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, కాల్ ఎవరో చూసేద్దా. హలో
1: హలో
0: హలో,
1: నమస్తే మేడం.
0: కొంచెం రేడియోకి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడరా.
1: నేను దూరంగా ఉన్నానమ్మా.
0: ఓకే మేడం, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు.
1: నా పేరు అమ్మాజీ అండి, జాజా స్పీకి మాట్లాడుతున్నాను.
0: ఓకే,
1: మా పిల్లల గురించి చెప్తానండి. నా చిన్నతనం ఇప్పుడో పోయింది కదా.
0: మీ చిన్నతనంలోనైనా మీరు మీ ఫ్యామిలీతో ఏదో అల్లరి పని చేసే ఉంటారు కదమ్మా.
1: అదే ఇప్పుడు అంటే పిల్లల కోసం చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను.
0: ఓకే ఓకే, మీ ఇష్టం,
1: అదే నా గురించి చెప్పాలంటే చెప్పమని చెప్తాను.
0: చెప్పండి చెప్పండి, మీ గురించి చెప్పండి.
1: అయితే నా గురించి అంటే మా తమ్ముళ్ళు ఇద్దరు ఉండేవారండి, వాళ్ళిద్దరూ పోట్లాడుకుండేవారు నాకు తెలిసిన మా అమ్మ.
0: ఓకే,
1: అయితే వాళ్ళు పోనీలే, వాళ్ళు చిన్నవాళ్ళు కదా అనేసి నేను ఇచ్చేసేదాన్ని.
0: ఓకే
1: నా చేతిలో పట్టు

0: సరిపోతుంటే నేను పరిగెత్తి లాక్కుంటే
1: అవునా.
0: అది మరి వచ్చి పోనీ కదా చిన్నాళ్ళని తీసేసిన తర్వాత వాళ్ళు తీసుకునే తీసుకొని నాకు దించి ఉంచేయాలి కదా, వాళ్ళు తీసుకునేది కాక నా దగ్గరికి పట్టుకు పడిపోయేవారు. అప్పుడు నిన్న ఉరుకునే దాన్ని పంతానికి వెళ్ళిపోయి వెళ్ళి పరిగెత్తుకెళ్ళి తీసుకొచ్చేసాను మొత్తం అంతన. మా అమ్మ దేవుడు వేయటం అలా చేస్తావు తప్పు కదా, వాళ్ళు చిన్నాళ్ళు కదా అనేవారు.
1: అదేనండి, అప్పుడు చిన్నప్పుడు చేసే ఆ చిన్న చిన్న అల్లరి పనులు ఇప్పుడు ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోతుంది. అందుకే మీ గురించి చెప్పమన్నా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: మేము ఆకాశ శ్రీనివాసరావు, రామలక్ష్మి, జంగారెడ్డి గుడి నుంచి మేడం.
1: చెప్పండి శ్రీనివాస్ గారు.
2: మేడం గారు, ఇప్పుడే పెట్టాము ఎఫ్ఎం.
1: ఓకే అండి, పర్వాలేదు. నేను టాపిక్ చెప్తాను.
2: చెప్పండి మేడం.
1: మీరు మీ ఫ్యామిలీతో కలిసి చేసిన అల్లరి పని, సరదాగా చేసే అల్లరి పని ఏదైనా?
2: ఒక నేను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అండి, నైట్ టైం ఒకసారి బాగా చీకటి 7:30-8 టైంలో మా అమ్మగారు వంట చేసుకుంటున్నారండి సీరియస్ గా.
1: ఓకే,
2: నేను వచ్చి అమ్మా మాతా కబలం తల్లి అని వచ్చాను.
1: ఓకే,
2: ఆవిడ కొంచెం విస్తృతిగా బయటికి వెళ్ళవా అప్పుడు కాయ లేదు ఎలా పాలేదు ఏంటి వస్తాకి అందుకు.
1: అవునా?
2: అప్పుడు మా నాన్నగారు వచ్చి ఏమే ఎవరొచ్చారో చూసావా అని. అది ఇప్పుడు కూడా నాకు గుర్తుండిపోయింది మేడం.
1: సో నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్
2: యూ మేడం.
1: మరి నిజంగా అప్పుడు చేసే అల్లరి పని, సరదాగా చేసినా సీరియస్గా తెలియక చేసిన ఒక అల్లరి పని నిజంగా ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోతాయి కదండి. సో అలాంటి మధుర జ్ఞాపకాలు ఇంకా మన శ్రోతలు ఎవరు చెప్తారో వినే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫిదా మూవీ నుంచి హేమచంద్ర వాయిస్లో వినే ఎంజాయ్ చేసండి.

0: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్ 3 ఆకర్షణీయమైన
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: మరి ఇప్పటి వరకు చాలా మంది వాళ్ళ యొక్క మధుర జ్ఞాపకాలని మనతో షేర్ చేసుకున్నారు కదండి. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో లిజనర్స్ అందరికీ ఒకటేనండి, సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి ట్రై చేయండి. అలానే రేడియోకి కొంచెం దూరంగా వచ్చి కాల్ని ట్రై చేయండి. మీ కాల్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం, మిగిలిన శ్రోతలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈలోపు నాగార్జున నటించిన ఒక బ్యూటిఫుల్ మూవీ, ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమా చైతన్య. మరి ఈ చిత్రం నుండి ఎస్పి బాలు వాయిస్లో విని ఎంజాయ్ చేసేయండి.

0: హలో.
1: హలో హలో, బాగున్నారా మేడం?
0: బాగున్నా అండి.
1: అమ్మ బాబు, మీ అన్ని చిన్నప్పుడు చేసి అని బయలుపెడతాను మీరు చెప్పేసి కార్యక్రమాలు.
0: అవునా? మరి మీరు
1: అవును,
0: చెప్పండి.
1: చిన్నప్పుడు ఒక అమ్మ

0: మంచి వేడివేడిగా బొబ్బరపుడికి వేసేది. వేస్తే కొనుగోడానికి నాకు డబ్బులు కాదు. అయితే మా ఇంటి నుండే చింతపండు ఉండేది. చింతపండు రోజు చింతపండు జేబులు ఎండకు కేడు ఆ అమ్మకారికెళ్ళి ఇచ్చాడు. నా చిన్న చెరపాటుగా అమ్మపుడికి ఇచ్చేసాడు. అమ్మ మరి మా అక్క ఎక్కడ కనిపించిందో కనిపెట్టి మా అమ్మతో చెప్పేసింది. చెప్పిన దాని సంగం నాది అంటే మళ్ళీ మామూలుగా వెళ్ళాను. వెళ్ళిస్తుంది ఆ మా అమ్మ వచ్చింది అంతరోజు. వచ్చేది పారిపోయినా నిద్ర.
1: నైస్ అండి. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: నా పేరు ఆత్రేయపురపు నారాయణరావు, ఓల్డ్ సివిఐ టౌన్, విశాఖపట్నం. యాక్చువల్గా మాది నేటివ్ ప్లేస్ మడికి. నలుగురు బ్రదర్స్, పెద్దతను వాళ్ళు పెద్దవాళ్ళు. మేము ముగ్గురం కదా, ఒక 2 ఇయర్స్ గ్యాప్ అనమాట. సో మా నాన్నగారు చాలా కోపం, విశ్వామిత్రుడు అంత ఇది. మేము ఇంట్లో సెలవు రోజుల్లో ఒక రోజు ముగ్గురం అల్లరి చేసుకుంటూ మంచం మీద తైతక్కలాడాము. తైతక్కలాడితే మంచం ఈ సైడ్ పట్టి విరిగిపోయింది. అప్పుడు మా నాన్నగారు లేరు, ఏం చేయాలో వచ్చేటప్పటికి మాకు ఇంకా ముగ్గురికి ఇంకా ఎలా పడతాయో తెలియదు అంతే ఇంకా ఆయనకి. అప్పుడు అప్పటికప్పుడు పట్టుకెళ్ళి ఐడియా వేసుకుని 2 ఐరన్ పట్టీలు పట్టుకొచ్చి 2 ఈ పక్కన కింద 2 వేసి దాని స్క్రూలు వేసి బిగించేసి మళ్ళీ పట్టీలు వేసి దాని పైన మళ్ళీ బొంత అది వేసి దుప్పుడు వేసి ఇది చేసాం. తర్వాత ఇప్పుడు 6 నెలలు పోయిన తర్వాత చూసారు, ఇది ఎప్పుడు విరిగిపోయింది, ఇది ఎప్పుడు మదర్ స్లోగా చెప్పారు. అప్పుడు కోపం తగ్గిపోతుంది కదా.
1: అవునండి, ఖచ్చితంగా. కానీ చేసిన అల్లరి పని ఇప్పుడు ఒక మధుర జ్ఞాపకంగా ఉంటుంది.
2: ఇది చేసుకుంటే బట్టి వెరక్కట్ట మనసం లేకుండా
1: అయిపోయింది.
2: థ్యాంక్ యూ మ్యామ్.
1: హలో.
3: హలో హలో
1: సార్, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు?
3: మేడం, ఒక జస్ట్ కొంచెం డౌట్ మేడం.
1: చెప్పండి.
3: మార్నింగ్ 9 కి మెసేజ్ చేస్తాము, మా సాంగ్ ప్లే చేస్తారు, మళ్ళీ
1: 11 కి మెసేజ్ చేస్తారా?
3: హలో,
1: టాపిక్ విన్నారా?
3: నేను చెప్పేది విన్నారా మేడం? హలో,

0: హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం బాగున్నారా?
0: బాగున్నాండి గోపి గారు.
1: అయితే టాపిక్ లోకి వచ్చేద్దాం మేడం.
0: ఓకే అండి.
1: పెళ్లికి మా డాడీ సహా మొత్తం నలుగురం బయలుదేరాం మేడం. అంటే మా అన్నయ్య నేను, మా అమ్మ, మా నాన్న.
0: ఓకే.
1: అయితే పెళ్లిలో మరి మీకు తెలియదు అనుకుంటాను, పూర్వకాలం ఏంటంటే పంచదార పొంగులు అని వేసేవాళ్ళు.
0: ఓకే.
1: పొంగులు ఏమొచ్చి నేను తినేశాను. తినేసిన తర్వాత మా అన్నయ్య ఏం చేశాడు, తన పాకెట్ లో అంటే దాచేసుకున్నాడు.
0: ఓహో.
1: నేను తీసి నాకు స్వీట్ అంటే బాగా ఇష్టం. ఆ పొంగులు ఏం చేశాను, నాది నేను తినేశాను. నా బున్నా పొంగు తీసేసి మా డాడీ పాకెట్ లో పెట్టేశాను.
0: ఓకే.
1: పెట్టేసిన తర్వాత వాడు ఇంకేస్తాడు, ఏమైంది ఏటనేసి అడిగి నా మీద దగ్గుతే నేనే తినేశానని.
0: ఓకే.
1: అయితే మరి ఇక రత్త రత్త చేశాడు. చేసేస్తే నాకు తెలియదు అని చెప్పేసి చేస్తే మా డాడీ నాకు కూడా కొట్టిస్తారు అనమాట. అప్పుడు అసలు విషయం నేను చెప్పాను, అలా పొంగులు డాడీ మీ నాన్న మీ పాకెట్ లోనే ఉంటాయి, నేను తీసా అందులో పెట్టాను నాన్న అనేసి.
0: నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: ఓకే, థ్యాంక్ యూ.
0: వెల్, మరి నిజంగా మన శ్రోతలందరూ వాళ్ళ యొక్క మధుర స్మృతుల్ని, మధుర జ్ఞాపకాలని మనతో చాలా చక్కగా పంచుకున్నారు కదండి. ఇంతటితో ఈ సరదాగా కాసేపు కార్యక్రమం బాయ్ చెప్పేద్దాం. నెక్స్ట్ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తూ చిన్న వాణిజ్య ప్రకటన.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం రెయిన్బో, ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. కార్యక్రమంలో ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

కొత్త ఆలోచనలు, కొత్త లక్ష్యాలు, కొత్త అవకాశాల కోసం యువతులకు తోడుగా నిలిచే కార్యక్రమం యువవాణిలో ఈరోజు నేను ఏఐ కోసం కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నామండి. ఎందుకంటే మనం ఏఐ యుగంలో ఉన్నాం కాబట్టి ఇందులో నేర్చుకోవాల్సిన నైపుణ్యాల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. మరి వాటి గురించి వినే ముందుగా ఒక మంచి సాంగ్ని కలుసుకోవాలని చిత్రం నుండి వినేద్దాం.

యువ అనే కార్యక్రమంలో ఉన్నాం కదండి. ఈ కార్యక్రమంలో ఏఐ కోసం మనం తెలుసుకుంటున్నాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐతో పోటీ పడటం కంటే ఏఐని ఉపయోగించడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇది యువతకు ఉపయోగపడే ముఖ్యమైన సబ్జెక్ట్. మరి ఈ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ముందు, సూర్య సమంత నిత్య మీనన్ నటించిన 24 మూవీ, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యంలో ఈ సాంగ్ వినియండి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా?
1: మీరే తెలుసుకోండి.
0: మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా?
1: మీ సమాధానం అవును అయితే
0: వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO AERO BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: వెల్, యువని కార్యక్రమంలో ఉన్నాం కదండి. ఏఐలో ముఖ్యమైన స్కిల్స్ ఏంటి అంటే డిజిటల్ స్కిల్స్, ఏఐ లిటరసీ, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సైబర్ అండ్ డిజిటల్ సేఫ్టీ, టీమ్ వర్క్, కంటిన్యూస్లీ లెర్నింగ్, అడాప్టబిలిటీ, ఇవన్నీ నేర్చుకోవడం ఎంత అవసరం. ముఖ్యంగా ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కోసం భాషా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఎంతో అవసరం. ఇంకొన్ని విషయాలు వినే ముందు, జెర్సీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మరి ఏఐ కోసం తెలుసుకుంటున్నాం కదా, అయితే ఇప్పుడు చెప్పిన స్కిల్సే కాకుండా ప్రాంప్ట్ రైటింగ్, ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్, కంటెంట్ క్రియేషన్, ఫైనాన్షియల్ లిటరసీ, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ, నెట్వర్కింగ్ స్కిల్స్, రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్, ఇవి నేర్చుకోవడం వల్ల ఏఐతో కలిసి బాగా పనిచేయడానికి ఉద్యోగాల్లో ముందుండడానికి ఉపయోగపడతాయన్నమాట. ఇంకొన్ని విషయాలు వినే ముందు, నిన్నే ఇష్టపడ్డాను చిత్రం తరుణ్, శ్రీదేవి, అనిత నటించిన సినిమాలో ఆర్బి పట్నాయక్ సంగీతాన్ని అందించగా, సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యంలో ఈ చక్కనైన గీతాన్ని వినేద్దాం.

ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదండి, సత్యం మూవీ సుమంత్ జెనిలియా డిసౌజ నటించిన చిత్రానికి చక్రి సంగీతాన్ని అందించగా కందికొండ ఈ పాటకి సాహిత్యాన్ని అందించారు. మరి ఈ పాటని విని ఎంజాయ్ చేసేద్దాం.

బేసిక్ డిజిటల్ నాలెడ్జ్, ఏఐ టూల్ ఎలా వాడాలి, క్లియర్గా క్వశ్చన్ ఎలా అడగాలి, ఏఐ ఇచ్చిన ఆన్సర్ 100% కరెక్ట్ ఆర్ రాంగ్ అనేవి వెరిఫై చేసుకోవాలి అనేవి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అలానే పైన చెప్పిన స్కిల్స్ అన్నీ తెలుసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా ఏఐలో మంచి జాబ్ కొట్టడానికి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏఐకి సంబంధించిన విషయాలు విన్నారు కదా, ఇంతటితో యువాణి కార్యక్రమం సమాప్తం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న 65వ సుబ్రట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా అండర్-17 బాలికల జూనియర్ ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని వింటారు ఢిల్లీ కేంద్రం నుండి కాసేపట్లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వివరాలు. వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించొచ్చన్నారు. వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కొప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్టు అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రమంతటా అమలు చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్యా వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి

0: తెలిపారు. ఈ ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండి సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్దం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న వాడాలరేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల బోట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నారని వెల్లడించారు. బోటు యజమాని సోదరుడితో అధికారులు మాట్లాడి వివరాలు నిర్దారించారన్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కమిషనర్, మత్స్యశాఖ జేడీ, ఎఫ్డీఓలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో కుటుంబాల్లో ఊరట లభించింది. వారిని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. మత్స్యకారుల భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కౌశలం జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 800 మంది నిరుద్యోగ యువతతో పాటు గ్రీన్టెక్ సహా పలు సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్టంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ కౌశలం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి పైగా ఉపాధి కల్పించబడిందని చెప్పారు. రాష్టంలో కొత్తగా 8 ప్రాంతాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ భాషల్లో శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: కౌశలం ద్వారా ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రం హోమ్ ఆలోచన చేసినప్పుడు ఐటీఐ, డిప్లొమా లాంటి కోర్సులు చదివినటువంటి వాళ్ళు 27 లక్షల మంది ఉన్నారని గమనించిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, స్వర్ణ గ్రామం డిపార్ట్మెంట్ కలిసి కౌశలం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అసెస్మెంట్ చేసి వాళ్ళందరికీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలతోటి అనుసంధానం చేసుకోవటం, ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ కౌశలం ద్వారా 10,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
0: అమరావతి శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించి అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో రాష్ట సచివాలయంలో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. శాసనసభ భవనంపైన ప్రత్యేక టవర్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి అమరావతి రాజధాని మొత్తాన్ని వీక్షించేలా నిర్మాణ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 265 శాసనసభ స్థానాలు, 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా శాసనసభ భవనాన్ని డిజైన్ చేస్తున్నట్టు మంత్రి వివరించారు. అత్యాధునిక సాంకేతికత, సమర్థవంతమైన కార్యనిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించనున్నామని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవామూర్తి మదర్ థెరిసా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరం క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంగాని దేశం వచ్చి కలకత్తా వంటి మహానగరంలో కష్టంలో ఉన్న అభాగ్యులకు అనేక రకాల సేవలు అందజేసిన మాతృమూర్తి మదర్ థెరిసా అన్నారు. కలకత్తాలో మిషన్ ఆఫ్ చారిటీని స్థాపించి నిస్సహాయులు, అనాథలతో పాటు కుష్ఠురోగులకు సైతం సేవలు అందజేసిన గొప్ప మనసున్న మనిషి, సేవకురాలు అని కొనియాడారు. మదర్ థెరిసా నిస్వార్థ సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. పవిత్ర మిలాదున్ నబీ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని గోపాలపట్నం తాహా మసీద్ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పి గణబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీ సర్వ మానవాళికి ఎంతో పవిత్రమైన రోజని కొనియాడారు. ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శనమని, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. సమాజంలో హింసను రూపుమాపి ప్రతి వ్యక్తిని ప్రేమించాలని మహమ్మద్ ప్రవక్త బోధించారు.

0: పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళంలో జామియా మస్జిద్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయా వంటి సద్గుణాలు సమాజంలో శాంతి స్థాపనకు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా నంద్యాల జిల్లా రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 181,968 మంది రైతులు పీఎం కిసాన్ లబ్దిదారులుగా ఉన్నారు. చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడి విషయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 2026 సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ తొలివిడతగా జులై నెలలో జిల్లాలోని రైతులకు 36,26,00,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం అందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. విత్తనాల కొనుగోలు, సస్యరక్షణ చర్యలు, పంటల యాజమాన్యం వంటి వ్యవసాయ అవసరాలకు ఈ మొత్తాన్ని రైతులు వినియోగించుకోవచ్చునని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి మోహన్రావు వివరిస్తూ,
1: గౌరవ ప్రధానమంత్రి గారు 2019లో పీఎం కిసాన్ పథకాన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 2వ తారీఖు లోపు సొంత భూమి కలిగి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ వర్తించే విధంగా గైడ్ లైన్స్ అన్ని కూడా తయారు చేయబడి ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రైతుకి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వెల్ ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం రెయిన్బో వింటున్నారు కదా. మరి మిక్స్డ్ మస్తీ కార్యక్రమానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నేను మీకు ఇచ్చే పదం ఏంటి అంటే వయ్యారి. మీకు తెలుసు కదండి, మిక్స్డ్ మస్తీ కార్యక్రమంలో

0: హలో
1: హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: మేడం విన్నానండి, మీరు ఇచ్చింది వయ్యారి, దాని మీద పాట పాడమన్నారు.
0: అవునండి.
1: నా పేరు సుబ్రహ్మణ్యం, ఫ్రమ్ మొగల్టూరు. వయ్యారి బామనే మొగల మారి బత్తలో వయ్యాలై ఊగుతుంటే, ఆ పాట అండి. వయ్యారి బామలో మొగల మారి బత్తలు అండి, ఇది సినిమా పేరు.
0: నైస్ అండి, నైస్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో
1: హలో హలో
0: హలో సార్, వినిపిస్తుందండి?
1: హలో నమస్కారం. శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి.
1: కనిసూరవు డాబా శాంసంగ్ మాట్లాడుతున్నామ్మా.
0: సార్ వినారా వర్డ్?
1: ఉన్నామ్మా. పాట పాడమన్నారు కదా,
0: అవునండి, అవును.
1: పాడుతున్నాను. వయ్యారి బామలు వగలు మారి వార్తలు అంతేనమ్మా.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: మంచి పాట అమ్మా.
0: అలానే అండి, అలానే, ఖచ్చితంగా. నిజంగా వయ్యారి అనగానే ఖచ్చితంగా ఈ పాట పవన్ కళ్యాణ్ సాంగ్ గుర్తొస్తూ ఉంటుంది. అదే తమ్ముడు చిత్రం నుండి వయ్యారి బామ్మ నిహంస నడక. ఈ పాటని విని ఎంజాయ్ చేసేద్దాం. నెక్స్ట్ కాలర్ ఎవరు చూసే ముందు ఈ సాంగ్ని విని ఎంజాయ్ చేయండి.

0: Why doesn't she just love me?
1: వెల్, మన సాంగ్ అయితే విన్నారు కదా, మరి నెక్స్ట్ కాలర్ ఎవరో, ఏ పాట పాడేస్తున్నారో వినేద్దాం. హలో
2: హలో
1: హలో నమస్తే అండి సార్, మీరు కొంచెం సిగ్నల్ ఉన్న చోటికి రారా, మీ మీ మాట కట్ అవుతుంది, వినిపించట్లేదు సార్. హలో సార్, చెప్పండి. లేదు సార్, కట్ అవుతుంది, కొంచెం సిగ్నల్ చూసుకోండి.
3: హలో
1: హలో
3: మేడం.
1: హలో
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి. మేడం కొంచెం రేడియోకి దూరంగా వస్తారా?
3: వస్తున్నానండి. ఇప్పుడండి?
1: ఓకే అండి,
3: పాడతానండి.
1: ఓకే అండి.

0: పాడుతుంటే పాడుందే నా మనసు చంపాల.
1: వా వా చాలా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హలో హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: ఆదిలావు తదగదిని వినాయకరావు చిన్నారావు.
1: చిన్నారావు గారు
2: బాగున్నారా మేడం?
1: బాగున్నా అండి. మీరు బాగున్నారా?
2: బాగున్నాను మేడం.
1: మరి లేట్ చేయకుండా, అస్సలు లేట్ చేయకుండా పాడేయండి.
2: అంటే మామూలు ఏదైనా పాడేవచ్చు మేడం.
1: వయ్యారి అనే పదం మీద అండి.
2: అమ్మ నాయన అయ్యారి. ఒసే వయ్యారి, ఒసే వయ్యారి బామ, వగలమారి బామ, ఊగిలే నీ నడము ఇయ్యాల ఆహా ఉయ్యాల. ఓకే,
1: థ్యాంక్ యూ అండి. లిజనర్స్ నిజంగా చాలా ఎలక్ట్గా ఉన్నారండి, చాలా బాగా పాడుతున్నారు పాటలు కూడా. అదైతే నెక్స్ట్ లిజనర్స్ ఎవరు వినేలోపు, జగత్బాబు ఇంద్రజార్ నటించిన చిత్రం ఒక చిన్న మాట భువనచంద్ర సాహిత్యంలో వచ్చిన ఈ పాట విని ఎంజాయ్ చేసేద్దాం.

0: వెల్ మిక్సర్ మస్తయ్య కార్యక్రమంలో ఉన్నాం కదా, మరి నేను ఇచ్చిన వయ్యారి అనే పదంతో ఎవరు పాట పాడడానికి రెడీగా ఉన్నారో చూసేద్దామండి. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను.

0: పేరు నాగేశ్వరరావు అండి. ఇందాక లైన్ కట్ అయిందండి, మళ్ళీ చేశానండి.
1: ఓకే నాగేశ్వరరావు గారు,
0: ఓకే అండి.
1: వయ్యారి అనే పదం మీద పాట పాడండి.
0: ఓకే అండి, చూశాను రాసుకున్నాం. వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం కడలి వడి.

0: గీళ్ళు అయిపోయిందండి.
1: వావ్, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్
0: ఓకే అండి.
1: కాలింగ్. మరి నెక్స్ట్ కాల్ చూసానా. హలో, హలో, హలో, ఓకే, నెక్స్ట్ కాల్ మనం చూసేలోపుగా మగధీర మూవీ నుంచి రామ్ చరణ్ కాజల్ నటించిన, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాట మీకోసం.

0: మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసిందా? హలో హలో,
1: హలో, గంగరాజ్ మాట్లాడుతున్నానండి.
0: గంగరాజ్ గారు,
1: చెప్పండి మేడం.
0: వర్డ్ విన్నారా? పదం విన్నారా?
1: విన్నానండి. వయ్యారు అన్నారు కదా, పాడమన్నారు పాట.
0: మరి పాడేయండి.
1: ముళ్ళంతా వయ్యారవే, చిన్నదా నవ్వు తిన్న ముద్దయ్యవే, కుర్రదా ఇవాళ అని ఉండిరో, కుర్రవాడు ఎవరైనా చొప్పారు ఉంది కాడ.
0: నైస్
1: ఓకే
0: అండి,
1: మేడం,
0: నైస్
1: బాగున్నానండి.
0: అండి. చాలా బాగా పాడారు అండి.
1: ఓకే మేడం.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోత్రి, మంకాపురం ఏరియా దుర్గానగర్ మాట్లాడుతున్నాను.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: పాడేమంటారా?
0: పాడేయండి, అస్సలు లేట్ చేయొద్దు.
2: వస్తే వయ్యా తీరంగి.

0: మగల మాదిరి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగా పాడారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఎంజాయ్ చేసేయండి.

వెల్, మేమిచ్చిన పదానికి చాలా చక్కగా పాటలు పాడి వినిపించారు కదండి శ్రోతలందరూ. మరి ఇక్కడితో మిక్సర్ మస్తీ కార్యక్రమం సమాప్తమండి. ఆకాశవాణి విశాఖపట్నం రెయిన్బో ఎఫ్ఎం వింటున్నారు. ఈరోజు ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసార విశేషాల్లో 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చలనచిత్ర గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:00 మెలోడీ మ్యాచ్, సాఫ్ట్ సౌండింగ్ మెలోడీస్ వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:30 స్వరమాలిక తెలుగు సాంగ్స్ వింటారు. 10:30 ఆపాత మధురాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అలానే 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. మరి రేపటి ప్రసార విశేషాల్లోకి వెళ్తే

ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 7 రంగులు ఏకమై బృందగానం, రచన ఝాన్సీ కేవి కుమారి, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:05కు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10కు భక్తి రంజని స్తుతి గీతాలు వింటారు. 6:30కు చింతన వ్యాఖ్యాత శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారు.

6:35 పొలం పనులు. సస్యరక్షణలో పురుగులు జీవిత చక్రంపై అవగాహన ఆవశ్యకత, దానిపై వివరణ ఎన్ సుధాకర్ రెడ్డి గారితో ఉంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. 7:05 జాతీయ వార్తలు వింటారు. 7:15 శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమం డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాసం వింటారు. 7:20 ఉదయ సమీరాలు. నేటి మాటలో డొనాల్డ్ బ్రాడ్మాన్ అద్భుతమైన బ్యాట్స్మెన్, అతని యొక్క జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటారు. ఓలేడి వెంకటేశ్వర్లు సంగీత విద్వాంసుడు, ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటారు. తర్వాత ప్లేలెట్ ఉంటుంది. 8:00 సమాచార భారతి వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వన్ కట్ ఈచ్ ఆఫ్ వైద్య మంత్ర, ఫ్యాషన్ మంత్ర, మాటే మంత్రం అంటూ మంచి టిప్స్తో మీకు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో రెడీగా ఉంటుంది. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి హారిక, డిస్ట్రిక్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫార్టెస్ సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా నుంచి అతిథి హారిక గారు వివరణ వింటారు. 10:30 పాటల పల్లకి. 11:30 ఏకచిత్ర గానం వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినీ గీతాలు వింటారు. 1:33 మహిళవాణి ముత్యాల ముంగిళ్ళు వింటారు. రైతు మహిళ ఉపయోగించుకోవాల్సిన గృహ విజ్ఞానం అనే అంశంపై డాక్టర్ బి సునీత గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఇచ్చిన వివరణ వింటారు. ఇవి రేపటి విశేషాలు. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఉన్న 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకమయ్యేందుకు ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మేరా యువ భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుగుతాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషీ నదిలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. నేపాల్ టూరిజం బోర్డు NTB తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్

పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని ఎన్టీబీ తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు ప్రాథమికమైనవేనని ప్రయాణ సంస్థలు, స్థానిక అధికారులు, ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వివరాలను ప్రస్తుతం ధృవీకరిస్తున్నట్టు ఎన్టీబీ స్పష్టం చేసింది. భారీ ఆకస్మిక వరదల కారణంగా 7 మృతి చెందినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై ఆ దేశ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారతీయులు అండగా ఉన్నారని ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్ధతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిలలో గండకీ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామాఢి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ముజఫర్పూర్లో మరో బృందాన్ని అప్రమత్తంగా ఉంచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పాట్నాలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్ అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. నిరంతరం నిఘా ఉంచాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమాని నదం విచ్ఛిన్నం కారణంగా బీహార్లో ఏర్పడ్డ వరదముప్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో ఒక పురుషుడు, 5 మహిళలు ఉన్నారు. 20 మంది గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు, విజయవాడకు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఉపరాష్ట్రపతి గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ్ల మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓన సద్యగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకలిగా పేర్కొనే పడవపందాలు, కైకొట్టి కళ్లి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం.
ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు

0: శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి సూచించినట్టు సామాజిక మాధ్యమం వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. త్రిపుర శాసనసభ పదో విడత సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయి. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేసింది. వీరిలో 2,500 పత్రాలను ఈరోజు అధికారిక కార్యక్రమంలో అందజేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. మహిళల సంక్షేమం, సాధికారత, గౌరవం దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఈ సందర్భంగా ప్రసంగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు అన్నారు. భారతీయ కథకుల తర్వాతి తరాన్ని రూపొందించడంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటీ, నెట్ఫ్లిక్స్ సంస్థలు 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించాయి. ఈ స్కాలర్షిప్ పథకం కింద 2 1 సంవత్సరం డిప్లొమా ప్రోగ్రాంలు, 4 6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రాంతో కూడిన 6 ప్రొఫెషనల్ ప్రోగ్రాంలలోని విద్యార్థులకు 80% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో వాణిజ్య పంటల సాగులో ఆదాయాన్ని పెంచుకోవడంలో యాంత్రిక పనిముట్ల పాత్ర, ఈ అంశంపై డాక్టర్ కిరణ్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్, ఎన్ఆర్ఐ సిఏ రాజమండ్రి వారి ప్రసంగం ఉంటుంది. తర్వాత జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది.
1: వాణిజ్య వ్యవసాయం ఆహార భద్రత, ఉపాధి మరియు మొత్తం భారత ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల కాలంలో వ్యవసాయాన్ని లాభప్రదమైన వ్యాపారంగా చూస్తుండడం వల్ల ఈ రంగం అత్యధిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు ప్రపంచ వ్యవసాయ మార్కెట్లో భారతదేశం యొక్క స్థానాన్ని పటిష్టం చేయడానికి ఇటీవల కాలంలో విధానాల మార్పులు మరియు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ప్రపంచంలోనే అనేక అధిక విలువలు కలిగిన వాణిజ్య పంటలను ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉంది. అధిక విలువలు కలిగిన వాణిజ్య పంటలు అధిక రాబడిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఉంది. ఈ పంటలకు పంట కోత తర్వాత

ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపునకు ఎక్కువ అవకాశం ఉంది. మరియు ఈ పంటల ద్వారా జాతీయ ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారపు ద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే అపారమైన ఎగుమతి సామర్థ్యం ఉంది. భారతదేశం మిరప, పసుపు, ఆముదం వంటి వాణిజ్య పంటల ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో ప్రముఖ స్థానంలో ఉంది. పొగాకులైతే రెండవ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మిరప ఉత్పత్తిలో మొదటి స్థానం మరియు 42% ప్రధాన వాటాను కలిగి ఉంది. తరువాత చైనా మరియు ఇథియోపియా ఉన్నాయి. పసుపులో భారతదేశం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో 85% వాటాను కలిగి ఉంది. తరువాత చైనా మరియు మయన్మార్ ఉన్నాయి. ఆముదంలో భారతదేశం ప్రపంచ ఉత్పత్తిలో 88% వాటాను కలిగి ఉంది. పొగాకులో భారతదేశం ప్రపంచ ఉత్పత్తిలో 13% వాటాను కలిగి ఉంది. 2024-25 సంవత్సరంలో 2.37 లక్షల హెక్టార్లలో మిరప సాగు జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. వార్షిక ఉత్పత్తి సుమారు 11.8 లక్షల టన్నులు. సగటు ఉత్పాదకత హెక్టారుకు 3,656 కిలోలు. అలాగే పసుపులో మన ఆంధ్రప్రదేశ్లో 2,410 హెక్టార్ల ఏరియాలో సాగు జరిగింది. అలాగే 44,902 టన్నులు దిగుబడి వచ్చింది. గత కాలంలో వ్యవసాయం కూలీలతో లేదా ఎద్దులు, గుర్రాలు మరియు కంచరగాడిదలు వంటి జంతువులతో సాగు చేసేవారు. కానీ కాలం మారే కొద్దీ వీటి స్థానంలో యాంత్రిక పనిముట్లు వచ్చాయి. గత కొన్నేళ్లుగా వ్యవసాయం క్లిష్టంగా మారింది. పెరిగిన కూలీల ఖర్చు మరియు తగిన సమయంలో కూలీలు లభించకపోవడం వల్ల రైతులు వ్యవసాయం ఒక సవాలుగా మారింది. యాంత్రీకరణ ఆధునిక వ్యవసాయ విధానాల్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే కొత్త వంగడాలు వ్యవసాయ పద్ధతుల ద్వారా పెరిగిన ఉత్పాదకతను చేజిక్కించుకుని రైతులు పూర్తి లాభం పొందాలంటే గ్రామాల్లో ఉండే వ్యవసాయ కూలీల లోటు మరియు సకాలంలో చేయవలసిన పనులను నిర్వర్తించేందుకు యాంత్రీకరణ మాత్రమే రైతుకు అండగా సహాయపడగలదు. ఈ యాంత్రీకరణ ముందుగా ట్రాక్టర్ను మొదలుకొని వ్యవసాయ పనుల్లో ఉపయోగపడే యంత్రాలను రూపొందించడం వరకు జరిగింది. ఈ ట్రాక్టరు లేదా పనిముట్లను సరైన పద్ధతిలో వాడటం వలన వ్యవసాయ పనులను సకాలంలో సమర్థవంతంగా నిర్వర్తించవచ్చును. తద్వారా పంటల ఉత్పాదకత పెంచడంతో పాటు వ్యవసాయానికి అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చును. ఇంతేకాక వ్యవసాయ కూలీలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించడం పాటు పంటల నాణ్యతను ఎక్కువగా పొందుకోవచ్చు. ఈ యాంత్రీకరణ విధానంలో ముఖ్యంగా వ్యవసాయ పనులకు కావలసిన శక్తిని అందించే ట్రాక్టర్లు, మిగతా వివిధ పనిముట్లను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఇన్పుట్స్ అంటే విత్తనాలు 15-20% వరకు, అలాగే ఎరువులు 15-20% వరకు ఆదా చేసుకోవచ్చు. పంటల యొక్క తీవ్రతను కూడా 5-20% వరకు పెంచవచ్చును. యాంత్రీకరణ వ్యవసాయ కూలీల సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే మరియు వ్యవసాయ కార్యకలాపాల సమయాన్ని కూడా 15-20% తగ్గిస్తుంది. ఈ యంత్రాల్లో ముఖ్యమైనవి భూమి తయారీ మరియు నాటడానికి వాడే యంత్ర పరికరాలు. ట్రాక్టరు ఇది చాలా ముఖ్యమైనది. ఇది వ్యవసాయ పనులు కోసం అనగా ఎగుడు దిగుడుగా ఎండిన లేదా బురద బంక లేదా ఇసుక వంటి అతి కష్టమైన నేలను కూడా సాగు చేయడానికి అనువుగా మార్చే యంత్రం. దీని హార్స్ పవర్ 15-90 HP వరకు ఉంటుంది. పొలంలో నడిపేందుకు రూపొందించబడింది. MB ప్లవ్, డిస్క్ ప్లవ్, రోటావేటరు మరియు కల్టివేటర్ వంటి పనిముట్లు అనుసంధానం చేసిన ట్రాక్టర్లు మానవీయ లేదా జంతువుల ఆధారిత పనులను తక్కువ సమయంలో మరియు తక్కువ ఖర్చుతో నేలను సిద్ధం చేయగలవు. అనేక మంది కూలీలతో అయ్యే పనిని ఒక ట్రాక్టర్ చేయగలడు. నాటడానికి సకాలంలో భూమిని సిద్ధం చేయడం చాలా ముఖ్యం. ఈ యంత్రాల్లో అనుసంధానం చేసిన ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇది అధిక దిగుబడికి దారితీస్తుంది. ట్రాక్టర్తో నేలను దున్నడం ద్వారా నేల గుల్లబారి మొక్కల వేర్ల అభివృద్ధికి అనువుగా మరియు మొక్కలు ఏపుగా పెరగడానికి దోహదపడతాయి. రెండవది చిన్న ట్రాక్టర్. మన దేశ వ్యవసాయ రంగంలోని రైతులు 86% చిన్న మరియు సన్నకారు రైతులు ఉండటం వలన వారికి ఉపయోగపడే విధంగా ఉండడానికి ట్రాక్టర్ తయారీదారులు చిన్న ట్రాక్టర్ను తయారు చేయడం జరిగింది. దీని యొక్క హార్స్ పవర్ 14.5-24 వరకు ఉంటుంది. కాకపోతే ఈ చిన్న ట్రాక్టర్లు దుక్కి దున్నడానికి పనికిరావు. ఎందుకంటే దుక్కి దున్నేటప్పుడు కావలసినటువంటి అశ్వపు శక్తి ఉన్నప్పటికీ దున్నేటప్పుడు ట్రాక్టర్పై పడే బరువును అధిగమించేందుకు పొలంలో చక్రాలకు ఆ పట్టు ఉండదు. కానీ ఈ చిన్న ట్రాక్టర్ టైర్ల పరిమాణం ఆ బరువు అధిగమించడానికి సరిపోదు. కాకపోతే ఈ చిన్న ట్రాక్టర్లు దున్నిన పొలాన్ని అంతకృషి చేయడానికి రసాయన

విత్తనాలు పిచికారీ చేయడానికి ఉపయోగపడతాయి. మూడవది ఆ పవర్ టిల్లర్, దీని ద్వారా అంతర్కృషి రసాయనాలను పిచికారీ చేయడానికి, అలాగే దీనికి అమర్చిన ఇంజిన్ నుంచి శక్తిని బెల్ట్ ద్వారా పొంది నూర్పిడి యంత్రాలు నడపడానికి, అలాగే నీటిని తోడే పంపులను సమర్థంగా నడపడానికి ఈ పవర్ టిల్లర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ పవర్ టిల్లర్ ట్రాలీల ద్వారా ఎరువులు మరియు ఇతర సామాగ్రిని పొలాల్లో రవాణా చేసుకోవచ్చును. ఇలా పవర్ టిల్లర్ను బహుళ ప్రయోజనాల్లో వాడే యంత్రంగా రైతులు లాభపడవచ్చు. ఈ పవర్ టిల్లర్ను చిన్న మరియు సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చును. ఇక దుక్కుదిన్నే అంటారు. సాధారణంగా రైతులు పొలాల తయారీలో 9 లేదా 11 కర్రల కల్టివేటర్ను ఉపయోగించి, దాని తర్వాత రోటావేటర్ను వాడి పొలం తయారీ చాలా బాగా చేసినట్లు అనుకుంటారు. నిజానికి కల్టివేటర్ అంతర్కృషి చేసేందుకు రూపొందించిన బడిన నాగలి. కావున కల్టివేటర్ను ఉపయోగించడం ద్వారా 15 సెంటీమీటర్ల వరకు మాత్రమే ఆ పొన్ను పొలంలో దిగబడి దుక్కు చేయడం జరుగుతుంది. ఇందువలన పంట వేర్లు ఉపరితలంలోనే ఉండి కిందకు వెళ్ళకపోవడం వల్ల మొక్కల ఎదుగుదల తగ్గుతుంది. కాబట్టి పొలాన్ని లోతుగా దుక్కి చేయాలి. సుమారు 30 నుంచి 40 సెంటీమీటర్ లోతుకు దుక్కు దున్ని రోటవేటర్తో కలిగి దున్నడం ద్వారా ఆ యొక్క మొక్కల ఆ వేళ్ళు బాగా వృద్ధి చెందుతాయి. ఇలా చేయడం వల్ల మొక్కకు పోషకాలు లోతైన నేల నుంచి అంది పంట దిగుబడి బాగా పెరుగుతుంది. 10 నుంచి 15% వరకు ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంది. మిగతా యంత్రాలు చూసుకున్నట్లయితే రెక్కల నాగలి, ఇది అతి ముఖ్యమైనది. దుక్కిని దున్నడానికి రూపొందించిన నాగలి. ఈ నాగలిని ట్రాక్టర్తో లాగినప్పుడు నాగలి ముందర కర్రు భాగం నేలలో నిర్దేశించబడిన లోతుకు దిగి ఆపై మట్టి పిల్లలను సమర్థంగా భూమి నుంచి వేరు చేస్తుంది. ఇది సుమారు 30 నుంచి 60 సెంటీమీటర్ల లోతు వరకు దున్ని నాగలి పరిమాణాన్ని బట్టి దుక్కిని పొందవచ్చు. తర్వాత పశ్చిమ నాగలి, ఇందులో సుమారు 60 నుంచి 90 సెంటీమీటర్ వరకు వ్యాసంగా కలిగి గుంతంగా ఉన్నటువంటి 2 లేదా 3 పళ్ళాలు ప్రత్యేక రీతిలో విడివిడిగా తిరిగేందుకు వీలుగా ఒక చక్రాన్ని అమర్చి నేలను దున్నేందుకు వీలుగా ఉంటుంది. ఆ రెక్క నాగలిని ఎక్కడైతే సమర్థవంతంగా ఉపయోగించలేమో అటువంటి నేలలో కూడా ఈ పళ్ళికి నాగలిని సమర్థవంతంగా వాడవచ్చు. ఇక ద్వితీయ సాగు చేసే యంత్రాలు, మొదటిది పవర్హో. ఈ యంత్రము దుక్కు దున్నిన తర్వాత ద్వితీయ దిక్కు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని పొలం దున్నిన వెంటనే పొలమంతా మట్టిగడ్డలతో ఎగుళ్ళు దిగులుగా ఉన్నప్పుడు వాడినట్లయితే మట్టిగడ్డలు పొడి చేయటమే కాకుండా గాలిమరలను నేలలో మెండుగా నింపడం జరుగుతుంది. ఇలా నేల గులబారడం ద్వారా పండించిన పంట వేర్లు వృద్ధి చెందడం మరియు భూమిలో పండే పంటలైనటువంటి మిరప, పసుపు వంటి పంటలు బాగా పండేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాకుండా వేర్లకు ఆక్సిజన్ బాగా అందడం ద్వారా పంటకు అందించిన పోషకాలు బాగా అంది ఉపయోగపడుతుంది. ఇంకొకటి గుంటక, బ్లేడ్ హ్యారో. ఇది కూడా కలుపు మొక్కలు మొదలగు వాటిని వేళ్లతో సహా తీసివేసి వేయటానికి ఉపయోగపడుతుంది. ఈ గుంటకును వాడి నేల పైభాగమే కాకుండా ఆ పల్లాలను కూడా సరిచేయటం వలన సాగునీటిని పొలంగా సమానంగా అన్ని దిక్కులకు ప్రవహింపచేసి నేలలో సాగునీటి నిర్వహణ సుమారు 30% నీటిని ఆదా చేయవచ్చు. ఇక రోటావేటరు, ఇది ఆధునిక పరికరాలలో చాలా ప్రాచుర్యం పొందిన పరికరం. ఈ పరికరం ద్వారా మట్టిగడ్డలను మరియు పంట నిల్వలను బాగా కత్తిరించి కలి తిప్పడం ద్వారా అత్యధిక గాలి మరలను పొలంలో చేర్చి నాణ్యమైనటువంటి గుళ్ళను పొలంలో లభ్యమయ్యేటట్లు చేస్తుంది. సో ఈ యంత్రాన్ని దుక్కు దున్నడానికి కాకుండా దున్నిన పొలంలో నేలను గుళ్ళబార్చడానికి చాలా సమర్థవంతంగా వాడవచ్చును. ఇక మిరపలో చూసుకున్నట్లయితే నర్సరీ నారు యాజమాన్యం సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే నా ట్రీ నర్సరీలో నారును నాటి పెంచడం ద్వారా కూలీల శ్రమ మరియు ఖర్చు తగ్గించవచ్చు. ఈ పాలిట్రే నారును ప్రధాన పొలంలో నాటడం ద్వారా మొక్కలు బలంగా ఎదిగి పంట సమానంగా ఏపుగా ఉంటుంది. ట్రే ఫిల్లింగ్ను సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఐసీఆర్ నిర్కా వారు రూపొందించిన పాలిట్రే ప్రెస్సింగ్ టూల్ వాడటం ద్వారా ఇంకా ఖర్చు తగ్గించవచ్చు. వీటన్నింటినీ ఉపయోగించి కనీసం ఎకరానికి 2000 వరకు ఆదా చేయవచ్చును. అదనంగా నీటిని మామూలుగా నేల మీద పారించకుండా మైక్రో స్ప్రింక్లర్ ద్వారా నీటిని నర్సరీకి అందించడం ద్వారా శ్రమ మరియు సమయాన్ని బాగా తగ్గించవచ్చు. ప్రధాన క్షేత్రంలో పంటల యాజమాన్యం మొక్కలు నాటే యంత్రాలు. ఇప్పటికీ కూడా మొక్కలు నాటడానికి యంత్రాలు మన పొలాల్లో వినియోగంలో లేనప్పటికీ ఈ మొక్కలు నాటే యంత్రాలు వాడటం ద్వారా మొక్కలు సరైన లోతు మరియు దూరంలో పడటానికి దోహదపడతాయి. మొక్కలు ఏకరీతిగా ఎదుగుతాయి. పంట సమానంగా ఉండి ఒకేసారి పంట కోతకు వస్తుంది. ఇలాంటి యంత్రాలు వాడటం వల్ల కూలీల ఖర్చు సమయం ఆదా చేసుకోవచ్చు. ఇంచుమించు 1 ఎకరానికి 2000 నుంచి 3000 వరకు ఆదా అవుతుంది. ఫోర్వీడర్లు మరియు వరుసల మధ్య సాగు చేసే యంత్రాలు. మిరప, పసుపు, పొగాకు సాగులో కలుపు తీయడం చాలా ముఖ్యమైనది మరియు శ్రమతో కూడుకున్నది. చిన్న చిన్న పనిముట్లు, జూనియర్ హో, బ్లేడ్ హ్యారో, చిన్న ట్రాక్టర్ కానీ ఫోర్వీడర్ కానీ అనుసంధానం చేసి
మొక్కల సాళ్ల మధ్యలో

కృషి చేయడం వల్ల కూలీల ఖర్చు గణనీయంగా తగ్గి ఎక్కువ పంట విస్తీర్ణమును తక్కువ సమయంలో పూర్తి చేయగలవు. కూలీలతో కలుపు తీసే అవసరం కూడా తగ్గుతుంది. సో కలుపు మొక్కలను తొలగించడం ద్వారా అవి నీరు మరియు పోషకాల కోసం పోటీని కూడా తగ్గిస్తాయి. పంట మొక్కలకు పూర్తి అందుబాటులో ఉంటాయి. పంట మంచి ఎదుగుదల మరియు అధిక దిగుబడికి దారితీస్తుంది. ఒక ఎకరానికి కనీసం 2000 నుంచి 2500 వరకు కూడా ఆదా చేసుకోవచ్చు. ట్రాక్టర్ మౌంటెడ్ పోర్టబుల్ పవర్ స్ప్రేయర్లు. మిరప, పసుపు మరియు పొగాకు మొక్కలు వివిధ తెగుళ్ళు మరియు వ్యాధులకు గురవుతాయి. క్రమం తప్పకుండా పిచికారీ చేయడం ద్వారా మనం పంటను రక్షించుకోవచ్చు. పవర్ మరియు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు వాడటం ద్వారా పిచికారీ అన్ని మొక్కలకు ఒకే విధంగా అందుతుంది, సమర్థవంతమైన రక్షణను అందిస్తుంది మరియు ఖరీదైన రసాయనాల వృధాను కూడా తగ్గించవచ్చు. ఈ స్ప్రేయర్లు తక్కువ సమయంలో ఎక్కువ పొలాన్ని కవర్ చేయగలదు, కూలీల సంఖ్యను మరియు పిచికారీ చేయడానికి అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది. సాధారణ స్ప్రేయర్లను ఉపయోగించే కూలీలకు శారీరక శ్రమ మరియు ఆరోగ్య ప్రమాదాన్ని బారి పడకుండా ఈ యొక్క పవర్ స్ప్రేయర్లు ఉపయోగపడతాయి. బిందు సేద్యం. బిందు సేద్యం ద్వారా నీరు మరియు నీటిలో కరిగే ఎరువులు నేరుగా మొక్కల వేళ్లకు డ్రిప్ ద్వారా అందించవచ్చు. దీని ద్వారా సగానికి సగం నీరు ఆదా అవుతుంది మరియు ఎరువు మోతాదు కూడా తగ్గించవచ్చు. ఇది నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో చాలా ముఖ్యమైన ఖర్చు తగ్గించుకునే టెక్నాలజీ. నీటిపారుదలను ఆటోమేటిక్గా కంట్రోల్ చేయడం ద్వారా కూలీల సంఖ్య గణనీయంగా తగ్గి ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. మొక్కలు బలంగా పెరిగి అధిక దిగుబడికి దారితీస్తుంది. సుమారు 3000 నుంచి 4000 వరకు ఖర్చు ఎకరానికి తగ్గించుకోవచ్చు. పంట కోత మరియు కోత తర్వాత పనిముట్లు. మిరప మరియు పొగాకు సాగులో పంటను కోసే యంత్రాలు మన ప్రాంతంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. పంట కోత అనేది అత్యంత శ్రమతో మరియు ఖర్చుతో కూడుకున్న క్రియ. ఈ సవాళ్లను పరిష్కరించడానికి యాంత్రికంగా పంటలు కోసే యంత్రాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ యంత్రాలు కనుక అందుబాటులోకి వస్తే అనేక మంది కూలీలతో చేసే పనిని కొన్ని గంటల్లో పూర్తి చేయవచ్చు. సాగులో ఖర్చు తగ్గుతుంది మరియు సరైన పక్వత దశలో పంటను కోయడానికి వీలవుతుంది. మార్కెట్ విలువ కూడా పెరుగుతుంది. మెకానికల్ డ్రైయర్లు, గ్రేడర్లు మరియు పల్వరైజర్లు. కోత తర్వాత మిరపకాయలను ఎండబెట్టి ప్రాసెస్ చేయాలి. మెకానికల్ డ్రైయర్స్ ఎండబెట్టే ప్రక్రియను వేగవంతం చేసి కోత తర్వాత జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి మరియు మిరపకాయలను వేగంగా మార్కెట్కి తీసుకువెళ్ళవచ్చు. గ్రేడింగ్ యంత్రాలు మిరపకాయల పరిమాణాన్ని బట్టి అలాగే నాణ్యతను ఆధారంగా చేసుకుని వేరు చేస్తాయి. ఇలా దెబ్బతిన్న మరియు తక్కువ నాణ్యత ఉన్న వాటిని మిరపకాయలను వేరు చేయడం ద్వారా అధిక నాణ్యత గల మిరపకాయలకు ఎక్కువ ధర లభిస్తుంది. పల్వరైజర్లను ఉపయోగించి మిరపకాయలను పొడి చేయడం వల్ల రైతులకు ముడి ఉత్పత్తి అమ్మే ధర కంటే ఎక్కువ ధర లభిస్తుంది. హీట్ పంపు టెక్నాలజీ. మిరపకాయలను హీట్ పంపు టెక్నాలజీ ద్వారా సమర్థవంతంగా ఎండబెట్టవచ్చు. 36 గంటల్లో 1 టన్ను మిరపకాయలను ఎండబెట్టవచ్చు. ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే పరిమాణంలో ఏమీ నష్టం ఉండదు, రంగు మారదు. ఈ ప్రక్రియలో ఒలియోరజిన్, క్యాప్సిసిన్ వంటి బయోయాక్టివ్ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పండించిన పసుపు కొమ్ములు పంట కోత తర్వాత అనేక దశల ద్వారా ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్మకానికి సిద్ధపరుస్తారు. కొమ్ములను త్రవ్వడం, శుభ్రపరచడం, ఉడకబెట్టడం, ఎండబెట్టడం మరియు పాలిషింగ్ చేసిన

ట్రాక్టర్ సహాయంతో నాటుకునే పశు ప్లాంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రం రెండు రకాలుగా మనకు లభిస్తుంది. రెండు వరుసల యంత్రం, దీని ద్వారా ఒకేసారి రెండు వరుసల్లో విత్తనాన్ని నాటుకోవడానికి అనువుగా ఉంటుంది. బెడ్ పద్ధతిలో సాగు చేసుకోవాలనుకునే వారికి ఈ యంత్రం అనుకూలంగా ఉంటుంది. దీనిని వెనక కూర్చొని విత్తనాన్ని నింపడానికి ఇద్దరు కూలీలు అవసరం అవుతారు. నాలుగు వరుసల యంత్రం, ఈ యంత్రం ద్వారా విత్తనాన్ని వేసుకున్నప్పుడు ఒకేసారి నాలుగు వరుసల్లో విత్తనం పడుతుంది. బోధి పద్ధతిలో సాగు చేసుకోవాలనుకునేవారు ఈ పద్ధతిలో విత్తుకోవడం మంచిది. విత్తనం పరికరంలో నింపడానికి ఈ పద్ధతిలో నలుగురు కూలీలు అవసరం పడుతుంది. పై రెండు పద్ధతుల ద్వారా విత్తనం వేసుకోవడానికి ఒక ఎకరానికి 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఒక్కరోజులో 2 నుంచి 3 ఎకరాలను విత్తనాన్ని వేసుకోవచ్చు. పసుపు బెడ్ మేకర్, పసుపులో దుంపగుళ్ళను నివారించడానికి బెడ్ పద్ధతిలో సాగు చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. బెడ్ పద్ధతిలో వేసుకున్న పసుపులో అధిక వర్షాలు పడినప్పుడు నీరు నేరుగా దుంపకు తగలకుండా ఉండటం మూలాన దుంపకుళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పసుపు బెడ్ మేకర్ ద్వారా వేసుకునే బెడ్ వెడల్పు 1 మీటర్ వరకు ఉంటుంది. మనము బెడ్ వెడల్పు తగ్గించుకోవాలనుకున్నప్పుడు బెడ్ మేకర్లో రెండు వైపులా ఉండే డిస్క్లను దగ్గరకు అమర్చుకోవడం ద్వారా వెడల్పు తగ్గించుకోవచ్చు. బెడ్ మేకర్ ద్వారా వేసిన బెడ్లలో 3 నుంచి 4 వరుసల్లో పసుపు మొక్కలను నాటుకోవచ్చు.

0: డిగ్గర్తో త్రవ్వుకోవడం ఉత్తమం. పసుపు డిగ్గర్ యంత్రం వెనక భాగంలో జల్లెడి మాదిరి నిర్మాణం ఉంటుంది. త్రవ్విన పసుపు నుండి మట్టిని వేరు చేసే విధంగా ఉంటుంది. పసుపు డిగ్గర్ ద్వారా ఒక ఎకరా పసుపుకు 3 గంటల్లో త్రవ్వుకొనవచ్చును. దీని ద్వారా సమయం వృధా తగ్గి 4 ఎకరాల పసుపును 1 రోజులో త్రవ్వుకొనవచ్చును. పసుపును డిగ్గర సహాయంతో తవ్వుకోదలిచిన వారు బెడ్ పద్ధతిలో పసుపు సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పసుపు బాయిలర్, ఇది ఆవిరి యంత్రం. పసుపును సాంప్రదాయ పద్ధతిలో ఉడకబెట్టడం చాలా కష్టతరమైన పనే కాకుండా ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీన్ని అధిగమించడానికి పసుపుని ఆవిరి యంత్రం సహాయంతో ఉడకబెట్టుకోవడం శ్రేష్టమైన పద్ధతి. ఈ యంత్రంలో 4 డ్రమ్ములు ఉండి మధ్యలో బాయిలర్ అమర్చబడి ఉంటుంది. ఈ నిర్మాణం అంతా ట్రాక్టర్ ట్రాలీ మీద అనుసంధానం అయి ఉంటుంది. ఈ యంత్రాన్ని ట్రాక్టర్ సహాయంతో ఎక్కడికైనా తీసుకుని పోయే వీలు ఉంటుంది. 4 డ్రమ్ములను మధ్యలో ఉండే బాయిలర్ నుంచి ఆవిరిని పైపుల ద్వారా పంపే ఏర్పాటు ఉంటుంది. బాయిలర్ను కింద కట్టెలతో మంట ఏర్పాటు చేయడం ద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుంది. 1 డ్రమ్ములో 175 నుంచి 200 కిలోల వరకు పసుపుని నింపుకోవచ్చు. ఈ పద్ధతిలో పసుపు ఉడకడానికి 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అంతేకాకుండా ఈ పద్ధతిలో ఉడకబెట్టిన పసుపులో నూనె మరియు ఒలేరజన్ నష్టపోకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మరి యాంత్రీకరణను వాణిజ్య పంటల్లో వినియోగించడం ద్వారా మనం అత్యధిక లాభాలను రైతులు పొందవచ్చు, ఖర్చును తగ్గించుకోవచ్చు.
1: ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. వ్యవసాయ సమాచారంలో ప్రస్తుతం మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై ఆర్ పార్వతి గారి ప్రసంగం వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రస్తుతం మొక్కజొన్న సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులలో లేతగా ఉన్న మొక్కజొన్న పంట నీటి ఎద్దడికి గురయ్యే అవకాశం ఉంది కనుక, కాబట్టి నీటి సదుపాయం ఉన్న రైతులు వారి పంటకు కావలసిన తడులను అందించవలసి ఉంటుంది. పంట లేత దశలో నీటి కొరత రాకుండా చూసుకోవాలి. ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ముంపు పరిస్థితిని నివారించడం కోసం పొలం నుండి వర్షపు నీటిని మురుగునీటి కాలువల ద్వారా బయటకు తీసివేయవలసి ఉంటుంది. జూన్ మాసంలో విత్తుకున్న మొక్కజొన్న పంటలో పూత దశలో జూలై నెలలో విత్తుకున్న మొక్కజొన్న పంట మోకాలు ఎత్తులో ఉంటుంది. కాబట్టి ఈ దశలో రైతులు ఇప్పుడు చెప్పుకునే యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. 30-35 రోజుల వయసున్న పంటలో అంతరకృషి చేసి రెండవ దఫా ఎకరానికి 26 కిలోల నత్రజని, 56 కిలోల యూరియానిచ్చే ఎరువును పైపాటుగా వేసుకుని మట్టిని మొక్కల వేర్లపైకి ఎగదురేయవలసి ఉంటుంది. పూత దశలో ఉన్న పంటకు మూడవ దఫాగా ఎకరానికి 26 కిలోల నత్రజని, 56 కిలోల యూరియానిచ్చే ఎరువుతో పాటు 10 కిలోల పొటాషు, 17 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఎరువుగా వేసుకోవలసి ఉంటుంది. పంటలో కనుక జింకు లోపం ఏర్పడితే ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. లేకపోతే లేత పైరు తెల్ల మొగ్గగా మారడం రైతులు గమనించినప్పుడు లీటర్ నీటికి 2.0 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ను కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ఈ మందును పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పంటతో పాటు కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటే కనుక నివారణకు సాళ్ల మధ్య అంతర్కృషి చేయవలసి ఉంటుంది. కలుపు మందులు ఉపయోగించి కలుపు నివారణ చేపట్టడానికి ఎకరానికి టెంబోట్రయాన్ 34.4% ఎస్సీ మందును 115 మిల్లీలీటర్ల చొప్పున లేదా అట్రజిన్ 50% డబ్ల్యూపి 400 గ్రాముల మందును విత్తిన 15 నుంచి 18 రోజుల దశలో లేదా కలుపు 4 ఆకుల దశలో పిచికారీ చేసుకోవాలి. కత్తెర పురుగు ఆశించి ఆకులు కాండం భాగాలు ఎక్కువగా తినడం చేత అపారమైన నష్టాన్ని ఈ కత్తెర పురుగు కలిగిస్తుంది. కాబట్టి పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు రైతులు గమనిస్తూ సమర్థవంతమైన అలాగే సిఫార్సు చేయబడిన రసాయనిక మందులతో నివారణ చర్యలు చేపట్టవలసి ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. 31 నుంచి 50 రోజుల్లోపు మొక్కజొన్న పంటలో పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉంటే అపారమైన నష్టం కలుగుతుంది. ఈ దశలో నివారణకు గాను ఎమామాక్టిన్ బెంజోయేట్ మందును 0.4 గ్రాములు లేదా స్పైనోసైడ్ 45% ఎస్సీ మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఆకు సుడులు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. పురుగు తీవ్రతను బట్టి 10 నుంచి 12 రోజుల పంటను గమనిస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్న మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు మందు ద్రావణం మొక్క సుడిలో పడేటట్లు పిచికారీ చేసుకోవాలి. పొడ తెగులు ఆశిస్తే కనుక నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఆకులను తీసివేయాలి. పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. నివారణకు గాను ప్రోపికోనోజల్ 1 మిల్లీలీటరు లేదా కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుమాడు ఆకు ఎండు తెగుళ్ళు కనుక ఆశిస్తే నివారణకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్

0: నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: కాండం తొలిచే పురుగు, కత్తెర పురుగు ఇంకా ఇతర తెగుళ్లను కనుక రైతులు గమనిస్తే వ్యవసాయ అధికారులు సిఫార్సు చేసిన మందులను మాత్రమే వాడవలసి ఉంటుంది. అవసరానికి అనుగుణంగా నీరు పెట్టుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా రైతులు జాగ్రత్త పడాలి. రైతులు పురుగు మందులను విచక్షణ రహితంగా కాకుండా పంటలను పరిశీలించి అవసరమైతే మాత్రమే సిఫార్సు చేసిన, అంటే వ్యవసాయ అధికారులు సిఫార్సు చేసిన మందులను మాత్రమే సరైన మోతాదులో ఉపయోగించవలసి ఉంటుంది.
2: వ్యవసాయ సమాచారం విన్నారు. ప్రస్తుతం మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ అంశంపై శ్రీమతి ఆర్ పార్వతి గారు ప్రసంగం విన్నారు. పల్లెసీమలు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జె. శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో అనేక రైతు అభ్యున్నతి పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా అయితేనేమి అనేక విధాలుగా రైతుకు చేదుడు ఒదడుగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశుపోషకులకు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అంతే ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పశువుల కోసం అమలు చేస్తున్నారు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను. అయితే ఇవాళ ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం, ఈ కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి గారు పశుపోషకులకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి జరుగుమల్లి గ్రామ పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం యొక్క అమలు ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి పశుపోషకులకు తెలియజేయండి మేడం.
1: గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కార్యక్రమంలో భాగంగా రైతు అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పశుపోషకులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క విధి విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, దేని వలన వస్తుంది, ఎలా ప్రబలుతుంది, చికిత్సా విధానాలు ఏంటి, తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, మరియు ఒకసారి వ్యాధి వచ్చిన తరువాత చికిత్స గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. పికార్నో విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించి యాప్తస్ వైరస్ వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వైరస్ చాలా చిన్న పరిమాణంలో ఉన్న వైరస్ అయినప్పటికీ ఇది ఆర్థిక పరంగా చాలా నష్టాలు కలిగిస్తుంది. పశు వ్యాధులకు సంబంధించి

0: నుంచి వ్యాధులు కలిగించే వైరస్లలో ఈ వైరస్ ప్రప్రథమంగా కనిపెట్టబడింది. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇందులో చాలా రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా 7 రకాల స్ట్రెయిన్లు OAC, ఏషియా 1, SAT1, SAT2, SAT3. ఈ 7 రకాల స్ట్రెయిన్లు వ్యాధి కారకాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 4 రకాల స్ట్రెయిన్లు OAC, ఏషియా 1 మాత్రమే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయి. వాటిలో కూడా ఓ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపెట్టబడింది. అంటే భారతదేశంలో ఓ స్ట్రెయిన్ ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది.
1: మేడం, మరి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఏ పశువులలో వచ్చేదానికి అవకాశం ఉందంటారు? ఇది ప్రాణాంతకమైన వ్యాధినా?
0: చీలిన గిట్టెలు ఉన్న పశువులన్నింటిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందుల్లో ఈ వ్యాధి వస్తుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు మనం ఈ గాలికుంటు వ్యాధిని గురించి చర్చించుకుంటున్నాము అంటే, ఇది పశుపోషకులకు తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి. ఇది చాలా వేగంగా గాలి ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సునాయాసంగా వ్యాపించే వ్యాధి. ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ట్రాన్స్ బౌండరీ డిసీజ్ అని కూడా అంటారు. మరణాల శాతం పశువుల్లో తక్కువ అయినప్పటికీ ఆర్థిక పరంగా గాలికుంటు వ్యాధి సోకినప్పుడు రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే పాల దిగుబడి చాలా తగ్గిపోతుంది. అలాగే ఈసుకుపోవడం, తిరగ కట్టడం లేదా అసలు కట్టకపోవడం అనేవి కూడా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినప్పుడు భారతదేశంలో ఎగుమతులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి మన దేశంలో ఉంది అంటే మన పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు, చర్మం, మాంసం లాంటివి వేరే దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం కూడా తగ్గుతుంది.
1: మేడం, మరి ఒక జంతువు నుంచి ఒక జంతువుకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందంటారా? ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉందంటారు?
0: గాలికుంటు వ్యాధి ఉన్న ప్రదేశం నుండి మన పశువులను కొనుగోలు చేసినట్లయితే ఈ వ్యాధి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది. అలాగే వ్యాధి సోకిన పశువు యొక్క చొంగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కలుషితమైన మేత, నీళ్లు తీసుకున్నప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనుషుల ద్వారా ఒక కొట్ట నుండి ఇంకొక కొట్టానికి తిరిగేటప్పుడు, మనుషుల బట్టలు, చెప్పుల ద్వారా కూడా, అలాగే మనం వాడే పనిముట్లు, పాలను తీసేటప్పుడు వాడే గిన్నెల వలన కానీ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి నుండి దూడకు పాలు త్రాగడం వలన కూడా వ్యాధి సోకుతుంది.
1: ఈ వ్యాధి సంక్రమించింది అని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటారు? ముఖ్యంగా వ్యాధి వస్తే ఆ పశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
0: పశువుకు పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. అలాగే తీవ్రమైన జ్వరము 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నోటిలో వాపు మొదలై చొంగ కారడం జరుగుతుంది. అలానే 1 నుండి 2 సెంటీమీటర్ల పరిమాణంలో నోటిలో బొబ్బలు వస్తాయి. బొబ్బలు క్రమేపీ పగిలి పుండ్లుగా మారుతాయి. పుండ్లు ఉన్నప్పుడు నొప్పిగా ఉంటుంది. కాబట్టి పశువులు మేత మేయవు. గిట్టెల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక కుంటుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనప్పుడు గిట్టెలు ఊడిపోతాయి కూడా. సరైన చికిత్స చేయించకుండా ఉన్నట్లయితే ఆ గిట్టెల మధ్య పుండ్లు వాసి చీము కారుతూ పురుగులు పడతాయి. పశువు నడవలేకుండా ఉంటుంది. వ్యాధి సోకిన తల్లి పాలు తాగిన దూడలలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తగ్గిన తరువాత పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. శ్వాసకోశ లక్షణాలు, ఎండకు తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఈ వైరస్ ఒక్కసారి పశువులకు వచ్చిన తరువాత వాటి శరీరంలో 2 సంవత్సరాల వరకు ఉంటుంది. గొర్రెలు, మేకలలో అయితే 6 నెలల వరకు ఉంటుంది. వ్యాధి సోకిన పశువులలో తిరగట్టడం లేదా అసలు ఎదకు రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
1: వ్యాధి రాకముందే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకవేళ అశ్రద్ధ చేసినప్పుడు, తెలుసుకోలేని పరిస్థితిలో వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధికి చికిత్స విధానం ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. వైరస్ వ్యాధికి చికిత్స అనేది ఉండదు. వైరస్ సోకినప్పుడు ఇతర బ్యాక్టీరియాలు వచ్చి ఇంకా లక్షణాలు ఎక్కువ కాకుండా మందులు వాడవచ్చు. జ్వరానికి మెల్నెక్స్ ఇంజెక్షన్ లాంటి మందులు, అలాగే వేరే బ్యాక్టీరియా సోకకుండా పెన్సిలిన్స్, అలాగే యాంటీహిస్టమిన్స్, అవిల్ లాంటి మందులు పశు వైద్యుని సలహా మేరకు వాడవలసి ఉంటుంది. పశువు నోటి పుండ్లతో మేత తీసుకోలేదు కాబట్టి అంబలి, జావ, బెల్లం నీరు వంటివి పట్టించాలి. దీని వలన పశువు నీరసించిపోకుండా ఉంటుంది. నోటి పుండ్లకు బోరిక్ పౌడర్ను గ్లిజరిన్తో కలిపి ఈ పేస్ట్ ను రోజుకు 2 నుండి 3 సార్లు రాసినట్లయితే పుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది.

0: ఉంది. అలాగే కాలి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో కడిగి హిమాక్స్ కానీ లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ అప్లై చేస్తే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
1: మేడం, మరి వ్యాధి వచ్చినప్పుడు ఆ పశువు చనిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పశువుల కొట్టంలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కలుషితమైన మేత నీరు తీసేసేయాలి. పశువుల కొట్టం చుట్టూ సున్నం కాని బ్లీచింగ్ పౌడర్ కాని చల్లినట్లయితే బయట నుండి వచ్చే వైరస్ ను కొంతవరకు ఆపగలుగుతుంది. అలాగే వ్యాధి సోకిన పశువుల కొట్టంలో తిరిగిన వ్యక్తులు వేరొక కొట్టంలోని తిరగకూడదు. పశువులను కొనేటప్పుడు వ్యాధి సోకిన ప్రాంతాల నుండి పశువులను కొనకూడదు. ఒక్కసారి వ్యాధి సోకినప్పుడు రైతులు సమీప పశు వైద్యునికి తెలియజేయాలి. వారు వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాధి లేని ప్రాంతాలకు పశువుల రవాణా జరగకుండా చెక్ పోస్టుల వద్ద జాగ్రత్తలు తీసుకుంటారు. దీని వలన ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. వ్యాధి సోకిన పశువుల పాలను దూడలను తాగించకూడదు. ఒకవేళ తాగించవలసి వస్తే పాలను పిండి కాచి చల్లార్చిన తర్వాత తాగించవచ్చు.
1: వ్యాధి కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: గాలికుంటు వ్యాధి సోకిన పశువులు వ్యాధి తగ్గిన తరువాత కూడా ఇంతకు ముందులాగా పాల దిగుబడి ఉండదు. పశువులు ఎండకు తట్టుకోలేక రొప్పుతూ ఉంటాయి. అలాంటి పశువులను కొట్టంలో ఉంచి మేపడము, సమీకృత దానా ఇవ్వడం, 3 నెలలకొకసారి నట్టల నివారణ మందు త్రాగించడం చేయాలి. ఇలా నట్టల నివారణ మందు త్రాగించడం వలన శరీరంలో నట్టలు పోవడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖనిజ లవణ మిశ్రమాలు కూడా ఇవ్వాలి.
1: మేడం, మరి ముఖ్యంగా ఇవాళ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా అనేక రకాల టీకాలు ప్రభుత్వం ద్వారా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి మందులు ఇస్తున్నారు, టీకాలు వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి టీకాలు వేయించుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సంక్రమించకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
0: చికిత్స కంటే నివారణ మేలు. కనుక గాలికుంటు వ్యాధి సోకక ముందే టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి. సంవత్సరంలో 2 సార్లు ప్రతి 6 నెలలకొకసారి అనగా మార్చి మరియు ఆగస్టు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వారు టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాల్లో 3 రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. OA, Asia 1. ఈ 3 స్ట్రెయిన్లు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న టీకాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే NADCP నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఈ టీకాలతో పాటు 2 ml సిరంజులు అలాగే నీడిల్స్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది.
1: టీకాలు వేస్తే ఒక్కొక్క సందర్భంలో పాలు ఒట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటుంటారు. ఒక్కోసారి జ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటుంటారు. ప్రజల్లో అలాంటి అపోహ ఉంది. మరి ఈ టీకాలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: టీకాలు చేయించే ముందు నట్టల నివారణ మందు తాగించాలి. తరువాత టీకాలు చేయిస్తే మంచిది. టీకాలు చల్లగా ఉన్న సమయంలో అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేయించాలి. జ్వరం కానీ జబ్బుతో ఉన్న పశువుకు లేదా వ్యాధి లక్షణాలు చూపించే పశువులకు టీకాలు వేయించకూడదు. అలాగే ఈ వ్యాధి నిరోధక టీకాలు 4 నెలల పైబడిన దూడల నుంచి అన్ని పశువులకు వేసుకోవచ్చు. అలాగే తొలిసారి వేసే దూడలకు 1 నెలకి మళ్లీ బూస్టర్ టీకాలు వేస్తారు. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు టీకాలు వేయించే పశువులకు ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు చేస్తే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వచ్చి పశువులలో వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే టీకా పనిచేస్తుందా లేదా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి NADCP ద్వారా టీకా వేసిన పశువు నుండి 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరిస్తారు. కొన్ని పశువులకు టీకా వేయకముందు మరియు టీకా వేసిన 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరించి దాని నుండి సీరంను వేరు చేసి పరీక్షలు చేస్తారు. దీని వలన గాలికుంటు వ్యాధి టీకా వేసిన తరువాత పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా, అలాగే టీకాల కార్యక్రమం సరిగ్గా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. రైతులు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఇక్కడ ఒక అపోహ ఉందండి, టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని జ్వరం వస్తుందని రైతులు భావిస్తూ టీకాలు వేయించుకోరు. కొంతమంది టీకా చేయించుకుంటే 2 నుండి 3 రోజులు పాలు తగ్గుతాయి. అలా కాకుండా టీకా చేయించుకోకపోతే ఒకవేళ వ్యాధి సోకితే పశువుకు పాలు బాగా తగ్గి తిరక్కడుతూ ఉండి రైతు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. కనుక పశుపోషకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సక్రమంగా టీకాలు వేయిస్తూ ఆర్థికంగా లాభాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
1: పశుపోషకులకు ప్రధానమంత్రి గాలికుంటు వ్యాధి నివారణ

0: పథకం గురించి సమగ్రమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం, రెయిన్బో ఈదో అలరించే కెరటం. మరి ఈ ఎఫ్ఎం రెయిన్బోలో ఇప్పుడు మధురమైన మెలోడీలతో పాటు మనసుకు తాకే చిన్న మాటలు, అందమైన సామెతలు, స్ట్రెస్ రిలీఫ్ కోసం కొన్ని సింపుల్ టిప్స్, ఇలా మధురమైన కబుర్లతో మీకోసం మెలోడీ మ్యాచ్ సిద్ధంగా ఉంది. ముందుగా ఒక మంచి మెలోడీ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం.

మరి స్లీపింగ్ టిప్స్ కోసం కొన్ని విషయాలు చెప్పడానికి నేను రెడీగా ఉన్నానండి. మనకి నిద్ర రాకపోతే ఒక్కొక్కసారి బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తాం కదా, అలా నిద్ర బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించకుండా మెల్లగా సూదింగ్ సాంగ్స్ ఇప్పుడు ఎఫ్ఎంలో ప్లే చేస్తున్నవి లో వాల్యూంలో వింటూ పాట మీద సంగీతం మీద దృష్టి పెట్టి వింటుంటే మైండ్ రిలాక్స్ మోడ్లోకి వెళ్తుంటుంది. ఖచ్చితంగా మనం ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ ఒక్కొక్కటికి దూరమయ్యి ప్రశాంతత అనేది మనకి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ట్రిక్ని ఫాలో అయ్యి చూడండి. ఇంకొక టిప్ చెప్పేలోపు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విని ఎంజాయ్ చేసాను.

మరి మంచి స్లీపింగ్ టిప్స్ వింటున్నాం కదండి. పడుకునే ముందు ఈరోజు మీరు చేసిన, మీకు జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకోండి. మనసు హ్యాపీగా పాజిటివ్గా సెటిల్ అవుతుంది. నిద్రపోయే ముందు పదే పదే గడియారాన్ని చూడకండి. పుస్తకం చదివే అలవాటు ఉంటే నెమ్మదిగా కొన్ని పేజీలు చదివి అలా అర్థం చేసుకుంటూ ఆ కథలోకి లీనమవ్వడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ మనసు కుదుట పడుతుంది. ఇంకొన్ని మంచి టిప్స్ వినే ముందు బ్యూటిఫుల్ సాంగ్ విని ఎంజాయ్ చేసేయండి.

0: ఈరోజు ఇంతవరకే మిగిలినది రేపు చూసుకుందాం అని మనసుకి పాజిటివ్గా చెప్పుకోవడం వల్ల కూడా మనసు ప్రశాంతత ఉంటుంది, నిద్రకు ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది. మరి మంచి స్లీపింగ్ టిప్స్తో పాటు మెలోడీ సంగీతాన్ని కూడా విని ఆస్వాదించారు కదా. ఇక్కడతో మెలోడీ మ్యాచ్ కార్యక్రమం ముగుస్తుంది. అందమైన పాటను తోడుగా చేసుకుని ప్రశాంతమైన నిద్రకు చేరువవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది మీ లక్ష్మి. కాసేపట్లో తెలుగులో జాతీయ
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువ నాయకత్వం, ఫిట్నెస్, దేశ నిర్మాణంపై యువతతో చర్చించనున్నారు. యువ సంవాద్లోని కీలక అంశాలపై ప్రధాని మాట్లాడనున్నారు. క్రీడా మౌలిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్పై ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు. మేరా యువ భారత్ మై భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. యువ నాయకత్వం, స్వచ్ఛంద సేవలను ప్రోత్సహించడం వంటి వాటిపై ప్రసంగిస్తారు. భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రధానమంత్రి నషా ముక్తి యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాలను రూపుమాపడానికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతతో ప్రముఖ భారత క్రీడాకారులు, పతక విజేతలు తమ అనుభవాలు పంచుకోనున్నారు. భవిష్యత్ నిర్మాణానికి సూచనలు చేయనున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత పాలు పంచుకోవడం, బలమైన వికసిత్ భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేయటం ఖేలో ఇండియా డైలాగ్ ముఖ్య లక్ష్యం. కాగా యువత ఆకాంక్షలను జాతీయ అభివృద్ది అజెండాకు కేంద్రంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన క్రీడాస్ఫూర్తి గల దేశాన్ని నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దీన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కెనడాలోని టొరంటోలో భారతీయ వ్యాపార వర్గాల ప్రముఖ సభ్యులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ భారతదేశ పరివర్తన నిర్మాణాత్మకమైనదని, వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతోన్న మధ్యతరగతి, ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక, వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ పోషిస్తున్న

పాత్రను ఆర్థిక మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. చెల్లింపుల రంగంలోనే కాకుండా తదుపరి తరం డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దటంలో కూడా కెనడియన్ బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు నియంత్రణ

0: ఇండియా-కెనడా బైలాటరల్ రిలేషన్స్ హావ్ సీన్ ఎ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ రీసెంట్ టైమ్స్, underpinned by our shared values of democracy and pluralism and expanding economic engagement and the strength of our people to people ties. It is in the truest sense a strategic bridge between two vibrant democracies and two innovation driven economies. On the sidelines of the G7 summit in June 2025, Prime Ministers Narendra Modi and Shri Mark Carney.
1: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్కు భారతదేశం అండగా ఉంటుందని, సాధ్యమైనంత మేరకు మానవతా సహాయం అందించడానికి భారత్ సిద్దంగా ఉందని సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు పేర్కొన్నారు. అలాగే సహాయక పునరావాస చర్యల విషయంలో భారత బృందాలు నేపాల్ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయని తెలిపారు. కాగా ఈ ప్రకృతి విపత్తులో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా అందులో 105 మంది భారతీయులు ఉన్నట్టు పేర్కొంది. గల్లంతైన భారత పౌరుల సమాచారం కోసం ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం అత్యవసర నెంబర్లు జారీ చేసింది. సహాయం కోసం 9785131607 9770 9170 హెల్ప్ నెంబర్లలో సంప్రదించాలని వెల్లడించింది. ఆచూకీ తెలియని భారత పౌరుల కోసం త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ ప్రభుత్వాధికారులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. నేపాల్ ప్రభుత్వ సమన్వయంతో సహాయక పునరావాస ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా బీహార్లో గండక్ నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వరద సన్నద్ధతను ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరణ్, ముజఫర్పూర్, వైశాలి జిల్లాల్లో గండక్ నదీ పరీవాహక ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. అలాగే సీతామర్హి, షియాహార్ సహా ఇతర జిల్లాల మ్యాజిస్ట్రేట్లకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ చంపారణ్, వైశాలి జిల్లాల్లోని బగాహో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరింది. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందం మోహరించగా ముజఫర్పూర్లో మరో బృందాన్ని సిద్దం చేసింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించేందుకు ఒక ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తెలిపారు. బీహార్లో నెలకొన్నున్న వరద ముప్పు దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ఈద్ మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధలు దేశ పౌరులను ధర్మం, కర్తవ్య స్ఫూర్తిని అలవర్చుకునే విధంగా ప్రోత్సహిస్తాయని రాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పవిత్రమైన పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని ఉపరాష్టపతి రాధాకృష్ణన్ ఆశాభావం వెలిబుచ్చారు. ఈద్ మిలాద్ ఉన్నబీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళంకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఓనం పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల్లో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు భావనలను మరింత బలోపేతం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాబోయే 2 రోజుల పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం

0: ఐఎండీ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ తెలియజేస్తూ,
1: అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ సౌత్ ఉత్తరప్రదేశ్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ ఈస్ట్ మధ్యప్రదేశ్, ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ లైక్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ మధ్యప్రదేశ్, విత్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఓవర్ సౌత్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ నార్త్ వెస్ట్ మధ్యప్రదేశ్ టుడే. అపార్ట్ ఫ్రమ్ దాట్, సబ్డ్యూడ్ రైన్ఫాల్ యాక్టివిటీ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ వన్ వీక్.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: టైమ్స్ యునో పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ఆల్సో హ్యాస్ బీన్ క్రియేటెడ్ త్రూ ప్రగతి. సో మెనీ పీపుల్ రిజిస్టర్ దేర్ గ్రీవెన్సెస్ ఆల్సో త్రూ దిస్ రిలేటెడ్ టు పర్టికులర్ ప్రాజెక్ట్ ఆర్ జనరిక్ సజెషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్స్ రిలేటెడ్ మెనీ గ్రీవెన్సెస్ వేర్ రిజిస్టర్డ్, సో సీనియర్ సిటిజన్స్ రిలేటెడ్ పాలసీస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో మెనీ యూత్ రిలేటెడ్ ఇష్యూస్ కేమ్ అప్ ఆర్ యాజ్ ఐ ఫ్లాగ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ డేటా రిలేటెడ్ ఇష్యూస్. So Pragati is a more integrated approach when it comes to not just a project conception and execution, but also taking up policy initiatives as per the people's expectations and grievances. So in that sense, Pragati has become a very, very important platform to have a more integrated policy mechanism and make the governance more people friendly.
1: Mr. Praful Ketkar, thank you so much for joining us in Akashwani's Spotlight program and sharing your views.
0: Thank you. Thank you very much.
2: You were listening to a discussion on Pragati, Transforming Governance and Infrastructure Execution. The participants were Praful Ketkar, Political Analyst, and Anubha Rohatgi, Anchor.
3: Spotlight.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 9:30 దాటి 15 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా షాపింగ్ మాల్ చిత్రం నుంచి రాఖీ హన్సికా పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో నాటిక విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం వింటారు. శ్రీ మహదేవ లక్ష్మీనారాయణరాజుగారు మృదంగ సహకారం. కీరవాణి రాగాలాపన తానం సకల మంత్రాక్షర గుహే సరస్వతి సకల శుభదాయిని అనే పల్లవి. ఖండజాతి త్రిపుటతాళం రెండు కళల చక్రం పల్లవి ఎత్తుగడ సమం నుండి రెండు అక్షరములు వదిలి

మీరింతవరకు ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ మహదేవు లక్ష్మీనారాయణరాజు గారు.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు. పాత తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా శ్రీమతి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

0: में धार्मिक उत्साह और श्रद्धा के साथ मनाया गया। हंगरी में पीएसए बुडापेस्ट स्वेश ओपन में भारत के वीर चोटरानी और सेल्वन सेंथिल कुमार सेमीफाइनल में पहुंच गए हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashvani, the news read by Neena Arakel. A massive flash flood swept through the northern part of Nepal near the border with Tibet today, claiming 46 lives so far and leaving 500 people missing, including over 100 Indians. The flood surged through the Bhote Koshi River this morning from the direction of Tibet. Preliminary reports suggest that the flash flood may have been triggered by an earthquake that caused an avalanche, sending large quantities of melted snow into the Bhote Koshi River. Rescue and relief operations have been intensified, with the Nepal Army deploying helicopters and disaster response teams to support search operations. Security officials said 93 people have been rescued from the different parts of the affected areas. According to the Nepal Tourism Board, those reported missing include foreign nationals and Nepali citizens. Among the foreign nationals, 105 are Indians, while 37 are NRIs, most of whom were travelling to Tibet for the Kailash Mansarovar Yatra. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan expressed grief at the loss of lives in the neighbouring country. Prime Minister Narendra Modi spoke to his Nepalese counterpart, Balendra Shah, and conveyed his condolences. In a social media post, Mr. Modi said, India is ready to provide all possible humanitarian assistance to Nepal. Meanwhile, India has dispatched 10 tons of humanitarian assistance and disaster relief and essential medicines to support the people of Nepal. The Indian Embassy in Kathmandu has issued emergency numbers for assistance and information regarding Indian nationals affected by the flash floods in Nepal. The embassy said that people requiring assistance can contact the embassy on helpline +977 985 131 6807, +977 970 910 7500, and +977 981 032 6117. These emergency numbers can also be contacted through WhatsApp. Bihar has stepped up preparedness following flash floods in the Himalayan nation and the possibility of a sudden rise in the water level of the Gandak River. Heightened vigilance is being maintained in six districts of Bihar: West Champaran, East Champaran, Gopalganj, Saran, Muzaffarpur and Vaishali. Chief Minister Samrat Chaudhary said that a high-level team has been constituted to closely monitor the situation. Union Home Minister Amit Shah spoke to Chief Minister Samrat Chaudhary over the phone in view of the flood situation in neighbouring country. Mr. Shah assured the state government of providing all possible assistance to deal with the emerging situation. In Uttar Pradesh as well, vigilance has been intensified in the districts of Maharajganj and Kushinagar near the Nepal border. Chief Minister Yogi Adityanath has directed the local administration to take all necessary precautionary measures and maintain strict vigil. NDRF Commandant Gyaneshwar Singh said the National Disaster Response Force NDRF has deployed 9 teams in Bihar and 11 teams in Uttar Pradesh to deal with the emerging situation following the flash floods in Nepal. Union Minister of Railways Ashwini Vaishnav has said that Indian Railways is moving towards four-laning the entire high-density railway routes. In a social media post, Mr. Vaishnav said there are 7 high-density routes spread over nearly 11,000 kilometres and carry a major share of the country's rail traffic. The 7 high-density routes are Delhi-Howrah, Howrah-Chennai, Chennai-Mumbai, Mumbai-Delhi, Delhi-Chennai-Mumbai-Howrah and Delhi-Guwahati. The Indian Medical Association, IMA, has urged people to remain vigilant amid a seasonal rise in influenza AH1N1 cases, saying that the majority of infections are mild and self-limiting and there is no cause for panic. The IMA has advised people not to take antibiotics over-the-counter for flu symptoms, stressing that H1N1 is a viral infection and antibiotics do not kill viruses. The Delhi government today handed over approval letters to 4,000 eligible women beneficiaries under the Delhi Lakshmi Yojana. Out of this, 2,500 letters were given at a formal ceremony. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంగిణి స్థుతి గీతాలు, 6:30 చింతన వ్యాఖ్యానం శ్రీ ధర్మముల్ల వెంకటేశ్వర గారు, 6:35 పొలం పనులు, 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట, తర్వాత మసిగుడ్డ కాళితే రచన శ్రీ ఎం విజయలక్ష్మి, తర్వాత ఎం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి 8:30 సత్యసాయి జిల్లా సమాచార లేఖ రచన శ్రీమతి ప్రతిమ, 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ వంశీ శాక్సోఫోన్, శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ బంకవల్లి దుర్గా ప్రసా శ్రీనివాసరమ్మ మృదంగం. 10 గంటలకు ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి హారిక డిస్ట్రిక్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి. 1:33 ముత్యాల ముంగిల్లు రైతు మహిళ ఉపయోగించుకోవాల్సినటువంటి గృహ విజ్ఞానం, డాక్టర్ బి సునీత్ గారి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రసంగం. 2:31 జానపద రంజని, 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6 గంటలకు సమాచారవాణి, 6:30 సాయం సమన్వయం కార్యక్రమం, 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:05 కిషాన్ వాణి, 7:45 వికసిత్ భారత్, 8 గంటలకు స్వరమాలిక, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 తెలుగు చలనచిత్ర గీతం, 9:30 స్వరమాలిక, 10 గంటలకి నాటకం, 10:30 ఆపాతమధురాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇంకా వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణ మేఘావృతం ఉంటుంది, అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు పడవచ్చు. రానున్న 5 రోజుల్లో తీరం నుంచి తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లు బలమైన ఈదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు ఎవరూ వాటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. వాతావరణ వివరాలు ఉన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:12 దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఈ పూట కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం 5:50 ప్రసారం అవుతుంది. అంతవరకు సెలవు. మీ నుంచి సెలవు తీసుకుంటున్న మీ భౌదీయుడు ఆట్ల చంద్రశేఖర్. శుభరాత్రి. జై హింద్.